ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 9వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 31వ తేదీ సోమవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్ 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ఈనాటి ఉదయం ప్రసారం ప్రారంభమవుతోంది. ఈ ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 9 సెకండ్లు. శ్రోతలందరికీ నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు.

0: జయ జయ జయ ప్రియ భారత దేశభక్తి గీతం బృందగానం విన్నారు. రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: This is Akashvani, the news read by Renu Kataria. Prime Minister Narendra Modi arrived in Bishkek yesterday on a two-day visit to Kyrgyzstan. Mr. Modi will attend the 26th Shanghai Cooperation Organization SCO Summit being held in Kyrgyzstan today and tomorrow.

ఇంతవరకు మహామృత్యుంజయ స్తోత్రం, సుబ్రహ్మణ్యాష్టకం విన్నారు. ఈనాటి భక్తిరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz ఎఫ్ఎం ప్రసారాలు వింటూ ఉన్నారు. ముందుగా చింతన కార్యక్రమం. వ్యాఖ్యాత శ్రీ ఎంవివిఎస్ ప్రసాద్.
1: మానవ జన్మ భగవంతుడి అనుగ్రహం, ఆముష్మ చింతన చేసే సదవకాశం. అయితే స్త్రీ అనే సాలిపురుగు, కాళమనే సర్పము, హస్తినీ ఏనుగు సాయుధ్యాన్ని పొంది మానవేతర జీవులు కూడా భగవంత కృపకు అర్హులేనే నిరూపించాయి. మానవుడు తన జీవన గమనంలో అనుక్షణం ఏదో కర్మ చేయడం అనివార్యమని భగవంతుడు గీత ద్వారా అర్జునునికి బోధించారు.

0: సిద్ధించాడు. దాని ఫలితంగా మనిషి అనేకమైన సంకల్పిత అసంకల్పిత పాపపుణ్యాలు చేస్తూనే ఉంటాడు, కష్టసుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. కష్టాలు గత జన్మల పాపకృత్యాలైతే సుఖాలు గత జన్మలో చేసుకున్న పుణ్యాల ఫలితం. పాపం చేయకపోవడమే పుణ్యం, పుణ్యం చేయకపోవడమే పాపం అంటారు పెద్దలు. మానవుడు కర్మలు చేయకుండా క్షణమైనా ఉండలేకపోయినా తను చేసే కర్మల కర్మఫల త్యాగం చేయడం ద్వారా పాపపుణ్యాల చక్రం నుంచి విముక్తి పొందవచ్చని ఉద్బోధించాడు భగవంతుడు. అప్పుడు భగవంతుడి సన్నిధి చేరుకోవడానికి మార్గం సుగమమవుతుంది. పూజ పునస్కారాలు దానధర్మాలు తీర్థయాత్రలు చేయడం పుణ్యప్రదాలని పురాణాలు వచించాయి. ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు యాత్రలు చేయడం మానసిక శారీరక ఆరోగ్యాలకి పుష్టినిస్తుందని చెబుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరికీ తెలిసిన నిజం. ఇహలో మంచి ఆరోగ్యం, పరలో ఉత్తమ గతులు కలిగించే తీర్థయాత్రలు చేయడం అభిలషణీయం. మనం తీర్థయాత్రలు చేసే సమయంలో ఎన్నో పుణ్యక్షేత్రాలను దేవాలయాలను దర్శించుకునే అవకాశం లభిస్తుంది. లెక్కలేనన్ని పుణ్యనదుల్లో స్నానం చేసే భాగ్యం కలుగుతుంది. ఆ నీళ్ళలో ఉండే మహత్తు, ఖనిజ లవణాలు, ఔషధ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో అపరిచితమైన సుందరమైన ప్రదేశాలను వీక్షించే అదృష్టం కలుగుతుంది. ఆయా పుణ్యక్షేత్రాల్లో నెలవైన భగవంతుని వివిధ రూపాలు మనలో భక్తిభావం పెంచుతాయి. మన మానసిక పరిపక్వతను ఇనుమడింపజేస్తాయి. మనలో ఎన్నో కొత్త ఆధ్యాత్మికమైన ప్రశ్నలు లేవనెత్తాయి. అనిర్వచనీయమైన మానసిక ప్రశాంతతను కలగజేస్తాయి. గుడిలో మనం ప్రవేశించగానే మనలో ఏదో తెలియని పవిత్రత, ఆధ్యాత్మిక శాంతి ప్రవేశిస్తాయి. అక్కడ ఉన్న అఖండమైన శక్తి మనలో ప్రవేశించి మనకు నూతన ఉత్తేజం ఇస్తుంది. మనం మానసికంగా శారీరకంగా వేరెట్లు బలవంతులవుతాం. భగవంతుని సన్నిధిలో మనకు కలిగే శక్తి అనిర్వచనీయం, వర్ణించడానికి సాధ్యం కానిది. ఒక్కొక్క పుణ్యక్షేత్రానిది ఒక్కొక్క ప్రత్యేకత. ఆ పుణ్యక్షేత్ర దర్శనం వల్ల కలిగే పుణ్యం, పాప పరిహారం వేరుగా ఉంటుంది. కలియ వైకుంఠం తిరుమలలో కొలువైన దైవం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. వెంకటేశ్వరుడు అంటే పాపాలను హరించి వేసేవాడు. శ్రీవారి దర్శనం మనకు లభించడం ఎంతో దుర్లభం. ఎన్నో కష్టాలు ఓర్చుకుంటూ గోవిందనామస్మరణతో ఆయనని కళ్ళతో చూడడానికి, మనసుతో ధ్యానించడానికి తిరుమల చేరుకుంటాం. ఆయన దర్శనంతో కలిగే ఆనందం వర్ణాతీతం, అలౌకికం. పరమాత్ముడి ముందు మనం గడిపిన ఆ కొన్ని క్షణాల సమయం అత్యంత మధురం. మన సమస్త పాపాలను హరింపచేసి పుణ్యం ప్రసాదిస్తుంది. ఆ అద్భుత భావన మనకి శారీరక మానసిక ఆరోగ్యాల్ని వెయ్యిరుట్లు మెరుగుపరుస్తుంది. తీర్థయాత్రలో పుణ్యప్రదం అని పురాణాలు వచించాయి. తీర్థయాత్రలో మనకి అనేక మంది భక్తులు తారసపడతారు. మనకు నూతన బంధాలు ఏర్పడతాయి. కనుక తీర్థయాత్ర పుణ్యం పురుషార్థం కూడా. పూర్వకాలంలో ఇప్పుడులా రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు. భక్తులు శ్రీవెంకటేశ్వరుని దర్శించుకోవాలంటే అడవులు గుండా, సరైన దారి కూడా లేకుండా కాలినడికనే తిరుమల చేరేవారు. ఎన్నో శ్రమ దమాదులకు తట్టుకుంటూ కొండపైకి చేరేవారు. అసలు కష్టపడకుండా లభించేది ఏది అయినా దైవదర్శనంతో సహా మనకి సంపూర్ణ తృప్తిని ఇవ్వదనేది మనకందరికీ అనుభవమే. పూర్వపు రోజుల్లో కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అనేవారు. దారిలో ఎన్నో ప్రమాదాలు పొంచి ఉండేవి. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే అస్థికలు తీసుకుని వెళ్ళేవాళ్ళు. తిరిగి వచ్చే వరకు వస్తారనే నమ్మకం ఇంట్లో వారికి ఉండేది కాదు. ఇప్పుడు కాశీకి వెళ్ళాలంటే భక్తి ప్రపత్తులు, ఆర్థిక పుష్టి ఉంటే వెళ్ళి వచ్చే సులభమైన ప్రయాణ సాధనాలు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే ఎక్కువ హరిహరులకు వెలసిన పుణ్యక్షేత్రాలు గిర్లుపై నిలవై ఉంటాయి. ఉదాహరణగా తిరుమల, శ్రీశైలం, సింహాచలం, అరుణాచలం, అన్నవరం చెప్పుకోవచ్చు. దక్షిణాదిన చాలా శైవ క్షేత్రాలు, సుబ్రహ్మణ్య క్షేత్రాలు కొండలపైనే ఉంటాయి. కష్టపడితే గానీ పుణ్యక్షేత్రంలో దైవ దర్శనం కాదు. మానసిక కష్టం మనసులో మనలాను తొలగిస్తే శారీరక కష్టం శరీరంలో అవయవాల్ని బలంగా చేసి శారీరక ఆరోగ్యం ఇస్తాయని శాస్త్రజ్ఞులు ధృవీకరిస్తున్నారు. ఇహపరాలను మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే పుణ్యక్షేత్ర దర్శనం మనందరికీ ఆచరణీయం.
1: మీరింతవరకు చింతన కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యాత శ్రీ ఎంవివిఎస్ ప్రసాద్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ముందుగా

సుమారుగా 40 నుంచి 50 రోజులు వయసు ఉన్నటువంటి నారు కూడా కొన్ని చోట్ల రైస్ సోదల దగ్గర ఉంది. ఈ నారుని నాటే ముందు రైస్ సోదలు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మదిలో పెట్టుకొని నాటుకోవాలి. ఎందుకంటే లేత నారు నిలదొక్కున్నంతగా ముదురు నారు నిలదొక్కదు. ఇది ఒకటి ముఖ్యంగా మనం గమనించుకోవాలి. అయినా సరే తప్పనిసరిగా అదే నారు వాడాల్సినటువంటి పరిస్థితి వస్తే గనక మనం ముదురు నారు నాటే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం మాట్లాడుకుందాం. ప్రధానంగా ముదురు నారు నాటాలి అంటే దానికన్నా ముందు నారు పీకటానికి ఒక 1 వారం రోజుల ముందు 1 సెంటు నారు మడికి 1 కిలో యూరియా వేసుకోండి. ఇది నాటిన తర్వాత మొక్క త్వరగా కూలుకోవటానికి సహాయపడుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే మనము నాటడానికి వేర్లుతో పాటుగా మనం నారు పీకుతాం కదా, ముదురు నారు అనగానే ఎక్కువ కాలం భూమిలో ఉంది కాబట్టి వేర్లన్నీ లోపలికి దిగుంటాయి. కాబట్టి ముదురు నారు తీసేటప్పుడు వేర్లు తెగకుండా నారుమడిని తగినంత నీరు పెట్టి బాగా నానిన తర్వాత అప్పుడు తీయాలి. వేర్లు ఎక్కువగా తెగకుండా మనకు వస్తాయి. అలాగే మనకి ముదురు నారు తర్వాత మనకి పంట వేసిన తర్వాత నాట్లు వేసిన తర్వాత కాండందల చెప్పురు సమస్య ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది. కాబట్టి మనము ముందుగానే దాన్ని నియంత్రించడం కోసం నారు కట్టలు కట్టిన తర్వాత కొసలన్నీ కూడా తెంపేసి తర్వాత నాట్లు వేసుకోవాలి. కాండందుల చెప్పు పురుగు నియంత్రణకి ఇది ఒక చాలా మంచి పద్ధతి. ఎందుకంటే కొసల దగ్గర గుడ్లని సముదాయాల్లాగా పెట్టి సిద్ధమవుతూ ఉంటుంది పురుగు. ఎప్పుడైతే నాట్లేసామో అప్పుడు ఆ గుడ్ల నుంచి పురుగు బయటకు వచ్చి తర్వాత తర్వాత మన వరి పంటనంతా కూడా నాశనం చేస్తుంది. కాబట్టి ఇదొకటి ఆకుల చివర్లు కత్తిరించుకోవటం అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం. ఇక మామూలుగా మనం నాట్లేసేటప్పుడు సాధారణంగా కుదురుకి 2 మొక్కలు నాటుతాం. కానీ ఇక్కడ ముదిరిన నారు అయితే మటుకు ఖచ్చితంగా ఎక్కువ మొక్కలు నాటాలి. ఎందుకు? లేత నారు ఎప్పుడైనా పిలకలు ఎక్కువ పెడతది, ముదురు నారు అన్ని పిలకలు పెట్టదు. మరి కావలసినంత కంకులు రావాలి అంటే మనకి ఎక్కువ పిలకలు ఉండాలి, కనీసం మొక్కలన్నీ ఉండాలి. అందుకని ఎక్కువ మొక్కలు పెట్టుకుందాం. ఒక్కొక్క కుదురుకి 4 నుంచి 5 మొక్కలు కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కొక్క మొక్కకి మనకు పిలకలు తక్కువ వచ్చినా కూడా మొత్తం మీద కుదురుకు వచ్చేటువంటి గింజలు తగ్గకుండా ఉంటాయి. సరే, ఇంకొకటి కూడా మనం గమనించాలి, మొక్కల మధ్య దూరం మామూలు పద్ధతిలో కన్నా కాస్త దగ్గరగా పెట్టుకోవాలి. ఎందుకు? పిలకలు తక్కువ వస్తాయి కాబట్టి మరీ ముసుగుపోదు, కాబట్టి దగ్గర దగ్గరగా పెట్టు. సన్నటి కందిరీగలు జాగ్రత్తగా చూస్తే కానీ కనిపించినంత సన్నగా ఉంటాయి. ఈ కందిరీగల పని ఏంటంటే పొలమంతా తిరుగుతాయి. పొలమంతా తిరిగి ఈ శనగపచ్చ పురుగు గుడ్డాడుందా, పీక పురుగు గుడ్డాడుందా, కాండందల చెప్పురుగు గుడ్డాడుందా అని వెతుక్కొని వెతుక్కొని ఆ గుడ్డులో, దీనికి కందిరికి వెనక కొండ ఉంటుంది కదా, ఆ కొండ రంధ్రం పెట్టి ఆ కొండ నుంచి దీని గుడ్డుని ఆ నష్టం చేసేటువంటి కాండందల చెప్పురుగు గుడ్డులోకి చొప్పిస్తుంది. అంటే ఏంటి, ఒకసారి కాండంతో చెప్పురుగు గుడ్డుని పగలగొట్టినట్టే కదా, పగలగొడితే మురిగిపోయింది కదా, మురిగిపోతే పొదగదు కదా, పొదకపోతే లార్వా అంటే కొరికి తినే పురుగు బయటికి రాదు కదా. సరే, అంతటితో ఆ గుడ్డు నాశనమైనట్టే. ఇంకా ప్రయోజనం ఏంటి, లోపలికి పడ్డటువంటి ఈ కందిరిగ గుడ్డు కొంతకాలానికి పొదిగిద్ది, పొదిగి దాంట్లోంచి పిల్ల పురుగు బయటకు వస్తుంది. ఆ పిల్ల పురుగు ఏం తింటుంది, మరి కాండంతో చెప్పురుగు సొన ఉంటుంది కదా, ఆ సొనని ఈ పిల్లంతా తిని తిని పెద్దదై అప్పుడు కందిరేలాగా మారి ఆ గుడ్డును తగలగొట్టుకొని బయటకు వస్తుంది. అంటే ఏంది, ఒక పక్క ఈ గుడ్డును నాశనం చేసింది, మరొక పక్క కొత్త కందిరేగా వచ్చింది, ఆ కందిరేగా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అంతా తిరిగి వెతుక్కొని వెతుక్కొని ఈ కాండంతో చెప్పురుగు కానీ పీక పురుగు కానీ ఇట్లాంటి పురుగు గుడ్లని మళ్ళీ నాశనం చేస్తుంది. ఎంత అద్భుతం! మనకు తెలియకుండానే మన పొలంలోనే ఒక సైన్యములాగా కందిరేగలు అలా అలా అలా తిరిగి మన కళ్ళకు కనపడినటువంటి గుడ్లనన్నింటిని వెతుక్కొని ఆ గుడ్లల్లోకి వీటి గుడ్లు పెట్టి వాటిని నాశనం చేసి మళ్ళీ కొత్త కందిరేగ బయటకు వచ్చి మళ్ళీ అదే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా మనకు తెలియకుండా మన పొలంలోనే సస్యరక్షణ చర్యలు జరిగిపోతున్నాయి. అది మనము ఏం చేస్తున్నాం, రసాయనిక పురుగు మందులు కొట్టామనుకోండి, విపరీతంగా కొట్టితే ఈ కందిరికి కూడా పురుగే కదా, ఒక రకమైన పురుగే కదా, దాని మీద కూడా పడిద్ది కదా మందు,

0: ఎప్పుడైతే దానికి ఈ కీటక రసాయనం పడిందో అది చచ్చిపోయింది పాప. అంటే ఒక పక్క మనకు సహాయం చేస్తుంది, దాన్ని కూడా మనం చంపుకుంటున్నాం అన్నమాట. ఇట్లా మనకు తెలియకుండా వేల సంఖ్యలో మేలు చేసేటువంటి కీటకాలని, మేలు చేసేటువంటి సాళీలని, మేలు చేసేటువంటి తూనీగల్ని మనం చంపుకుంటున్నాం. మరి సహజంగా ఈ సస్యరక్షణ చర్యలు ఎలా జరుగుతాయి? జరగవు కదా. అందుకే మనం నష్టపోతున్నాం. అందుకే సృష్టిలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ అవకాశాలని మనం సద్వినియోగపరచుకోవాలంటే మనము నియంత్రణతోటి జాగ్రత్తగా అవసరమైనప్పుడు మాత్రమే రసాయనాలు వాడాలి తప్ప అసలు వీలైతే ఎప్పుడూ వాడకుండా ఉంటే ఇంకా మంచిది. అప్పుడు మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ కందిరీగ పేరే ట్రైకోగ్రామా. ఈ ట్రైకోగ్రామా అనేది రకరకాలు ఉంటాయి. అవి కూడా మనకి జీవనంతరం ప్రయోగశాలలో అట్టల మీద వీటి గుడ్లు అమ్ముతారు. అవి తీసుకొచ్చి పొలంలో మన ఆకులు కుట్టేస్తే చాలు, ఆ గుడ్లలోంచి వచ్చినటువంటి కందిరీగలన్నీ ఒక సైన్యంలాగా పొలంలో మంచి పని చేస్తూ ఉంటాయి. మరి ఆలోచించండి, వీటి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుందాం. మనకి చాలా రకాల పంటల్లో ఇవి ఉపయోగపడతాయి.
1: మీరు ఇంతవరకు పొలం పనులు కార్యక్రమంలో ట్రైకోగ్రామా కందిరీగలు వ్యవసాయంలో ఉపయోగాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో పొలం పనులు వింటున్నారు. మరి పొలం పనుల్లో వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటూ 1-2 ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షం కానీ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉంది. పైన పేర్కొన్న ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఏమీ లేదు. రాగల 2 రోజుల వరకు వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేవీ ఉండబోవు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్లోని వాడవల్లిని అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని ప్రాంతాలకు తొలిదశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను 40

0: కమలసాగర్కు విడుదల చేయనున్నారు. వెలుగుండ జలసిరలు అభివృద్దికి రెక్కలు పేరుతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్నట్టు సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొంటూ,
1: ఒక ప్రాజెక్టు పూర్తి కావాలంటే అన్నిటికంటే ఇక్కడ ముఖ్యమైన భాగం ఆ ప్రాజెక్ట్ లో R&R ప్యాకేజ్. ఏ గ్రామాలు అయితే ముంపునకు గురవుతాయో ఆ ప్రజలందరికీ కూడా పునరావాసం కల్పించడం అనేది అత్యంత ప్రధానమైన కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ నిజంగా ఈ ప్రాంత ప్రజలకి వరదైందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మరి ఏదైతే ముంపును గురవుతున్న గ్రామ ప్రజలకు కూడా సంతృప్తికరంగా R&R ప్యాకేజ్ ఇచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తామన్నా నేను.
0: వెలుగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తితో కరువు ప్రాంతాలకు సాగు తాగునీటి భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. తద్వారా వ్యవసాయం, ఉద్యాన ఉపాధి అవకాశాలు పెరిగి మార్కాపురం ప్రాంత అభివృద్దికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. వెలుగొండ నిర్వాసితులకు 48 రోజుల్లో 768 కోట్ల రూపాయల పరిహారం అందించినట్టు మంత్రి వివరించారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి సూచించారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్గుర్తిలో ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నైపుణ్యాభివృద్ది కేంద్రం, మురుగుశుద్ది ప్లాంటు, టాటా భూసార పరీక్షల ప్రయోగశాల భవనాలను కిషన్రెడ్డి నిన్న ప్రారంభించారు. సేంద్రీయ సాగులో రాణించిన మహిళా రైతులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రీయ వ్యవసాయం చేయాలని సూచించారు. వ్యవసాయ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. మలేషియాలోని పెనాంగ్లో జరిగిన ఆసియా పసిఫిక్ తెలుగు సమాఖ్య APTF సదస్సు 2026లో మంత్రి నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు వారి మూలాలు, భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు కృషి చేయాలన్నారు. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి వారి నైపుణ్యాలను రాష్ట అభివృద్దితో అనుసంధానించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘం APNRTS వారధిగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జనవరి నుంచి 4 డ్రోన్లతో ఇప్పటివరకు 1800 పైగా ట్రిప్పులు నిర్వహించామని, ఈ సేవలతో 24,500 మందికి పైగా రోగులకు ప్రయోజనం కలిగిందని మంత్రి తెలిపారు. వైద్య నమూనాలు త్వరగా ప్రయోగశాలలకు చేరడంతో సికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్తో పాటు ఇతర పరీక్షలు సకాలంలో పూర్తవుతున్నాయని తెలిపారు. డ్రోన్ కార్యకలాపాల్లో స్థానిక గిరిజన యువత భాగస్వామిని పెంచేందుకు 25 మందికి పైగా శిక్షణ ఇచ్చినట్టు మంత్రి సత్యకుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న చిలకలూరిపేట సమీపంలో విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వేలూరు గ్రామానికి చెందిన 8 మంది మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్దిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి ఆలయంలో 6,25,00,000 రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో నిర్మించిన అన్నదాన భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలయంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి సందర్భంగా తెలియజేస్తూ,
2: పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి క్షేత్రం తర్వాత పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నటువంటి ప్రాంతం వాడపల్లిలో ఉన్నటువంటి క్షేత్ర మండలంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు, సందేహం. అటువంటి క్షేత్రంలో ప్రజల సౌకర్యం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలి. స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆకలితో ఉండడానికి వీలు లేదు అనేటువంటి ఒక ఆలోచనతో, అందరూ కూడా స్వామివారి ప్రసాదం తీసుకువెళ్లాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇంతటి కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది.
0: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకోవడం ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట వ్యాప్తంగా సుమారు 3,42,00,000 మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10,00,000 రూపాయలకు పెంపు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతు భరోసాను ఎకరానికి 12,000 రూపాయలకు పెంచామని, ధాన్యం కొనుగోళ్లతో పాటు సన్నవడ్లకు అదనపు నగదు అందించామని వెల్లడించారు. రైతుల సంక్షేమం, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించడమే లక్ష్యంగా భట్టిప్రోలు మార్కెట్ యార్డులో నూతన రైతు బజార్ నిర్మించనున్నట్టు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా భట్టిప్రోలులో రైతు బజార్ నిర్మాణానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ, వేమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 49,50,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. రైతులు పండించిన పంటలకు మెరుగైన మార్కెట్ కల్పించడమే రైతు బజార్ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాస్ జయంతి ఈరోజు. సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథా ప్రక్రియకి విశేష ప్రచారం కల్పించిన ఆయన 1864 ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో జన్మించారు. రచయిత, కవి, బహుభాషా కోవిదులు అయిన నారాయణదాసు తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చ తెలుగులో 1 హరికథను స్వయంగా రచించారు. హిందుస్థానీ, భైరవీ రాగాలపనకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్తో ప్రశంసలు అందుకున్న ఆదిభట్ల నారాయణదాసు 1945 జనవరి 2వ తేదీన తుదిశ్వాస విడిచారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్లోని వాడపల్లిని అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. స్వర్ణాంధ్ర 247 లక్షల సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. అథ పర్యావరణ ఉచ్చశిక్షాది క్షేత్రేషు పరస్పర సహయోగ సంవర్ధనాయ సంధిపత్రాణి హస్తాక్షరితాని. దేశద్వయేన త్రింశదుత్తర ద్విసహస్ర వర్షం యావత్ పంచార్బుద డాలర్ మితం వ్యాపార లక్ష్యం నిర్ధారితం. యద్ధి సాంప్రతిక వ్యాపారస్య పంచగుణితం వర్తతే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తానస్య సర్వోచ్చ సమ్మాననమపి అలభత. ఇదం సమ్మాననం దేశద్వయస్య మధ్యే సహయోగ సంవర్ధనే తదీయ యోగదానాయ ఉపాయనీకృతం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ముందుగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక 7:15 ఉదయ సమీరాలు వింటారు. ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన కవి, గేయ రచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలా రచయిత అయినటువంటి ఆరుద్ర గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అలాగే చిత్రకారుడు, సినీ దర్శకుడు అయినటువంటి బాపు వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుంటారు. మరియు శ్రీ అక్కినపల్లి రాధాప్రసాదరావు గారి పద్య కవితలు వింటారు. ఈరోజు హరికథా పితామహుడు శ్రీ ఆదిపట్ల నారాయణదాసు జయంతి సందర్భంగా శ్రీ రాంభట్ల నృసింహశర్మ గారి ప్రసంగం వింటారు. ఇక పుష్పాంజలి సమా

సమాచారవాణి వింటారు ఉదయ సమీరాల్లో భాగంగా. ఇక 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వన్ క్యూట్ ఈచ్ ఆఫ్ అంటూ వైద్య మంత్ర, ఫ్యాషన్ మంత్ర, మాటే మంత్ర అనే శీర్షికలతో పసందైన పాటలతో ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో ముస్తాబై ఉంది మీకోసం. ఇక 9:00 వాట్సప్ శ్రోతల ఆధారంగా పాటల పల్లకి. మరి ఇక 10:00 విజయవాడ కేంద్రం నుండి ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు 10:00 నుండి 10:30 వరకు. ఇక 11:00 మధురిమ, అలనాటి పాత మధురమైన పాటలు మరి మీకోసం. ఇక 12:10 నుండి మధుమంజరి తెలుగు సినిమా గీతాలు వింటారు. అలాగే 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 1:30 మహిళావాణిలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మరి మా ఫోన్ నెంబర్ 2727244 2727288కి కాల్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ఇక 2:31 జానపద రంజనిలో అమ్మవారి దండగం గరగ నృత్యం వింటారు ప్రి నాగబాబు బృందం ఆలపించిన. ఇక 3:00 మధురమే సుధాగానం. ఇక 4:00 సరదాగా కాసేపు శ్రోతల టాపిక్ ఆధారిత కార్యక్రమం ఉంటుంది. ఇక ఈనాటి మా సాయంత్రం ప్రసారాల్లో ముందుగా 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 మా పదం మీ భావం అంటూ శ్రోతల రచనలు కవితలు ఆధారంగా సినిమా పాటలు ప్రసారం చేసే కార్యక్రమం వింటారు. ఇక 6:00 సమాచారవాణి వాతావరణ వివరాలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం ఆకాశవాణి కేంద్ర సమర్పణలో ప్రసారమవుతాయి. 6:30 మిక్స్డ్ మస్తీ, ఫిల్మ్ ఆధారిత ప్రశ్నలతో కూడిన చిత్రగీతాలు ఉంటాయి. ఇక 7:15 వ్యవసాయ పాఠశాలలో రొయ్యల పెంపకంపై జాగ్రత్తలు. సిహెచ్ బాలకృష్ణ, మత్స్య శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాలవలసి నుండి ఆయన మాటలు వింటారు. 7:45 వికసిత భారత్. ఇక 8:00 మెలోడీ మ్యాచ్. 9:15 స్పాట్ లైట్. ఇక 10:00 కర్ణాటక సంగీత కచేరీ కార్యక్రమం వింటారు. రాత్రి 11:00 హిందీలోని, 11:05 ఆంగ్లంలోని వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో పర్యటన విజయవంతంగా ముగించుకుని ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగంగా కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 794 పెరిగింది. వివిధ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహిళల ఏషియాకప్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్లో భారత్ థాయిలాండ్ని 94 తేడాతో ఓడించింది. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్కు చేరుకున్నారు. కిర్గిస్థాన్లో ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సన్నాహక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. రేపు జరగనున్న ప్రభుత్వ

0: దళ సదస్సుకు ఆయన హాజరవుతారు. బిష్కెక్ విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసమ్ అలియేవ్ అడిల్బెక్ అల్లెషోవిచ్ ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ సాంప్రదాయ కిర్గిజ్ నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఆ దేశ అధ్యక్షుడు సదీర్ జపారోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశం కోసం నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ చేరుకున్నారు. ఈ సదస్సు సందర్భంగా ఎస్సీఓలో అనేక నేతలను కూడా ఆయన కలుస్తారు. శనివారం నాడు తన పర్యటనకు బయలుదేరే ముందు ఒక ప్రకటన చేస్తూ భద్రతా అనుసంధానత అవకాశాల ఆధారంగా ఈ ప్రాంతం కోసం భారత్ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం లేని ప్రాంతం కోసం భారత్ ఎస్సీఓ సభ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన చెప్పారు.
1: హమారీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే 15 సాల్ హో రహే హై. ఇస్ విశేష అవసర్ పర్ హమ్నే సంబంధో కో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. ఆజ్ హమ్నే హమారీ సాజేదారీ కే ఇస్ నయే స్వరూప్ మే తేజ్ గతి ఔర్ ఠోస్ పరిణామో కే సాథ్ ఆగే బఢ్నే కా అంబిషియస్ ఎజెండా తయార్ కియా హై. హమారా ద్విపక్షీయ వ్యాపార్ 1 బిలియన్ డాలర్ పార్ కర్ చుకా హై. అబ్ హమ్నే 2030 తక్ 5 బిలియన్ డాలర్ వ్యాపార్ కా లక్ష్య రఖా హై. ఇస్ వర్ష్ హమారీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్
0: ఈ సదస్సు సందర్భంగా పలువురు ఎస్సీఓ నేతలను కలుసుకుంటారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారు. మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన బలపరుస్తుందని, ఆ ప్రాంతంలో నాగరికత సంబంధాలు మరింత లోతుగా మలుస్తుందని, శాంతి స్థిరత్వం శ్రేయస్సు కోసం ఉమ్మడి ప్రయత్నాలు ముందుకు నడిపిస్తుందని మోదీ చెప్పారు. ఎస్సీఓ 25 సంవత్సరాలు స్థిరమైన శాంతి, అభివృద్ది, శ్రేయస్సు వైపు కలిసి ప్రయాణం అనేది శిఖరాగ్ర సన్నాహక సమావేశం ప్రధాన ఇతివృత్తం. ఉగ్రవాద నిరోధక చర్యలు, ప్రాంతీయ స్థిరత్వం, సరిహద్దు ముప్పులపై సమన్వయం ఈ సదస్సు ప్రాధాన్యతాంశాల్లో ఉన్నాయి. రేపు జరగనున్న అధినేతల సెషన్లో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో చర్చల అనంతరం తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో క్రిటికల్ మినరల్స్, యురేనియం వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య మొదలైన రంగాల్లోనూ, హిందీ, సంస్కృత భాష, క్రీడలు, వారసత్వ పరిరక్షణ వంటి అన్ని రంగాల్లో 2 రోజుల పర్యటనలో భారత ఉజ్బెకిస్తాన్ దేశ సంబంధాలకు ఒక విస్తృతమైన సమగ్రమైన ప్రణాళికను అందించాయి. సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడం, $5 బిలియన్ వాణిజ్యం లక్ష్యం, దీర్ఘకాలిక ఇంధన సహకారం, రాష్ట పట్టణ స్థాయిలో పరస్పర భాగస్వామ్యం, ఉజ్బెకిస్తాన్లో విస్తృత మధ్యాసియా ప్రాంతంలో భారతదేశ సంబంధాలకు సరికొత్త ఊపునిస్తాయని గుర్తించారు. ప్రధానమంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
1: దోనో దేశో కే బీచ్ కరీబీ రక్షా ఔర్ సురక్షా సహయోగ్ హమారే గహరే ఆపసీ విశ్వాస్ కు దర్శాతా హై. ఆనే వాలే సమయ మే హమ్ దోనో దేశో కీ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కే బీచ్ డైరెక్ట్ లింకేజ్, కో ప్రొడక్షన్ ఔర్ కో డెవలప్మెంట్ కో బఢావా దేంగే. హమారా మాన్నా హై కీ టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం ఔర్ సెపరేటిజం పూరే క్షేత్ర కే లియే గంభీర్ చునౌతి హై. ఇన్కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారా సాజా సంకల్ప రహా హై.
0: అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి రేటు వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అమెరికా ఇరాన్ మధ్య సంఘర్షణ, హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సప్లై చైన్లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్ధి రేటు వేగం కొనసాగించగలదని నిర్మలా సీతారామన్ చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల వంటి కీలక సరుకుల సరఫరాపై ప్రభావం చూపినప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో త్రిశూల్ 3A ప్రాజెక్టుతో సహా జల విద్యుత్ ప్రాజెక్టుల టన్నెళ్లలో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు నేపాల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత చైనాలకు చెందిన నిపుణులతో కూడిన రెస్క్యూ బృందాలు సొరంగాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపారు.

0: ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు టన్నెల్ లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గల్లంతైన 2500 మందిలో వందలాది మంది నేపాల్ జల విద్యుత్ ప్రాజెక్టులో ఉద్యోగులేనని భావిస్తున్నారు. బుధవారం నాటి ఈ విపత్తులో నేపాల్లో ఇప్పటి వరకు కనీసం 794 మంది మరణించగా 2500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. మరోవైపు టిబెట్లో అధికారికంగా మృతుల సంఖ్య 16కి చేరింది. 546 మంది ఆచూకీ తెలియనట్లు సమాచారం. నేపాల్లో 8 ప్రభావిత జిల్లాల నుంచి ఇంతవరకు మృతదేహాలను వెలికితీశారు. త్రిశూలి నదిలో వచ్చిన కొత్త వరద కారణంగా మధ్య నేపాల్లో ఒక వంతెన కొట్టుకుపోయింది. వరద వృద్ధికి ఉదయం 11:30 ప్రాంతంలో వంతెన కొట్టుకుపోయిందని, దీంతో గండకి రూరల్ మున్సిపాలిటీ 7-8 వార్డుల ప్రజలు పృథ్వీ హైవేపైకి రాకపోకలు కోల్పోయారని అధికారులు తెలియజేశారు. న్యూఢిల్లీలో ఈవేళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవం కంబైన్డ్ కాన్వకేషన్ కు రాష్టపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్ల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ డిగ్రీలు స్వీకరించేందుకు ఈ కార్యక్రమంలో ఒక వేదికపైకి వస్తారు. కేంద్ర వస్త్రశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో భద్రతా బలగాలు బెలపోచా గుంపడ అటవీ ప్రాంతంలో నక్సలైట్ స్థావరాన్ని కనుగొన్నాయి. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఇటీవల లొంగిపోయిన మాజీ నక్సలైట్లు ఇచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు సుక్మా జిల్లా ఫోర్స్ డిస్టిక్ట్ రిజర్వ్ గార్డ్ బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. హోర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ రాకెట్ లాంచర్లపై అమెరికా సైన్యం దాడి చేస్తుందని అమెరికా అధికారి ఒకరు తెలియజేశారు. గత నెల రోజుల్లో అమెరికా ఆ ప్రాంతంలో సైనిక చర్య చేపట్టడం ఇదే మొదటిసారి. హోర్ముజ్ జలసంధిలోని లారక్ ద్వీపం సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్లోని అధికార వార్తా సంస్థలు వెల్లడించాయి. అమెరికా జరిపిన దాడిలో అనేక మంది ఇరాన్ పోరాటవాదులు పౌరులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కూడా ప్రకటించింది. దీనికి తగిన సమాధానం ఇస్తామని, బాధ్యులను శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ JSSCCGL పరీక్ష అక్రమాల కేసుకు సంబంధించి జార్ఖండ్ పోలీసు SID ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్న నిందితుడిని గిరిజ్ జిల్లాకు చెందిన దివంగత ప్రదీప్ కుమార్ కుమారుడు సమీర్ కుమార్ గా గుర్తించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రభుత్వ జోక్యం కారణంగా 2027 జరగవలసిన విమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ టోర్నమెంట్ నిర్వహణ హక్కులను ఐసీసీ శ్రీలంక నుంచి ఉపసంహరించింది. శ్రీలంకతో సహా 6 జట్లతో జరగవలసిన మహిళల టోర్నమెంట్ తొలి ఎడిషన్ కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వవలసి ఉంది. అయితే ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం టోర్నమెంట్లో శ్రీలంక భాగస్వామ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మహిళల T20 ఏషియా కప్ 2026 ప్రారంభ మ్యాచ్లో దుబాయ్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 94 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన భారత్ ఆ తర్వాత థాయిలాండ్ను 15.3 ఓవర్లలో కేవలం 65 పరుగులకే కుప్పగొల్చింది. భారత్ మహిళల తదుపరి మ్యాచ్ పాకిస్తాన్తో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్లో పర్యటన విజయవంతంగా ముగుచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్తాన్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మహిళల ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ నిన్న థాయిలాండ్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 మెగాహిట్స్ పై ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఎఫ్ఎం రెయిన్బో ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

ఈ మనసే అంధాల బృందామను అంటూ ఈ పదాల చేరికతో వినిపించిన ఈ పాట వింటే మనసుకు ఎక్కడ లేని ఆనందాలు హేలిలా మనలో నృత్యం చేస్తూ ఉంటాయి. మరి ఆ పదాలు జారవారింది ఎక్కడి నుండి అంటే, ఈరోజు బహువిధ కోవిదుడు అయినటువంటి కవి, గేయ రచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలా రచయిత అయినటువంటి ఆరుద్ర గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం. మరి 31 ఆగస్టు 1925 ఆయన జననం. మరి భారతీయ కవిత, కవి, గేయ రచయిత, అనువాదకుడు, ప్రచురణకర్త, నాటకకర్త మరియు తెలుగు సాహిత్య నిపుణుడు. ఆయన తెలుగు సినిమా రంగంలో గేయ రచయితగా, సంభాషణల రచయితగా మరియు కథా రచయితగా కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన 1987 సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 1925 ఆగస్టు 31 భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా యలమంచలో జన్మించారు. ఆరుద్ర తెలుగు కవి శ్రీశ్రీ గారి మేనల్లుడు. ప్రాథమిక విద్య తర్వాత అతను తన కళాశాల విద్య కోసం 1942 విజయనగరానికి మారారు. రోణంకి, అప్పలస్వామి మరియు చాగంటి సోమయాజులు వంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడిన తరువాత అతను కమ్యూనిజం వైపు ఆకర్షితుడయ్యారు. ఆయన 1943 బ్రాన్బాయ్గా భారత వైమానిక దళంలో చేరి 1947 వరకు సేవలందించారు. ఆయన మద్రాసుకు మారారు మరియు 2 సంవత్సరాల పాటు ఆనందవాణి పత్రికకు సంపాదకుడుగా పనిచేశారు. 1949 చిత్ర పరిశ్రమలో చేరి ఆయన అనేక చిత్రాలకు పాటలను మరియు సంభాషణలను రాశారు. ఆయన 1954 ప్రముఖ రచయిత కె రామలక్ష్మి గారిని వివాహం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆయన రచనలో త్వమేహం, నువ్వు ఎవరో కాదు మరియు సమగ్ర ఆంధ్ర సాహిత్యం, తెలుగు సాహిత్య విజ్ఞాన సర్వస్వమైన మైలురాయలు ఎన్నో అతనివి. అయితే అతను కూనలమ్మ పదాలనైనా, 2వ ప్రపంచ యుద్ధ స్మృతులను వంటి కవితలను రాశారు. అయితే తొలి మరియు చాళుక్య యుగం అంటూ ఆయన ఆరుద్ర 1965 మరియు 1968 మధ్య కాలంలో ఎస్ఏఎస్ను 12 భాగాలుగా తొలిసారిగా ప్రచురించారు. ఇది క్రీస్తు శకం 9వ శతాబ్దం నుండి ఆధునిక కాలం వరకు ఉన్న తెలుగు సాహిత్యాన్ని వివరిస్తూ ఆయన 12 సంపుటలలో తెలుగు సాహిత్య చరిత్రను గ్రంథస్థం చేశారు. అయితే సీతకు రామునికి సంబంధం ఏమిటి అంటూ చెప్పిన దానిలో ఉన్న విషయాలను అందరికీ వెల్లడించారు ఆయన. మరి అతని రచనల విషయానికి వస్తే మాత్రం త్వమేహం, సినీవాలి, కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు, అమెరికా ఇంటింటి పద్యాలు, సీతాకొక చిలుకలు, గేయాలు, గాయాలు, పైలాపచీసు, ఏంచిన పద్యాలు, ఏటకేలది కొండగాలి తిరిగింది అంటూ ఇలా ఎన్నో రచనలు చేసి మనల్ని ఆరాధించారు. ఇంకా అతని సినిమా విషయాలకు వస్తే బీదల పాటలు, కన్నతల్లి, పక్కింటి అమ్మాయి, వీర కంకణం, చెంచులక్ష్మి

ఇల్లరికం జయభేరి అంటూ దాదాపుగా మిస్టర్ పెళ్ళం 1993 వరకు ఆపవయ్య అడగవయ్య అయ్యవారి ఎక్కువేమిటో అంటూ మనలేన్న శ్రీరస్తు శుభమస్తు అంటూ పెళ్లి పుస్తకంలో విషయాలు మనకు చెప్పిన అతని కవిత, అతని కవి, అతని కలం నిండే జారవారింది. అయితే ఈ కలం 4 జూన్ 1998 మనకి అందని లోకాలకి వెళ్ళిపోయి అతను సాధించిన ఘనతనైనా అతను రాసిన కవితలనైనా అతను రాసిన పాటలనైనా వింటూ ఉంటూ ఉంటాం మరి. అయితే ఇది ఆరుద్ర గారు. మరి శ్రీరస్తు శుభమస్తు అంటూ

0: ఈ పాట లేని పెళ్లి క్యాసెట్ లేనే లేదు అనడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు. సత్యరాజు వెంకట లక్ష్మీనారాయణ అంటే సాధారణంగా కొంతమందికి గబుక్కుని మనకి గుర్తు రాకపోవచ్చు, కానీ బాపు అనేటప్పటికీ అందరికీ గుర్తొస్తూ ఉంటుంది. బాపు డిసెంబర్ 15, 1933లో పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మరియు కేరింత్రలో వేణుగోపాలరావు సూర్యకాంతం దంపతులకు జన్మించారు. 1955వ సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి లాయర్ పట్టా పుచ్చుకొని అదే సంవత్సరం ఆంధ్రపత్రికా దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు. 2014 ఆగస్టు 31 చెన్నైలో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళినా అతను పాంట్ అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించిన తెలుగు పత్రిక అరుదు అనేవారు. ఆయన వేసిన కార్టూన్లు, పుస్తకాలు, ముఖ చిత్రాలు లెక్క పెట్టడం చాలా కష్టమో అని అంటూ ఉంటారు. అయితే ఆరుద్ర గారు కొంటె బొమ్మల బాపు అన్నా, కొన్ని తరముల సేపు అన్నా, గుండె ఊయ్యలూపు, ఓ కూనలమ్మ అంటూ కూనలమ్మలో బాపు బొమ్మ అనే మాట ఈరోజు చిత్రశైలిలో వాడుతూ ఉంటారు. అందాల బాపును భామను వర్ణించటానికి వాడతారు. బాపు బొమ్మల గురించి ప్రసిద్ధిగాంచిన ఆరుద్ర ప్రద్య రూపంలో తన కవితల పుస్తకాల్లో హృదయంగా వర్ణించిన తీరు చిరస్మరణమైనది అని అంటూ ఉంటారు. మరి అయితే బాపు బొమ్మ తెలుగువారికి ప్రతినిధి అయినట్లే మరి ఈ బాపు పాంట్ అంటే బాపు రాసిన ఆ రాత కూడా బాపుదే అని అతను అనుంగ స్నేహితుడు ముళ్ళపూడి వెంకటరమణ చెప్పినంత వరకు చాలామందికి తెలియదు. అందుకే దర్శకుడిగా బాపు మొదటి చిత్రం సాక్షి, తర్వాత ఆయన ఎన్నో వైవిధ్యమైన దృశ్య కావ్యాలను వెండి తెరపై సృష్టించారు. అందులో మృత్యాల ముగ్గు సినిమా తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు హిందీ సినిమాలు అవార్డులు రివార్డులు పొందడంతో పాటు అచ్చు తెలుగు సినిమాకి ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోవటం పొగడ్త కాదు. అది క్లుప్తంగా ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపోయినా, తీసిన సినిమాని దర్శకుడుగా ఈయన పేరు చూడకపోయినా, చప్పును ఎవరైనా ఇది గీసింది తీసింది బాపు అని గుర్తించగలిగేటంత విలక్షణమైన శైలి ఈ ప్రతిభావంతుడు సొత్తు. మరి ఇది సత్యరాజు వెంకట లక్ష్మీనారాయణ బాపు గారి జీవిత విశేషాలు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు వింటారు శ్రీ అక్కినపల్లి రాధాప్రసాదరావు గారి పద్య కవితలు వింటారు.
1: పద్య శీర్షిక తెలుగు వెలుగు. కమ్మని తెమ్మెరల్ కదిలి వచ్చిన రీతి, కంఠనాళము నుండి కదిలి వచ్చి, తేనె వాకలలోన తానమాడిన లీల, తీయందనాలను తెచ్చి ఇచ్చి, మందార మకరంద మాధురీ గరిమచే మదిని రంజిల చేసి మమత నింపి, శరదిందు చంద్రికల్ విరిసిన చందాన వీణులకెంతేని విందు చేసి, పలుకు తేనెల రాణికి వనెగూర్చి, తిరుమలేసుని పదసేవ దీక్ష సల్పి, దేశ భాషా మతల్లుల దీప్తి నెరసి, ఇలను ఖ్యాతిని పొందే నా తెలుగు భాష. పద్య శీర్షిక పలుకుల రాణి. భూరి శరద్వికాస పరిఫుల్ల సుసాంశువ నాదరించు, విస్తార మనోజ్ఞ హాసరుచి సంపద కల్గిన నీ ప్రసన్నత శరద, సత్కృపా విభవ సారము మాపయ్యి నింపి, వాంగ్

దేవి సుప్రసన్నత కవిత సొగసులీన తిక్కన్న కలములో తేనియలు కురిపించే ఏ దేవి పంచమ వేదమందు బమ్మిరపోతన్న పలుకులు ఏ దేవి మందార మకరంద మధువులులికే త్యాగయ్య గొంతులో తారాడనే దేవి సరస సంగీత మాధురులు చింది నాటి క్షేత్రయ్య పదములో నడిచెనెవరు కృష్ణరాయులకే దేవి కీర్తి తెచ్చే అట్టి వాగ్దేవి కరుణించి ఆదరించి నాలుగు పల్కులు నా నోట నుడువుగాక నాలుగు పల్కులు నా నోట నడుపుగాక. పద్యశీర్షిక సూక్తులు. కలిమిలేములందు కలసి మెలసియుండు కాసులుండబోవు కలిమిరాదు మంచి గుణము మిగుల మహిని నిలిచియుండు చిత్తగించుమయ్య స్థిరముగాను పేదకిచ్చు ధనము పెన్నిధి మనిషికి ఇచ్చు కొలది హెచ్చు అంతేని ఎప్పుడు ఇచ్చినావు ఇప్పుడి స్థితి కలిగే చిత్తగింపు నీవు స్థిరముగాను తెలుగు రాదనేల తెలివిగా పలికేవు ఆంగ్ల భాష కూడా అసలు రాదు రెండు రాక నీవు రెంటికి రేవడి చిత్తగింపుమయ్య స్థిరముగాను నేటి చదువులెన్న నేటి బీరను పోలు డబ్బు డాబు డ్రస్సు డాంబికమ్ము భాష రాదు విషయ భావ శూన్యత తప్ప చిత్తగింపుమయ్య స్థిరముగాను తల్లి కొడుకు కొరకు తపించునిప్పుడు అన్నమడుగునంత ఆర్తి చూపు అమ్మ కన్న మనకు ఆప్తులెవరు లేరు చిత్తగింపుమయ్య స్థిరముగాను ఎంత బలము కలిగి ఎంతటి చదువున్న అందమెంతయున్న ఆస్తియున్న మంచి మానవతయే మనుగడ మూలము చిత్తగింపుమయ్య స్థిరముగాను కాంత కీర్తి కనక కాంక్షలు కడదాక వెంటనంటి వచ్చు వెతలు తెచ్చు ఆశ తగ్గినప్పుడే ఆదర్శ బతుకదే చిత్తగింపుమయ్య స్థిరముగాను పుస్తకాలను మెండుగా ప్రోగు చేసి చదివినంతనే జ్ఞానము సాధ్యపడదు పుస్తకంబుల విషయాలు మస్తకాన చేరినప్పుడే నరునకు శ్రేయమగును మరణమునకైన సిద్ధమై వెరువకుండ ప్రసవ వేదననెంతో నిబ్బరముతోడ తాను భరించి బిడ్డకు ప్రాణమిచ్చు తల్లి మించిన మరి ఒక దైవమెకరు తల్లి మించిన మరి ఒక దైవమెవరు తిండి తగ్గగానే దీటైన ఆరోగ్యవంతుడగుట నిజము కొంతయైనా మనసులోననున్న మలినాలు తగ్గిన శాంత జీవనము సాధ్యపడును పరుల సొమ్మును స్వాధీనపరచుకునిన వారు చేసిన పాపంబు వీరిదవును దొంగతనమనున్నది మహాదోషమగుట దానికై పుణ్యులెవ్వరు పూనుకొనరు. వాతావరణ కాలుష్యం పద్య కవిత ఇప్పుడు వింటారు. తైలదాహంబె సంక్షోభమూలమయ్యే తైలధారలు కలిసిన తరలి జలధి ఆవరణ భాగమంత పర్యావరణ కలుషితంబై జీవ సంకులముసేయ నాగరికత పేర నగర నివాసంబు నాగరికత పేర నగర నివాసంబు నాజూకుగా మారే నరులకిప్పుడు ఆర్థిక

0: పేరిట భిన్న పరిశ్రమలు వెలసినాయి. ఈ పరిశ్రమలకై ఎన్నెన్నో యంత్రాలు వాతావరణమంత పాడు చేసే కలపకై ఇంధన కారణ రూపాన అడవుల నరుకుట హద్దు మీరే. కర్బనాన్య ఆమ్లజని ప్రగాఢ విషే కలుష కర్బనన్య ఆమ్లజని ప్రగాఢ కలుష హరిత వాతావరణ బంధువర అరుణ వికరణ తాపమును పెరిగి పెరిగి హరిత గృహపు తీవ్ర ప్రభావానికి గురి కాదే. పెరిగెను కర్బనామ్లజని విస్తృత తాపము పెంచు నిత్తరిన్ హరిత గృహ ప్రభావమే మహాభయకారకమైచనంగా ఆవరణము పూర్తిగా కలుష పంకిలమౌటకేమో ఘోర రణము సిద్ధమైనది విరామము కనపడకుండే దీనికి.
1: తెలుగు మాధుర్యం సంగీత మాధుర్య సారము ప్రవహించే నిండువాకలు తెలుగు నెలపైన పద్య పద్యము భక్తి పరవశమున పల్కు సహజ పాండితి తెలుగు జగతి పండే ప్రతి గుండె రస తరంగితముగా నుర్వుచు నాట్యభేదము తెలుగు నాట వెలసే సార్వభౌముల భుజస్కందాలు మోసిన పయ్యంకెకల తెలుగు వాణి తిరిగే మోగశిలల కులులు ముట్టించి విశ్వమోహినులు వెలికి పిలుచు సృష్టికర్తలున్న తెలుగు పొడమి ఉజ్వల శుభమూర్తి వేదవిహిత ధర్మవాదవర్తి. జున్ను పాలు పెరుగు వెన్నలు మిగడల్ మెసవి రోజుకొక్క మిసిమినండి పసితనమ్మవదలి వయసునగడుసులై తెలుగు మీరెని చట లలిత కళలు అమరారామము దక్షవాటియును శేషాహార్యము క్షీరవాసము శ్రీకూర్మము సింహభూధరము శ్రీశైలము భద్రాద్రి భద్రముగా దేశము నేల జాలిన ప్రభుత్వము ప్రసాదించి ఉత్తమ శీలాన్విత పాలనమునర ఆంధ్రమున్ కృపన్ బ్రోచుత.
0: స్వస్తి.
2: మీరింతవరకు శ్రీ అక్కినపల్లి రాధాప్రసాదరావు గారి పద్య కవితలు వింటారు. మీరు వింటున్నారు ఉదయ సమీరాలు. ఉదయ సమీరాల్లో తదుపరి కార్యక్రమం హరికథ పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారి జయంతి సందర్భంగా శ్రీ రాంభట్ల నృసింహశర్మ గారి ప్రసంగం వింటారు.
3: శంభో, దిశల నొసలను ఆశ్చర్యంతో ముడివేసే ఈ లోకోత్తర నాద నినాదం ముమ్మారుగా ప్రతిధ్వనించిన క్షణమది. ఆ అనుకంపన స్వనావిష్కారంతో బిత్తరపోయింది ప్రకృతి. త్రుటిమాత్ర నిస్తరంగ స్తంభీభూతగా మౌని అయిపోయింది మహాంబుధి. ఆవగింజంత మబ్బుతునకైనా లేకుండా ఉరుముల పిడుగులను అధిక్షేపిస్తూ ఉద్భూతమైన ఈ భీషణ ఘోషణ ఎక్కడిదా అని మరింత విభ్రాంత విస్ఫారితమైంది విజయనగర విశాలాకాశ నేత్రం ఆ రోజు. ఆ రోజుకే కాదు, ఇవాల్టికి కూడా ఆ గాత్రాన్ని మించిన సకల కళా సస్యక్షేత్రం మరొకటి లేదు, రాదు కూడా. విజయనగరమే కాదు, విశాలాంధ్ర ఎల్లల్ని దాటి విజయ ఘంటికాధ్వానాలను వినిపించగల అంతటి మహోదత్త దేవదత్త శారీర గాంభీర్యం ఇంతవరకు మరొకరికి రాలేదు. ఇంతకు ఎవరా కంఠీరవం? ఏళ్ల తరబడి చెప్పుకోండర్రా అంటూ తనదైన ఆట పాట మాట మీటుల ఏలుబడిని తదనంతర తరాలకు ధారాదత్తం చేసి తరలిపోయిన ఆ కథాకథన గానామృత ఫల కల్పతరువు హరికథకుల కులగురువు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు. అదో కళాత్మక హరీంద్ర గర్జన, హరికథాప్రియుల పూర్వపుణ్య తపఃఫలార్జన. శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకా అజ్జాడ గ్రామం ఆదిభట్ల వారింట వెంకటచైనులు నరసమ్మగార్ల 8వ సంతానమే సూర్యనారాయణ. ముద్దు పేరు సూరన్న, తెచ్చుకున్న పెద్ద పేరు నారాయణదాసు. జననం 1864 సంవత్సరం ఆగస్టు నెల 31వ తేదీ. గురుశిష్య సంప్రదాయమైన స్వాధ్యాయన ప్రవచన పద్ధతిలో కాక కేవలం స్వయం పరిశీలనాసక్తితో చదువుతో చనువు పెంచుకున్న చొరవరిధనం ఆయన సూక్ష్మగ్రాహకత్వానికి మూలధనం. 4 ఏళ్లు నిండేసరికి తల్లి ద్వారా భాగవత పద్యాలన్నీ చిన్నారి సూరన్నకు గళత

14 ఏళ్లవాడయ్యాడు సూరన్న. వాసా సాంబయ్య గారి దగ్గర ఒక నెల రోజుల అభ్యసనం అనాలేమో ఆయనే చెప్పుకున్నారు. నేను అభ్యసనం అంటూ ఏదైనా చేస్తే అది వాసావారి వద్ద గడిపిన మాసం రోజుల్లోనిదే అని. సరే, అట్నించి ఆంగ్ల విద్య అభ్యసించాలన్న తండ్రి కోరిక మేరకు విజయనగరం చేరాడు సూరన్న. అతడిలోని నాదకళాతృష్ణకు స్థానిక విద్వాంసులైన మహబ్బత్ ఖాన్, పప్పు వెంకన్న, వీణ వెంకట రమణదాసు, కలిగొట్ల కామరాజుల ఆశీహ్ ప్రోత్సాహాలు లభించాయి. సాటిలేని మేటి లయకాడుగా, వైణికునిగా, గాత్రజ్ఞునిగా, పౌరాణికునిగా విజయనగరం పరిసర గ్రామాలలో క్రమక్రమానుసార ఆదరణ హెచ్చింది సూరన్నకు. 1886లో విజయనగర కళాశాలలో ఎఫ్ఏలో ప్రవేశించారు సూర్యనారాయణ. అప్పటికే ఆయనలోని హరికథా ప్రక్రియాంశం మోసులెత్తి మొగ్గతొడికి రసజ్ఞ భ్రమర భ్రమణాకర్షణీయంగా రూపుదిద్దుకుని ఆయనను ఆదిభట్ల నారాయణదాసుగా అవతరింపజేసింది. అందుకు ప్రేరకమైన సంవత్సరం 1883. అప్పటికి ఆయన వయస్సు 19 ఏళ్లు. మెట్రికులేషన్ చదువుతున్న రోజులు. చెన్నపురి నుండి విజయనగరం వచ్చిన కుప్పుస్వామినాయుడు భాగవతర్ ఓ సాయంత్రం పూట కానుకుర్తి హనుమంతరావు గారింట్లో హరికథాగానం చేశారు. అంశం ధ్రువచరిత్ర. అది చూశారు ఆదిభట్ల. తాను కూడా అలా చెప్పాలనుకున్నారు. స్వయంగా కొన్ని కీర్తనలు రాశారు. విశాఖవాసి ధూళిపాళ కృష్ణయ్య గారి పద్యాలను, పోతన్నగారి పద్యాలను కొన్నింటిని చేర్చి సోదరుడు పేరన్నగారి వెనుక పాటతో విజయనగరం శ్రీ వేణుగోపాలస్వామి మఠంలో తొట్ట తొలిసారి కాలికి గజ్జగట్టి చెప్పినదే ధ్రువచరిత్ర హరికథ. అవతరించింది ఆదిభట్ల హరికథాగాన పరమహంస. అది మొదలుగా కదలాడి కథం తొక్కిన ఆదిభట్ల వారి హరికథాగాన జైత్రయాత్రా రథాగమనానికి ఉర్లాం, నరసన్నపేట, బరంపురం, ఛత్రపురం తదితర ప్రాంతాలలోని పండిత పామర ప్రేక్షక శ్రోతృలోకమంతా హర్షపులకాంకితమైపోయింది. ఆసుకవితకు తెలుగునాట పచ్చని చలువ పందెళ్లు కప్పించు శారదామూర్తుల నడుమ తానొక అగ్రేసర పుంభావ బ్రాహ్మీమూర్తిగా దృగ్గోచరమయ్యే దృష్టాంతాలు దాసుగారి జీవితాన మోసులెత్తినవెన్నో. అందుకు తొలితార్కాణం అంబరీష చరిత్ర హరికథ. ధ్రువచరిత్ర నీవురాసిందేనా? అయితే అంబరీషోపాఖ్యానం కూడా స్వయం లేఖనంగా చెప్పమన్న ఓ ఆసామికి సమాధానంగా రాత్రికి రాత్రే ఆ కథను హరికథగా రూపొందించి ఒరుల గొప్పజూచి యోర్వలేకుండినవాడు తప్పకుండా కీడు పొందు అనే పద్యంతో మొదలెట్టి ఏమి చేసే నంబరీషుడెంతయో మంచివాడేమి చేసే అనే కీర్తన అఠాణారాగంలో గానంజేస్తూ తదనంతర పద్యాదులతో ముగిసే ఈ కథాగానం వంటిది మరెవ్వరియందు గానం అని శభాషులందుకున్నారు దాసుగారు. తర్వాత రచన గజేంద్ర మోక్షణం. మహాశివరాత్రికి గుంప శివక్షేత్రంలోని సాతాని రంగయ్య నుండి బహుమతిగా లభ్యమైన మహాగ్రంథం ఆయన పద్యాలాపనకు లభించిన కానుకే. ఇహనే హరిదాసావతారునిగా, ఆ కథా సుధావిష్కార కారణజన్మునిగా రచనా వైభవం, రసన ప్రాభవం, శుభారంభ సంరంభం చేయనుద్యమించారు ఆదిభట్ల. సిరికింజప్పడు శంఖుచక్రయుగమున్ చేదోయి సంధింపడే పరివారమ్మును అనే పోతనగారి పద్యాన్ని స్ఫురింపజేస్తూ అంశభాగంబున నాడెడు గొప్ప కొప్పున సన్నజాజులు పుడమిరాల అంటూ శీసపద్యాన్ని ఎత్తుకున్నారు దాసుగారు. ఎత్తుగీతిగా గాలిపావడ జిరాడ కాంచివీడ కౌను జవ్వాడ అని ముక్తాయినిస్తూ భైరవిరాగంలో మంజుగతిలో ఈ విధమున నార్తావనుడౌ హరి ఇభరాజ దశను చూచి అనడమేమిటి? సభ యావత్తు ఆ కథాకథన మథన సంవిధాన మహత్తున చిత్తై నారాయణ దాస దాసోహమై జేజేలు పలకడం ఆ కళాకాంతుల అశ్రాంత శాశ్వతత్వానికి అఖండ నీరాజనాలను అందించడమే. హరికథా శీర్షికల్లో కూడా దాసుగారిది విద్వత్ సంస్థవనీయ చమత్కార ధోరణి. జానకీ శపథం అని పేరు పెట్టి దానికి సీతమ్మవారి ప్రతిజ్ఞ అనే అర్థం మాత్రమే కాకుండా జానకీశ పథం అనే శీర్షికగా కూడా సభంగశ్లేషతో మరో అర్థం అన్వయించేవారట. శ్రీరాముని మార్గము అనే భావనతో శ్రీమద్ రామాయణ ఉత్తరకాండ కథాభాగాన్ని అంశంగా తీసుకుని చెప్పిన కథ ఇది. ఎప్పటికిన్ దొల్కరించునోయని వనకోయిల తీయని కూతవేసే. ఇది నారాయణదాసు గారి శైలి. పరమభాగవతోత్తముడైన ప్రహ్లాదుని గాథను ప్రహ్లాద చరిత్రగా పరికల్పించి మోహనలో సమ్మోహనమంత్రంగా అంకురింపజేసి ఆలపించిన కీర్తన దొరకునే హరిభక్తి. బమ్మెరపోతన పద్యాలకు 4 చరణాలతో కమ్ముచ్చులు తీసినట్లుగా నారాయణదాస ప్రణీతమైన ఈ కీర్తన నారాయణ పదభక్తి పద పారవశ్య నర్తన. నర్తనమంటే సంగీత సాహిత్యపరంగా మాత్రమే కాదు ఆంగికాభిన

నిర్ణయంలో కూడా సాంగోపాంగ శాస్త్రీయ నిబద్ధతే. శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి హరికథా ప్రదర్శనం అంటే కనవేడుక, వినకానుక, కళల మనుగడకు కనక మణిమయ వాగ్దేవి విజృంభణల వేదిక. నటరాజ తాండవోద్దండ కైలాస వాటిక, శివనారీ లస్య భంగిమల బహుభంగుల శైలీ శైలూషిక. హొయలకే కాదు, లయలులుక జయడంలోనూ పాలతలం నుండి పాదపర్యంతము తాళ విలక్షణ లక్షణ బాహుళ్యాణ బాహుదండ కరావలంబ పాణిద్వయ చలనాల ఏకకాల వివిధ గతుల జతుల జాతి వన్య సొగసు సోకుల రేకుల విరబూసే గాంధర్వ విద్యా సర్వస్వలోకోత్తర కోవిద జగజ్జేగీయమాన సమ్రాట్టు శ్రీమద జాడ ఆదిభట్టు నారాయణదాస కథాగాన మూల విరాట్టు. దాసుగారు రంగభూమిపైకి వస్తున్నారంటే ఆహూతులలో ఓ మహోత్సాహం, ఆయనను చూడాలని జనౌత్సుక్యం. ఎలా ఉండేదాయన రూపరేఖా విలాసం అంటే, అదిగదిగో అల్లంత దూరాలు ఉండే ప్రేక్షకునికి కూడా ఆనేటంత అంత ఎత్తైన మనిషి కాదు, పుత్తడి వెలుగు లేనేలా బ్రహ్మచెక్కిన నగిషి. చేత చిరుతలు పట్టి మేల్మి విరిదండ మెడను తీరుగా సర్దిపెట్టి పట్టు దుకూలాలను మేనిని ఉదుగబెట్టి నొసట కుంకుమ బొట్టు కాలికి గజ్జెకట్టు ఈపాటి కట్టుబాటుతోనే సందర్శనాగారానికి సదా కనికట్టు, ఇదే దాసుగారి హరికథల పనిముట్టు. ఈ నటన మనోహర శ్రవణ శుభంకర హృదయ మనోజ్ఞ కళా ప్రదర్శనమే పలుతావుల దాస సత్కార ప్రభకు వివిధ రసవజ్జరుల ఏతాములను ఎత్తింది. 1904 బెంగళూరులో జరిగిన సదస్సు అలాంటిదే. ఆనాడు దాసుగారి సంకల్పం రుక్మిణీ కళ్యాణం చెప్పాలని. బాల్యంలో తన తండ్రి వెంకట చైనులు గారి శిష్యుడు తాతన్నగారి చెంత తొలిగా చదివినది. సరే, దాసుగారి స్వీయరచనాగానంతో వెలువడిన శ్రీహరికథామృతం, భీష్మచరిత్రం, గోవర్ధనోద్ధరణం, హరిశ్చంద్రోపాఖ్యానం, యథార్థ రామాయణం, మార్కండేయ చరిత్రం, సావిత్రి చరిత్రం హరికథలలో అగ్రపీఠం రుక్మిణీ కళ్యాణానిదే. సరే, ఆరంభించారు ఆదిభట్ల. గౌడగాత్రాన్ని అనుమంత్రం చేసి ప్రణవ మంత్రాన్ని తన మనోమందనంలో ఉత్పాదించి అక్కడి నుండి మంద్రాన నీలోత్పడదళ శ్యామం రామం రాజీవలోచనం దుష్టరాక్షస దృగ్భీమం నౌమి పాప విమోచనం అంటూ శ్రీరామ స్తుతిగానం చేశారు దాసుగారు. ఆ విను వెంటనే ఆజానుబాహువులు అంబరవీధికి లేచాయి నమస్కార భంగిమలో. ఆకర్ణాంతలోచనాలు అర్ధనిమీలితత్వ సంపూర్ణమై శిరస్సు ధరాస్థలానికి నమ్రతగా వంగి కుడిపాదం ఎడమకాలి మధ్యభాగాన ఆంచి ఆ ఊపున తలపైకెత్తి చిరుతలు పట్టిన దోయిలిని అట్టే ఉంచి ఒక్క పెట్టున పెళ్ళుబికిన గంగ వెల్లువల తారస్థాయిలో శంభో అని వెలువరించిన ఆదిభట్లవారి పెను బొబ్బరింతతో భృంగీషావతరణం జరిగినట్టయింది బెంగళూరు నగరానికి ఆ వేళ. మాంచి రసకందాయంలో సాగుతోంది కథ. సరే, దాసుగారిని చూడగానే ఆ క్షణమేమిటి, ఏ క్షణమైనా జన నిరీక్షణానికి ఒకటే కమ్మని సమాధానం. ఆయన సంగీత సాహిత్య గభీరధీర సంభారాల దౌర్బల పురుషసింహమై దాసు కాదు 12 లేజవ్వనాల వనాల విరబూసిన సుగంధ మరందాల సరితూగే త్రాసు, తరుణారుణాధరాల తులాదండ మధ్య మనోహర రూపిణి అయిన రుక్మిణియే తాను అయి లేజవ్వనంపు బసందు నాల్గౌజాము కొంప్రొద్దు వేగిన సందు అని ప్రసిద్ధమైన కీర్తనని ఎత్తుకున్నారు. సరే, రసజ్ఞ జగత్ప్రసిద్ధమైన ఈ రచనతో చెమక్కంతా ఎక్కడుందో కనిపెట్టమన్నారు దాసుగారు. వయస్సు ముద్దుగారు అని ఆపి ముద్దుగారంటే ఏమిట్రా అని సభలో అడిగారట దాసుగారు. ఒక ఆయన లేచి ముద్దులొలకడం అన్నారట కూర్చో. ముద్దులొలకడం అనే అర్థంతో పాటు ముద్దుగా అంటే మూడు దుగములు, దుగము అంటే రెండు, మూడు దుగ మూడు రెండు హెచ్చవేస్తే ఎంతైంది 6, ఆ ముద్దుగా ఈ 6 కలిపి 12, అప్పుడు రుక్మిణికి 12 అని చెప్పాను రా అన్నారట. అది నారాయణదాస నుతిమీరు ముద్దుగారు. మొత్తం మీద బెంగళూరు సభ దాసుగారి హరికథా విజయోత్సవ హేతువుగానే కాక లయకాడుగా కూడా సింహపీఠి వేసిన వైనానికి కూడా సేతు వైందనడానికి దృష్టాంతం మహామార్దంగికుడు దక్షిణామూర్తి పిళ్ళై శృంగభంగం. ఎక్కడా జాగా దొరకనీయని తాళప్రజ్ఞతో దాసుగారు తన లయప్రథమను ప్రదర్శించారు. తూర్పుదిక్కునుదయించే ప్రచండ భానుని వంటి ఆదిత్యభట్ల సూర్యనారాయణుడా ఆదిభట్ల నారాయణదాసుడు అనేలా తేజరిల్లుతున్న దాసుగారికి దండం పెట్టి దాసోహం అన్నాడు దక్షిణామూర్తి. ఆ సదస్సు అందించినదే లయబ్రహ్మ బిరుదం దాసుగారికి.
మరోమారు విజయనగరానికి విచ్చేసిన సుబ్రహ్మణ్య అయ్యరు.

0: గానకళా ప్రతిభా ప్రదర్శనగా దాసుగారే సభ ఏర్పాటు చేశారు. అతడు సువర్ణ ఘంటా కంకణధారి. సభ జయప్రదమైంది. సుబ్రహ్మణ్య అయ్యను మాత్రం సుఖంగా లేడు. ఏదో కొరత, అది దాసుగారు తీర్చేశారు. సంగతి ఏమిటంటే, నా వల రెండు తాళాలతో పల్లవి పాడిన వారిని ఎందును చూడలేదు, ఎక్కడైనా ఉన్న ఎడల నా వీరఘంటా కంకణం తీసివేస్తాను అన్నట్ట సుబ్రహ్మణ్య అయ్యరు. అలాగా అయ్యరు అంటూ దాసుగారు ఐదు తాళాలతో పల్లవి పాడి, మరి ఇలాగా అని మొదలకించగానే, ఈ తాళావధాన ప్రక్రియ ఎలాగా అని కిందుమీదులవుతూ తన వీరఘంటా కంకణం తీసి నారాయణదాస చరణాల మ్రోలనుంచాడు అయ్యరు. దాసుగారికి పంచముఖీ పరమేశ్వర బిరుదమందినది ఈ సభలోనే. కన్నతల్లి నరసమ్మగారి సూచన మేరకు స్వీయ సంతానార్థమై సంతరించిన హరికథ సావిత్రి చరితం. ఆయన తనయ్య పేరు, అందుకే సావిత్రి. దాసుగారి కళా సంపూర్ణ సాక్షాత్కృతి అయినది హరికథాకృతి అయితే, వారి పుంభావ వాణీ వికాసాలలో ఒకటి శతక రచన, మరొకటి అనువాద గరిమ, ఇంకొకటి అవధాన ధ్రడిమ, వెరసి ఆదిభట్ల సారస్వత మహిమ. ఒకనాడు కస్త్వంకు తోసి అనే బరంపురంలో జయంతి కామేశం పంతులు గారు సంస్కృతంలో, ఎవరు నువ్వు, ఎక్కడి నుండొచ్చావు అని అడిగిన ప్రశ్నకు, మానవ గంధర్వావయం విజయనగరీత, మేము మానవ రూప గంధర్వులం విజయనగరం నుండొచ్చాం అని చెప్పిన ధిషణ నారాయణదాసు గారిది. అంతేకాదు, సంస్కృత ఆంధ్రాలలోనూ అరబ్బీ పారసీకాల్లోనూ ఉమర్ ఖయాం రుబాయిత్లను మూల భాష నుండి పార్సీలో చదువుకొని తెలుగు చేసిన దిట్ట దాసుగారు. దాసుగారు విజయనగర ప్రభువైన ఆనంద గజపతి మహారాజు గారికి ఇష్టాగోష్ఠిలో ఇచ్చిన సమస్యను పూరిస్తూ 100 కందాల కృతి సత్యవ్రత శతకం చెప్పారు. ఉభయ భాషా కవులలో సమున్నతిగని సకల రాజసభలయందు జయముగాంచిన అని ఆదిభట్ల వారిని ప్రశంసించారు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు. ఇన్ని తెలిసిన మన్నికైన మహనీయ కవిత్వ పటుత్వ కమనీయమూర్తి కనుకనే చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు 1914లో బందరు పట్టణంలో దాసుగారికి సకల సంగీత సాహిత్య నాట్య పండిత పరిషన్మండలి మధ్యాన ప్రదానం చేసిన బిరుదే హరికథా పితామహ. నాటి నుండి దాసుగారికి ఉన్న బిరుదుల బాహుళ్యంలో జగత్ప్రసిద్ధమైంది చెళ్లపిళ్ల వారిచ్చిన బిరుదమే. అప్పటి నుండి హరికథా పితామహ శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ట నారాయణదాసుగా విద్వల్లోక విఖ్యాతులయ్యారు. దాసుగారు ఎన్ని కావ్యాలు రాశారు, ఎన్ని రచనలు చేశారు, ఎంతమంది శిష్యులకి విజయనగరం నడిబొడ్డున ఆరుబైరును విద్యాబోధ చేశారు. మైసూరు మహారాజు, పుదుక్కోట మహారాజు సత్కారాలు అందుకున్నారు. బరోడా మహారాజు గారికి అటూ ఇటుగా రెండు పక్కల గ్రామ్ఫోన్ ప్లేట్కి తన రాగంతో తన గాత్రంతో ఆయన అద్భుతమైన విందు చేశారు. అచ్చతెనుగు, వేల్పుమాట, సీమ పలుకు, వహి గౌరప్ప పెండ్లి వంటి అచ్చతెనుగు కావ్యాలు రాశారు. మార్కండేయ చరిత్రదొక ప్రత్యేక స్థానం దాసుగారి కృతుల్లో. చటులంభోది గభీర భాష విచలత్ స్వర్వాహినీభూష సంకట సంసార విశోష అనే మృత్యుంజయ శతకం. సంగీత శాస్త్ర గ్రంథ రచన దశవిధరాగ నవతి కుసుమంజరి. ఇప్పటికీ కూడా సంగీతజ్ఞులకు అది ఆరాధ్యం. అటు సంస్థానాధీశుల సమక్షాన సంగీత సాహిత్య సల్లాపాలు, మరొక వంక మహారాజుల సరసన హరికథా గానకేళి కళాపాలు, అటు సంస్కృతంలో ఇటు ఆంగ్లంలో కూడా హరికథ చెప్పినటువంటి మహానుభావుడు దాసుగారు. భగవత్ సాధనలో ఆడంబరాల కన్నా అంతఃకరణే మిన్నగా చాటుతూ ఆంతర్యాన్ని ఆవిష్కరించిన అపురూప గ్రంథం దాసుగారి జగజ్యోతి. 6 దశాబ్దాల పాటు ఆడింది ఆటగా, పాడింది పాటగా అన్ని కళలందు ఆరితేరి మిన్నందుకున్న యశశిఖరమే శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ట నారాయణదాసుగారు. ఆయన శిష్యులైన పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత దాసుగారు అన్నట్టుగా, ఇక్కడ దాసుగారు నిలబడి, శంభోయని ఎల్గిడన్ బదులు మ్రోతలతో రజతాద్రి నుండి రావోయని ఆతని పిలుచు పోల్కి ధ్వనించగా, 1945 జనవరి 2వ తేదీన జనావాసాన్ని వీడి గీర్వాణి చరణ కింకిణీ క్వణిన్యూలమైపోయింది వారి కడవూపిది సవ్వడి. కాని ప్రతి హరిదాస గాన మంజీరంలోనూ నేటికీ ప్రతిధ్వనించేది ఈ హరికథాపితామహుని అజరామరమైన వరవడి.
1: మీరింతవరకు హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు జయంతి సందర్భంగా శ్రీ రాంభట్ల నృసింహ శర్మ గారి ప్రసంగం విన్నారు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు.

0: గతి సంగతి.
1: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
1: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: పుష్పాంజలి. మొదటిగా సీతా కళ్యాణం చిత్రం నుండి

ఎఫ్ఎం బ్రైన్ బాస్ సాగరిక 102 మెగా హెట్స్ పై వింటూనే ఉన్నారు కదా. ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో అంటూ 8:30 అనగానే మిమ్మల్ని వాద్య మంత్ర అండ్ ఫ్యాషన్ మంత్ర అండ్ మార్టీ మంత్ర అంటూ బ్యూటిఫుల్ సెగ్మెంట్స్తో మిమ్మల్ని ఫుల్లీ ఇన్స్పైర్ చేయడానికి మార్వలస్ సాంగ్స్తో ప్రిపేర్ అయిపోయి ఉంది మరి. సో ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో 1 క్యూట్ ఈచ్ ఆఫ్ అంటూ ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేద్దాం. బయటకు వచ్చి చూస్తే టైమ్ ఏమో అంటూ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అజ్ఞాతవాసి నుంచి

0: ఎస్ మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వింటూనే ఉన్నారు కదా, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 8 o'clock అండ్ 3 o'clock అలా మూవ్ అయిపోతూనే ఉంది మరి. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం ప్రతిరోజు మన దైనందిక జీవితంలోని మన లైఫ్ స్టైల్లోని ఖచ్చితంగా బ్రష్ చేసుకుంటూ ఉంటాం. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం ఉంటే ఇంకొక పూట కూడా చేస్తూ ఉంటారు. సో ఇలా శుభ్రం చేసుకోవటం వల్ల ఉన్న ఈ 32 దంతాలు వెనుక ఉన్నటువంటి ఒకే ఒక సీక్రెట్. చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. కొంతమంది పళ్ళు చాలా బాగా కనిపించాలని ఎక్కువ ప్రెజర్ ఇచ్చేసి మరీ తోముతూ ఉంటారు. మరికొంతమంది చాలా సున్నితంగా తోముతూ ఉంటారు. మరికొంతమంది ఎక్కువ పేస్ట్ పెడుతూ ఉంటారు ఎందుకంటే ఎక్కువగా నురగ రావాలి అని చెప్పి. మరికొంతమంది మరొక రకంగా. ఇంతకీ ఈ పళ్ళు తోమే పద్ధతి అంటే కొంతమంది రక్తం వచ్చేటట్టు తోమిస్తూ ఉంటారు, మరికొంతమంది చాలా సున్నితంగా తోముతూ ఉంటారు, మరికొంతమంది వేరే విధంగా అంటే చేతితో రుద్దుతూ తోముతూ ఉంటారు. వాట్ ఇస్ ద బెస్ట్ అంటే ఏది మనం బెస్ట్ అని అనుకుంటూ ఉంటాం ఈ పళ్ళు శుభ్రం చేసుకునే విధానంలోని, ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఎంత పరిమాణంలో మనం పేస్ట్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది అనేది ప్రముఖ దంత వైద్యురాలు డాక్టర్ యామిని గారిని నేను ఈ క్వశ్చన్ అడిగాను. మరి యామిని మేడం చెప్పిన సమాధానం ఏంటో విందామా మరి.
1: నమస్కారం అండి, నేను డాక్టర్ యామిని, దంత వైద్య నిపుణురాలిని. లేదండి, మీరు మీ పళ్ళను ఎప్పుడూ గట్టిగా తోమకూడదు. బలంగా తోమడం వల్ల మీ పళ్ళు ఏమీ బాగా శుభ్రపడవు. పైగా ఎనామెల్ అరిగిపోవడం, చిగులు వెనక్కి తగ్గడం మరియు పంటి సున్నితత్వం వల్ల నొప్పి వంటి పర్మనెంట్ నష్టం కూడా కలగవచ్చు. పళ్ళను సరిగ్గా తోమే విధానం ఏమిటంటే, మీ బ్రష్పై బఠానీ గింజంత టూత్పేస్ట్ పెట్టండి. మీ చిగుళ్ళు మరియు దంతాలు కలిసే చోట బ్రష్ను 45 degrees కోణంలో మీ దంతాలకు ఆనించండి. బ్రష్ను మీ చిగుళ్ళ వైపు 45 degrees కోణం

స్థానంలో ఉంచి సున్నితమైన చిన్న వృత్తాకార కదలికలతో, అంటే సర్క్యులర్ మోషన్లో బ్రష్ చేయండి. పళ్ళ అన్ని సర్ఫేసెస్, అన్ని ఉపరితలాలు అన్నిటినీ కూడా కవర్ చేస్తూ పూర్తిగా 2 నిమిషాల పాటు బ్రష్ చేయండి. చివరిగా మీ నాలుకను

0: టంగ్ క్లీనర్స్తో ఆర్ టంగ్ స్క్రేపర్స్. అవి మెడికల్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ లేదా స్వచ్ఛమైన రాగితో తయారు చేయబడతాయి. సో దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా అవశేషాలను తొలగించడంలో ఇవి ప్లాస్టిక్ టంగ్ క్లీనర్స్ లేదా టూత్ బ్రష్ కంటే కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఏమిటంటే, మీరు సాఫ్ట్గా ఉన్న బ్రష్ే వాడాలి, బఠానీ గింజంత టూత్ పేస్టే వాడాలి, టంగ్ను కూడా బ్రష్ చేయొచ్చు, మెడికల్ గ్రేడ్ టంగ్ క్లీనర్సే వాడాలి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ యామిని మేడం. విన్నారు కదా, జస్ట్ మనం బఠానీ గింజంతా టూత్పేస్ట్ని పెట్టుకుని పళ్ళని శుభ్రం చేసుకోవటం చాలా మంచిది, ఉత్తమం అనే విషయం చెప్పారు. సో మీరు వింటూ ఉన్నారు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో మరొక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అండ్ కడలి నుంచి ఏఆర్ రహీమాన్ వాయిస్లో వచ్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

వింటూ ఉన్నారు కదా పాటలు పలికే కార్యక్రమాన్ని. పాటలు పలికే కార్యక్రమంలో మీకు నచ్చిన పాట కావాలి అనుకుంటే 6304764436 కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించటమే మరి. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం అండ్ ఓయ్ రాజా అంటూ ఆయుధం చిత్రం నుంచి మా కోసం ఒక పాట ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతూ ఉన్నారు ఏకా శ్రీనివాసరావు రామలక్ష్మి జంగారెడ్డి కూడా నుంచి మరి. సో మీకోసం రాజశేఖర్ గారు నటించినటువంటి ఆయుధం చిత్రం నుంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్. ఇందులో ఒక హిడెన్ సీక్రెట్ ఏంటో మీకు చెప్పనా, ఈ పాట రాసింది ఇప్పుడు మనం బీన్ సిసోలిరియా అని చెప్పి మనకి సంక్రాంతికి వస్తున్నాము అని చెప్పి బలగం ఇలాంటి చాలా సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ కింద యాక్ట్ చేసినటువంటి అతను పోయిట్ కింద ఈ సినిమాలో ఈ పాటను రాశారనమాట. సో వాళ్ళ బృందం ఆలపించినటువంటి ఈ గీతం మీ అందరి కోసం.

ఏఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఆలకించు ఆనందించు అందరికి పంచు. మీరు వింటున్న ప్రోగ్రామ్ అండ్ పాటలు పలికి, పాటలు పలికిలో మీకు నచ్చిన పాట కావాలి అనుకుంటే మీరు చేయాల్సిన సింపుల్ ప్రాసెస్ ఏంటంటే 6304767436కి వచ్చిన ఎస్ఎంఎస్ పంపించండి. అండ్ షూట్ ఎస్ఎంఎస్ 6304767436. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం ఘర్షణ చిత్రం నుంచి మా కోసం నిన్ను కోరే వర్ణం అంటూ ఓ పాట వేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు జి రమణారావు ఆనంద్ అర్జవ్ లక్ష్మీ ప్రసన్న సాయి ప్రియ గార్డెన్స్ మధురవాడ నుంచి అడుగుతున్నారు. మరి మీకోసం ఈ మామూలు సాంగ్ ప్రిపేర్ అయిపోతూనే ఉంది. మరి ఈ చిత్రానికి సాహిత్యాన్ని అందించింది అయితే మాత్రం మొత్తం పాటలన్నీ కూడా రాజశ్రీ గారు సాహిత్యాన్ని అందించి సంగీతాన్ని అయితే మాత్రం ఇళయరాజా గారు అందించారు. 1988లో రిలీజ్ అయినటువంటి మణి శర్మ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా ఘర్షణ. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పాటలు ఒక తమిళ్లో వచ్చాయి అంటే చాలామందికి లేదు లేదు తెలుగులోనే వచ్చాయి అంటూ ఉంటారు. ఇటు ప్రభు యాక్టింగ్ అయినా, అటు కార్తీక్ యాక్టింగ్ అయినా, నిరుష అండ్ అమలా గారు యాక్టింగ్ అయినా సరే

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
4: Yes, మరి వింటూ ఉన్నారు కదా పాటలు బలికి కార్యక్రమాన్ని. అండ్ ఎఫ్ఎం రెయిన్బో ఆలకించం ఆనందించం అందరికీ పంచ 102.2 MHz పై మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ 6304767436కి అండ్ షూట్ ఎస్ఎంఎస్. మీకు ఏ పాట కావాలి, ఆ పాట ఏ చిత్రంలో ఉంది, మీ పేరు మీ ప్రాంతంతో సైతం ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించగలిగితే మేము ప్లే చేయడానికి రెడీగానే ఉన్నాం మరి. అండ్ జస్ట్ మరొక చిన్న విషయం ఏంటంటే, ప్రతి మంగళవారం కూడా మీకు నచ్చిన పాటని ఉత్తరాల ద్వారా కూడా కోరి వినవచ్చు. దానికోసం మీరు చేయాల్సిన సింపుల్ ప్రాసెస్, మీకు ఏ పాట కావాలి, ఆ పాట ఏ చిత్రంలో ఉంది, మీ పేరు మీ ప్రాంతంతో సైతం జస్ట్ మా చిరునామాకి పంపించండి. పాటలపల్లికి కేరఫ్ స్టేషన్ డైరెక్టర్ సిరిపూర్ మాల్ ఇండియా రేడియో విశాఖపట్నం అనే చిరునామాకి పంపించగలిగితే

ప్రతి మంగళవారం కూడా మేము ఆ పాటలు ప్లే చేయడానికి రెడీగానే ఉంటాం. మరి మా తరపున ఒక చిన్న విన్నపం ఏంటంటే, కొంచెం కొత్తదనం ఉండే పాటలు కోరుకుంటారని చెప్పి మా తరపున ఒక చిన్న విన్నపాలన్నమాట. నెక్స్ట్ మీ ఎదురు కోసం మృగనయ్యనా అంటూ గౌతమి పుత్ర సూతి కన్న చిత్రం నుంచి మా కోసం ఒక పాట ప్లే చేయండి ప్లీజ్ అంటున్నారు సతీష్ గారు, అడుగుతూ ఉన్నారు మనల్ని అనకాపల్లి ఏరియా నుంచి. మరి సిరివన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దాని శ్రేయ ఘోషణ ఆలపించినటువంటి క్రిష్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ చిత్రం మీ అందరి కోసం అని బాలకృష్ణ మరొక వరవడిలో మనకి చూపించాను. ఎప్పుడో మనకి సాధ్యమైనంత వరకు భైరు దీపం సినిమాలో ఒక గెటప్లోని, ఆదిత్య 369లో ఒక గెటప్లోని చూపించిన సంగీతం గారి తర్వాత బాలకృష్ణని మరొక గెటప్లోని చూపించిన సినిమా ఇదే గౌతమి పుత్ర శేతకర్ణ. మరి దీనికి సంగీతాన్ని అందించింది మాత్రం చైతన్ భాట్ మరి. అండ్ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

వాట్ ఏ మార్వెలస్ కంపోజిషన్ కదా, మృగనయనా భయమేలనే. అండ్ నెక్స్ట్ మరి మీ అందరి కోసం సినిమా పేరు చూడాలని ఉంది, పాట మా కోసం వినిపించండి. రామ్మ చిలకమ్మ అంటూ గొంబరమణ పాతకొట్టం గ్రామం కోట నందూరు మండలం కాకినాడ జిల్లా. మీ అందరికీ శుభోదయం, మీ కూడా గుడ్ మార్నింగ్ అండి. అండ్ చూడాలని చిత్రం నుంచి మా కోసం పాట వినిపించండి అని అడుగుతున్నారు రమణ గారు. మరి మరి మణి శర్మ గారి సంగీత సారథ్యంలో వేటూరి సాహిత్యానికి ఉదిత్ నారాయణ అని స్వర్ణలత ఆల్పించినటువంటి గీతం. ఈ సినిమాలో రామ్మ చిలుకమ్మ అనే పాటకి విదిత్ నారాయణ వాయిస్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. మణి శర్మ గారు చిరంజీవి గారితో చెప్పేటప్పటికీ నాకు అసలు సూటే అవదేమో అని అనుకున్నారట మొదట్లో. లేదు లేదు, నా రిస్క్ మీద చేస్తున్నాను అని చెప్పి ఆ వాయిస్ మనకి తీసుకురావటం మొదలుపెట్టారనమాట. సో ఆ తర్వాత ఆ పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిపోయిందో మీ అందరికీ తెలిసిందే కదా. సో ఇది మరి మీకోసం ఇమ్యూ మా బ్లెస్ సాంగ్ మరి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్ష మీకు తోడుగా.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశంలో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీరు వింటూనే ఉన్నారు కదా పాటల పల్లకి కార్యక్రమాన్ని. 6304764436 కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. మేము మీకోసం ప్లే చేయడానికి రెడీగానే ఉన్నాము. నెక్స్ట్ మీ అందరి కోసం టెంపర్ సినిమాలో టెంపర్ అనే టైటిల్ సాంగ్ మాకోసం ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు. మునగ పాక విలేజ్ నుంచి ఉమా, మహేష్, రేవతి, సాత్విక్, అన్సిక, ప్లీజ్ ప్లీజ్ అని ప్లీజ్లు అవసరం లేదు. జస్ట్ ఎస్ఎంఎస్ పంపించండి. మేమైతే ప్లే చేయడానికి రెడీగానే ఉన్నాం. మరొకసారి మా నెంబర్ 6304767436 కి షూట్ ఎస్ఎంఎస్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే టెంపర్ సినిమా, టెంపర్ సినిమా చెప్పాలి అని అనుకుంటే పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ఒక పక్క నెగిటివ్ షేడ్, ఒక పక్క పాజిటివ్ షేడ్, ఈ రెండు మనకు చూపిస్తూనే ఉంటారు. చూపిస్తున్నంతసేపు పక్కనున్న క్యారెక్టర్లే, పోషణ కృష్ణమురళి లాంటి క్యారెక్టర్లే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఇది కేవలం పూరి సినిమాలోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒక మార్క్ అంటే బాపు గారి సినిమాలో మనం చూడగానే ఇది బాపు గారి మార్క్ సినిమా అంట. అలాగే పూరి జగన్నాథ్ సినిమా ఏదైనా చూడగానే ఇది పూరి మార్క్ అని చెప్పి ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు పూరి జగన్నాథ్ గారు. మరి అయితే అనుప్రూబెన్ సంగీత సారథ్యంలో వచ్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

ఎస్ మరి విన్నారు కదా, పాటల పల్లకిలో టెంపర్ చిత్రం నుంచి లక్ష్మీ అందరి కోసం, రవిడి అల్లుడు చిత్రం నుంచి తద్దినిక తప్పదిక అంటూ ఈ పాట మా కోసం ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దొర్నాల బాలరాజు రేణుకారు అడుగుతున్నారు. మరి మీకోసం మెగాస్టార్ చిరంజీవి గారి ద్విపత్రాభినయంలో చేసినటువంటి రౌడి అల్లుడు చిత్రం నుంచి రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ పాటకి బప్పి లహరి గారి సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఆర్ చిత్ర ఆలపించినటువంటి గీతం మీ అందరి కోసం. ఎక్స్పెషల్లీ చిరంజీవి గారి నటన, అటు దివ్య భారతి గారి చలాకీతనం చూస్తూ ఉంటే ఈ సినిమా మాత్రం భలే సూపర్గా అనిపిస్తుంటుంది. కొన్ని కొన్ని ఎక్స్పెషల్లీ ఈ ఆఫీస్లో టీజింగ్ చేసేటప్పుడు చిరంజీవి గారే ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అనే డైరెక్షన్స్లో కూడా కొన్ని కొన్ని సలహాలు ఇవ్వటం, ఆ టీజింగ్ ఆ కామెడీ మరి కాస్త పండటం సూపర్గా ఉంది అని చెప్పి

నెక్స్ట్ సాంగ్ అడుగుతూ ఉన్నారు, గీతా గారు అడుగుతూ ఉన్నారు మనల్ని. పెందుతి ఏరియా నుంచి, కుర్రోడు చిత్రం నుంచి కుర్రాలై కుర్రాలు అనే పాట మాకోసం వినిపించండి అన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ అనంత శ్రీరామ్ సాహిత్యానికి పాడిన పాట అచ్చు సంగీత దర్శకత్వంలో వచ్చింది. మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: స్టూడియోలో టైం అయితే 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: రాష్ట్రంలో బీపీజీ రామ్జీ పథకం అమలుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశంలోని పల్లె ప్రాంతాల సమగ్రాభివృద్దితో పాటు గ్రామీణ కుటుంబాలకు వేతన ఉపాధికి హామీ, సాధికారత కల్పించే లక్ష్యంతో రూపొందించిన బీబీజీ రామ్జీ పథకం జులై 1, 2026 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ ప్రతి ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యం లేని శ్రామికులుగా పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చే గ్రామీణ కుటుంబాల వయోజన సభ్యులకు 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్దమైన హామీని అందిస్తుంది. ఆధునిక గ్రామీణ అవసరాలకు తగినట్లుగా ఈ పథకాన్ని రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి భద్రత, మౌలిక వసతుల కల్పన, జీవనోపాధి సృష్టి, వాతావరణ మార్పులను తట్టుకుని నిలిచే నిర్మాణ పనులపై దృష్టి సారించి వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడే ఆస్తులను కల్పిస్తారు. శ్రామికుల డిజిటల్ హాజరు, డిజిటల్ చెల్లింపులతో పాటు డేటా ఆధారిత ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పథకం కింద చేపడుతున్న అన్ని పనులు వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల స్టాక్లో సమగ్రపరచడం ద్వారా గ్రామీణ ప్రజా సంబంధిత పనుల కోసం ఏకీకృత జాతీయ ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. ఈ పథకం కింద అన్ని పనులను వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా గుర్తిస్తున్నారు. ఈ ప్రణాళికలను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో సమీకృతం చేస్తున్నారు. గతంలో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అందించిన రోజువారీ వేతనాల మొత్తాన్ని పెంచడంతో పాటు ఉపాధి అందించే పనిదినాల సంఖ్యను పెంచారు. పంటలు నాటే కాలంలోనూ, కోతల సమయంలోనూ వ్యవసాయ శ్రామికులు అందుబాటులో ఉండేలా చూడడం కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం 60 రోజుల పాటు విరామం కల్పిస్తారు. ఈ పథకం కింద నిధుల బాట ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంత రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలోనూ, ఇతర రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలోనూ ఉంటుంది. బీబీజీ రామ్జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ప్రతి పనిని ప్రణాళికాబద్దంగా చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీబీజీ రామ్జీ పథకాన్ని క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇషా సింగ్ పేర్కొన్నారు. గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కార్యక్రమంపై తిరుపతి

0: లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఇషా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీబీజీ రామ్జీ కార్యక్రమ లక్ష్యాలు, అమలు విధానం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు, సిబ్బందికి ఆమె అవగాహన కల్పించి దిశానిర్దేశం చేశారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో నిర్వహించిన బీబీజీ రామ్జీ పథకం పనుల్లో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. మంత్రి శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకు ముందున్న చట్టంలో MGNRGS కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకున్నాం. ఎక్కువగా కనిపించేటువంటి పనులు చేసుకోగలిగాం, భూగర్భ జలాలు పెంచుకోగలిగాం. ఈ చట్టంలో మనకి ఏం హక్కులు ఇచ్చారు, దీని ద్వారా ఏం భద్రత ఇచ్చారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2007లో ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా ఇచ్చినప్పుడు 100 రోజులు తీసుకున్నారు. ఈ రోజు 125 రోజులు, అంటే దాదాపుగా 4 నెలలు. మళ్ళీ ఆదివారాలు తీసుకుంటే మనం తీసుకున్నట్టయితే 4.5 నెలల పైనే మనకి పని కల్పించేటువంటి అవకాశం కూడా ఉంది. 60 రోజులు కంపల్సరిగా సెలవు ఇస్తే ఆ రోజుల్లో పని పెట్టడం లేకుండా ప్రకటించుకున్నటువంటి హక్కు కూడా ఇచ్చారు. పనులు జరిగిన సమయంలో పని కల్పించాలనేటువంటి పని అడిగితే దానికి కూడా నిరుద్యోగ ప్రజలు అని చెప్పేసి నేరుగా మీ అకౌంట్ లో డబ్బులు వేసే విధంగా ప్రభుత్వం చెల్లిస్తుంది.
0: బీబీజీ రామ్జీ పథకం అమలుతో గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. గ్రామీణ పేద కుటుంబాలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని, స్థిరమైన ఆదాయ అవకాశాలు పెంచుతూ గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని బలోపేతం చేస్తుందని అన్నారు. బీబీజీ రామ్జీ పథకం కింద నంద్యాల జిల్లా గడివేముల మండలం కొరటమద్ది గ్రామంలో ఒకే రోజు 1000 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ప్రారంభించారు. రైతులకు స్థిరమైన ఆదాయం అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, గ్రామాభివృద్దిని సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం బీబీజీ రామ్జీ పథకం కింద పండ్ల తోటల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధి హామీని ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. చిత్తూరులోని డ్వామా కార్యాలయంలో జిల్లా ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, గ్రామ సభల ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. చెరువులు, రహదారులు, పంట కాలువల అభివృద్దితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ పథకం దోహదపడుతుందని వివరించారు. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి బీబీజీ రామ్జీ పథకం ఎంతగానో దోహదపడుతుందని రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి ఈ పథకం కీలకమని అన్నారు. పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత శ్రామికుల జీవనోపాధి మెరుగుపడేలా ఏడాదికి 125 రోజుల వేతన ఉపాధి కల్పించడం, నిర్ణీత సమయంలో వేతనాలు చెల్లించడం, చెల్లింపులు ఆలస్యమైతే నిబంధనల ప్రకారం పరిహారం అందించడం వంటి అంశాలు బీబీజీ రామ్జీ పథకంలో ఉన్నాయని చెప్పారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం గూడెం గ్రామంలో బీబీజీ రామ్జీ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలోని కంబాల చెరువు వద్ద నిర్వహించిన బీబీజీ రామ్జీ పనుల కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కె అప్పలనాయుడు, ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఏ వేమవరంలో చేపట్టిన ఉపాధి పనులను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, శాసనసభ్యులు ఆనందరావు ప్రారంభించారు. ఈ విధానం పారదర్శకతను పెంపొందించి శ్రామికులకు సకాలంలో వేతనాలు అందేలా దోహదపడుతుందని వివరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో నరసన్న చెరువు అభివృద్ది పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. ఈ పథకం కింద పేద కుటుంబాలకు 125 రోజుల వేతన ఉపాధి హామీని కల్పించడంతో పాటు గ్రామ సభల ద్వారా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక బీజీపీపీని పటిష్టంగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ఉద్యాన పంటలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీబీజీ రామ్జీ పథకం కింద శ్రామికులకు

0: రోజుకు 312 రూపాయలు కనీస వేతనంగా అందుతుందని కలెక్టర్ చెప్పారు. బీబీజీ రామ్జీ పథకం వల్ల పల్లె ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామంలో ఈ పథకం కింద పనులను కలెక్టర్ పరిశీలించారు. బీబీజీ రామ్జీ పథకంపై ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ది సాధ్యమవుతుందని, శ్రామికులకు ఆర్థిక భరోసా చేకూరుతుందని కలెక్టర్ చెబుతూ, బీబీజీ రామ్జీ పథకం కింద ఏలూరు జిల్లా ముసునూరులో జరిగిన కార్యక్రమంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కె పార్థసారథి మాట్లాడుతూ, ఈ పథకం కింద 2047 నాటికి వికసిత్ భారత్ ను సాధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లా అమృతలూరు గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనులను శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ప్రారంభించి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ప్రతి గ్రామాన్ని స్వావలంబన దిశగా తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బాపట్ల మండలం చెరువు గ్రామంలో ఈ పథకం కింద ఫీడర్ కెనాల్లో 1 అడుగు లోతు 2 మీటర్ల వెడల్పుతో 1 కిలోమీటర్ పొడవున పూడిగతీత పనులు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ పనులను 250 పనిదినాల్లో పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ ద్వారా పల్నాడు జిల్లాలోని గ్రామాల రూపురేఖలు మారడంతో పాటు శ్రామికులకు పూర్తి ఉపాధి భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు అన్నారు. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో చేపట్టిన ఉపాధి పనుల్లో వారు పాల్గొన్నారు. ఈ పథకం కింద గ్రామీణ మౌలిక వసతులు, నీటి సంరక్షణ, విపత్తు నిర్వహణ, జీవనోపాధి పనులకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని శ్రామికులకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీబీజీ రామ్జీ పథకాన్ని శ్రామికులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వెంకటాచలం మండలం వడ్డిపాలెం గ్రామంలో జరుగుతున్న బీబీజీ రామ్జీ పథకం పనులను కలెక్టర్ పరిశీలించారు. పథకం అమలు తీరుపై శ్రామికులతో సంభాషించారు. బీబీజీ రామ్జీ పథకంపై ఒంగోలులోని డ్వామా కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు జోసఫ్ కుమార్ ప్రారంభించారు. బీబీజీ రామ్జీ పథకం కింద 318 రకాల పనులు చేపట్టవచ్చని ఆయన తెలిపారు. శ్రామికుల కుటుంబాలకు 1 ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల పని కల్పించడం జరుగుతుందని ఆయన చెబుతూ, వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే సమయంలో ఈ పథకం కింద పనులు నిలుపుదలే చేసుకునే సౌలభ్యం ఉందని వివరించారు.
1: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్, ఈ పథకం జులై 1 నుంచి దేశవ్యాప్తంగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలవుతుంది. సో దీంట్లో భాగంగా గతంలో ఉపాధి హామీ పథకం ఇప్పుడు బీబీజీ రామ్జీ కింద మార్చడం జరిగింది. బీబీజీ రామ్జీ ఈ పథకానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా, అంటే ఏ ఏ పనులు చేపట్టచ్చు, దీంట్లో ఏ ఏ పథకాల ద్వారా మనం ఎలా వర్కులు చేసుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో, ఈ విషయాలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి లోకల్ బాడీస్ లో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్, ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీపీసీలు, జెడ్పీటీసీలు, అలాగే ఎంపీటీసీలు, సర్పంచులు, వీళ్ళందరూ కూడా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా పూర్తిగా అవగాహన కల్పించమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. సో దీంట్లో ప్రధానంగా మనకి ఉపాధి హామీ పథకంలో 266 రకాల వర్కులు ఉంటే, ఇప్పుడు మనకి 318 వర్కులతో బీబీజీ రామ్జీ కొత్తగా రూపాంతరం చెంది వచ్చింది. అలాగే మనకి గతంలో 100 రోజులు మాత్రమే ఒక కుటుంబానికి పని ఇవ్వడం ఉండేది, ఇప్పుడు దాన్ని 125 రోజులు పని కల్పించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి బీబీజీ రామ్జీలో అనేక కొత్త విషయాలు మనకి దీని ద్వారా బెనిఫిట్స్ రాబోతున్నాయి. సో దానికి సంబంధించినటువంటి వివరాలు అన్ని కూడా ఈ బీబీజీ రామ్జీ చట్టం, బీబీజీ రామ్జీలో ఉన్నటువంటి అన్ని రకాల పనులు, వాటి వివరాలు, వాటిని ఎలా ఉపయోగించుకోవాలా, గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలా అనే విషయం గురించి పూర్తిగా వారికి అవగాహన కల్పించేదానికి ఈ శిక్షణ కార్యక్రమం మనం రూపొందించడం జరిగింది.
0: శ్రీ సత్యసాయి జిల్లాలో మరవపల్లి చెరువు నుంచి చెర్లోపల్లి చెరువుకు వెళ్లే కాలువ పూడికతీత పనులను రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం అమలు తీరుపై జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

0: చారు. కదిరి, నల్లచెరువు, ఓబులదేవర చెరువు, రొద్దాం వంటి వెనుకబడిన మండలాల్లో ఉపాధి హామీ పనుల పురోగతిని వెంటనే పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. కర్నూలు జిల్లాలో బీబీజీ రామ్జీ పథకం అమలుపై కలెక్టర్ ఏసిరి అధికారులకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద ప్రతిరోజు 35,000 మంది శ్రామికులకు పని కల్పించాలని, నిర్దేశించిన లక్ష్యాలు సాధించేలా గ్రామ సభలు నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు. బీబీజీ రామ్జీ పథకం అమలులో బయోమెట్రిక్ ప్రమాణీకరణ, సాంకేతికత ఆధారిత ప్రణాళిక రూపకల్పన, పర్యవేక్షణ, మొబైల్ ఆధారిత నివేదికల సమర్పణ, రియల్ టైం డాష్ బోర్డులు, కృత్రిమ మేధ ఆధారిత విశ్లేషణలు, సామాజిక ఆడిట్ యంత్రాంగ పటిష్టీకరణ కలిసి ఉంటాయి. ఇందువల్ల ఈ పథకాన్ని పారదర్శకంగా సమర్థంగా అమలు చేయడానికి మార్గం సుగమమవుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా ఈ పథకాన్ని రూపొందించారు. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం గ్రామీణ ఉపాధిని వికసిత్ భారత్ 2047 దార్శనికతతో అనుసంధానిస్తూ జవాబుదారీతనం, మౌలిక సదుపాయాల కల్పన, ఆదాయ భద్రతను బలోపేతం చేస్తోంది. ఈ పథకం శ్రామికుల కుటుంబాలకు గౌరవప్రదమైన ఉపాధిని కల్పిస్తూ గ్రామాల రూపురేఖలను మార్చి పల్లెల సమగ్రాభివృద్దికి దోహదపడుతోంది. బీబీజీ రామ్జీ పథకం గ్రామీణాభివృద్దిని వేగవంతం చేయడానికి మద్దతునిస్తోంది. పెరిగిన ఉపాధి అవకాశాలతో గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పిస్తోందని చెప్పవచ్చు. రాష్ట్రంలో బీబీజీ రామ్జీ పథకం అమలుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన, వ్యాఖ్యానం జి అరుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వనస్థలీపురం సాయినగర్ శ్రోతలు దోర్నాల రేణుక, బాలాజీ వీరి కోరిక మేరకు రాబోయే వేటూరి సాహిత్యం అందించిన ఈ పాట

ఎస్ మరి ఎఫ్ఎం రెయిన్బో సాగరిగా ఆలగించు ఆనందించు అందరికీ పంచు. మీకు నచ్చిన పాట కావాలి అనుకుంటే మీరు చేయాల్సిన సింపుల్ ప్రాసెస్ 6304767436 కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. వెను వెంటనే మేము ప్లే చేయడానికి రెడీగానే ఉంటాం. మరి అలాగే ప్రతి మంగళవారం కూడా మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మీరు చేయాల్సిన సింపుల్ ప్రాసెస్, మీకు ఏ పాట కావాలి, ఆ పాట ఏ చిత్రంలోది, మీ పేరు మీ ప్రాంతంతో సైతం మా చిరునామాకి పంపించండి. పాటల పల్లకి కేర స్టేషన్ డైరెక్టర్ సిరిపురం ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం అనే చిరునామాకు పంపించగలిగితే ప్రతి మంగళవారం కూడా మేము ఆ పాటలన్నీ కూడా ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. మరి వెల్కమ్ మరి. అండ్ 6304767436 కి ఎస్ఎంఎస్ పంపించినటువంటి అమ్మాయి ముద్దు అడి ఇవ్వండి అంటూ క్షణ క్షణం చిత్రం నుంచి మాకోసం ఆ పాట ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు. రవి గారు అడుగుతూ ఉన్నారండి మన లక్కీపాలెం ఏరియా నుంచి. మరి మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేయండి.

వాట్ ఏ బ్యూటిఫుల్ మ్యూజిక్ కదా. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం రోజా సినిమా నుంచి ఓ పాట మా కోసం ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు వాసవి శేఖర్ గారు మనల్ని. ఏవియన్ కాలేజ్ రోజు నుంచి, ఏవియన్ కాలేజ్ నుంచి అడుగుతూ ఉన్నారు మరి మీకోసం ఈ మామూలు సాంగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలి అంటే అరవింద స్వామి అండ్ మధుబాల ప్లాట్ఫామ్ ఈ సినిమాకి సూపర్ ప్లస్ పాయింట్ అయితే మణిరత్నం గారి మ్యూజిక్. అండ్ ఎక్కడో సినిమాలు చేసుకుంటున్నటువంటి మన ఏఆర్ రెహమాన్ గారు ఇదంతా కలిపి ఒక టీం కింద, క్యూర్ కింద ఏర్పడి మనకి 1992లో ఈ సినిమాను అందించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్ని భాషల్లోని కూడా సూపర్ టూపర్ హిట్ కింద నిలిచిపోయిన సినిమా ఇది. ఇప్పటికీ చూసినా సరే, ఏ భాషలో చూసినా సరే ఆ మ్యూజిక్ మాత్రం ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీకోసం ఈ మామూలు సాంబారి వింటూనే ఎంజాయ్ చేయండి.

ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఒక బ్యూటిఫుల్ కాంపోజిషన్ అలా మోతూనే ఉంది. ఎఫ్ఎం రైన్బో సాగరిక మరి పాటల పల్లకిలో ఉన్నామండి. మీకు నచ్చిన పాట కావాలి అనుకుంటే 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. నెక్స్ట్ మీ అందరి కోసం రమణ గారు అడుగుతున్నారు గోపాలపట్నం ఏరియా నుంచి. కృష్ణా సినిమాలో అదరగొట్టు అదరగొట్టు అనే పాట మా కోసం ఒక పాట ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు. సంగీత చక్రి గారి సంగీత సారథ్యంలో వచ్చినటువంటి ఈ పాట వాసు అండ్ శ్రీవాణి ఆలపించగా అనంత శ్రీరామ్ గారి సంగీత సారథ్యంలో వచ్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం. మరి కృష్ణ రవితేజ గారు ఎప్పుడు ఇరుముడి అంటూ ఎంత సూపర్ డూపర్ సక్సెస్ని సాధించారో ఈ సినిమా కూడా ఈ వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఫుల్లీ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా. మరి ఇప్పటికీ కొన్ని కొన్ని డైలాగులు మనకి కనిపిస్తూనే ఉంటాయి. కరాటి కళ్యాణ్ గారైనా సరే బ్రహ్మానందం గారి మధ్య వచ్చిన కామెడీ సీన్స్ అయినా సరే ఈ సినిమాకి పెద్ద పెట్టు అన్నమాట. సో మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర AIDS నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్ అడుగుతూ ఉన్నారు, సింహాద్రి మూవీ నుంచి నన్నేదో సెయ్యమాకురా అంటూ ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతూ ఉన్నారు బాలసుబ్రహ్మణ్యం రాజు గారు. మరి మీకోసం చిత్తూరు జిల్లా నుంచి అడుగుతున్న ఈ పాట ఎంఎం కీరవాణి గారి సంగీత సారథ్యంలో చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి అండ్ సునీత గారు ఆలపించినటువంటి ఈ గీతం. రాజమౌళి డైరెక్షన్లో వచ్చినటువంటి స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత ఈ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా మరి సూపర్ డూపర్ హిట్ కింద నిలిచిపోయింది. ఇందులో ఎక్స్పెషల్లీ చెప్పాలంటే భూమికా చామ్లా యాక్టింగ్ అయినా సరే, మనకి మరొక హీరోయిన్ కింద ఉన్నటువంటి అంకిత గారి యాక్టింగ్ అయినా సరే సూపర్బ్గా ఉంటుంది మరి. అండ్ వింటూనే ఎంజాయ్ చేస్తూనే ఉండండి.

ఎస్, మరి మీకు నచ్చిన పాట కావాలి అనుకుంటే 6304-7674-36కి ఈ షూట్ ఎస్ ఎంఎస్, మీకు ఏ పాట కావాలి అనేది మీరు వింటున్నారు. ఎఫ్ఎం రైన్బో సాగరిక, ఆలకించు ఆనందించు అందరికీ పంచు, నెక్స్ట్ మీ అందరి కోసం దేశ ముద్ర చిత్రం నుంచి మా కోసం ఓ పాట ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతూ ఉన్నారు మనకి కిరణ్ గారు. అడుగుతూ ఉన్నారండి మనకి అనకాపల్లి ఏరియా నుంచి అడుగుతూ ఉన్నారు. మరి మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి, చక్రి సంగీత సారథ్యంలో వచ్చినటువంటి ఈ పాట. భాస్కర్ భట్ల సాహిత్యానికి రవివర్మ అండ్ సుచిత్ర ఆలపించినటువంటి ఈ గీతం మీ అందరి కోసం. మరి దేశముద్ర చిత్రంలో మనకి డైలాగులు అన్నీ కూడా బాగానే గుర్తుగా ఉంటాయి కదా, సో డైలాగ్ అండ్ అనగానే పూరి జగన్నాథ్ గారే గుర్తొస్తూ ఉంటారు. మరి మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

ఎస్ మరి నరసింహనాయుడు చిత్రం నుంచి నా కోసం ఓ పాట ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతూ ఉన్నారు మనకి కృష్ణ గారు అడుగుతూ ఉన్నారండి చోడవరం ఏరియా నుంచి. మరి మీకోసం మణిశర్మ బృందం ఆల్పించినటువంటి ఈ గీతం మీ అందరి కోసం.

లక్ష్మీ అందరి కోసం నమస్తే అండి. ఇంద్రాలో ఏదో ఒక పాట వేయండి ప్లీజ్ అని అడుగుతూ ఉన్నారు కొండలరావు గారు. హెచ్బి కాలనీ విశాఖపట్నం నుంచి అడుగుతూ ఉన్నారు. మరి ఇంద్రా సినిమా నుంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్ అయితే మీ అందరి కోసం ప్రిపేర్ అయిపోయి ఉంది. గల్లు గల్లు అంటూ శ్రీనివాస్ సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున ఆలపించినటువంటి ఈ గీతం మణిశర్మ సంగీత సారథ్యంలో వచ్చింది. ఇంద్రా అనగానే మనకి స్పెషల్లీ గుర్తొస్తూ ఉంటుంది ఈ సినిమాలో మొక్కే కదా అంటూ కొన్ని రకాల డైలాగ్స్ అయినా సరే ఈ సినిమాలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది అని చిత్రం యూనిటే ఒక కాంటెస్ట్ కింద పెట్టారు. అదే రోజు మనకి హోలీ పండగ, అదే రోజు రక్షాబంధన్ అన్నట్టు.

పాటలు పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంతో మీ నుంచి సెలవు తీసుకుంటున్నది మీ పెండ్యాల

మనసులు చిత్రంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మధురమైన పాట. ఇది తెలుగుదనం ముట్టిపడే చక్కని జానపద మరియు భావభరితమైన ప్రేమ గీతం. అక్కినేని నాగేశ్వరరావు మరియు సావిత్రిల అభినయం, ఘంటసాల సుశీల మంత్రముగ్ధులను చేసే గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి.

అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జమున నటించిన పూజా ఫలం చిత్రంలోని ఈ మధురమైన గీతం ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ మెలోడీ. ఎస్ జానకి మంత్రముగ్ధులు చేసే స్వరాన్ని అందించారు. సినారే అందించిన భావయుక్తమైన సాహిత్యం శ్రోతలను ఆకట్టుకుంటుంది.

ఎన్టీ రామారావు, జమున నటించిన రాముడు భీముడు చిత్రంలోని ఈ పాట ఒక ఆహ్లాదకరమైన మెలోడీ. ఘంటసాల మరియు పి సుశీల గారి మధురమైన గాత్రం ఈ పాటకు ప్రాణం పోసింది. సినారే అందించిన అద్భుతమైన సాహిత్యం, పెండ్యాలవారి సంగీతం ఈ పాటను ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్గా నిలిపాయి.

రాగాల పల్లకిలో అనే పాట కేవీ విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన సామాజిక చిత్రమైన శుభలేఖ సినిమాలోనిది. ఈ పాటలో హాస్యం,

అమాయకత్వం మరియు ప్రేమ కలగలిసి ఉంటాయి. హీరో ఉద్యోగం పోగొట్టుకున్న సందర్భంలో వచ్చే ఈ సంభాషణ మరియు పల్లవి చాలా సరదాగా ఉంటుంది. వేటూరి రాసిన అర్థవంతమైన మరియు మధురమైన సాహిత్యానికి కేవీ మహదేవన్ అందించిన సంగీతం ప్రాణం పోసింది.

దేవతా చిత్రంలోని ఈ పాటను వేటూరి గారు రచించగా ఎస్పి కోదండపాణి సంగీతం అందించారు మరియు ఘంటసాల గారు ఆలపించారు. ఈ పాట ఇల్లాలి యొక్క గొప్పతనాన్ని మరియు కుటుంబంలో ఆమె ప్రాముఖ్యతను అద్భుతంగా వివరిస్తుంది.

పూజ చిత్రంలోని ఈ పాట దశాబ్దాలు దాటినా నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంది. రెండు హృదయాల మధ్యున్న అమూల్యమైన బంధాన్ని ఆవిష్కరిస్తుంది. కేవలం ఈ జన్మలోనే కాదు, ఎన్నెన్నో గత జన్మల నుంచి కొనసాగుతున్న బంధమిదని, ఎన్నటికీ ఈ మమకారం చెరిగిపోదని ప్రేమికులు తన భావాలను పంచుకుంటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జైరామ ఆలపించగా రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు.

సుఖదుఖాలు చిత్రంలోని ఈ పాట జీవితంలో సరైన సమయం రాకముందే తొందరపడి ఆశలు పెంచుకుంటే లోకంలోని కష్టాలు తగిలి మనుషులు ఎలా గాయపడతారో కవి ఈ కోయిల రూపంలో చాలా అందంగా వర్ణించారు. ఈ గీతానికి మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించగా పి సుశీల గారు ఎంతో మధురంగా ఆలపించారు. ఎస్పి కోదండపాణి గారు ఈ పాటకు సంగీతం అందించారు.

సిరివెన్నెల చిత్రంలోని అత్యంత మధురమైన పాట. ప్రకృతిని, మాతృభూమిపై అనురాగాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించే ఈ గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల ఆలపించగా కెవి మహదేవన్ సంగీతం అందించారు.

సుందర్ రామ్మూర్తి గారు రచించగా, రాజన్ నాగేంద్ర అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గార్ల మధురమైన గాత్రంలో ఈ పాట ప్రాణం పోసుకుంది.

త్రిశూలం చిత్రంలోని మనసుకు హత్తుకునే యుగళ గీతం. ఈ ప్రసిద్ధ గీతాన్ని సాహిత్య బ్రహ్మ ఆచార్య ఆత్రేయ గారు రచించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల గారు ఎంతో మధురంగా ఆలపించారు. ఒక సాధారణ స్త్రీ పట్ల హీరో చూపించే అపారమైన గౌరవం, కరుణ మరియు ఆదరాభిమానాలకు కృతజ్ఞతగా

ప్రకృతిలోని శక్తులను పోలుస్తూ ఆత్రేయ గారు బంధాలు వెనుకుండే రహస్యాన్ని ఎంతో సరళంగా లోతుగా వివరించారు. మరో చరిత్ర చిత్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మనసును పిండేసే అమర గీతం. ఈ అద్భుతమైన గీతానికి ఎంఎస్ విశ్వనాథన్ గారు సంగీతం సమకూర్చారు. ఈ పాట కథానాయకుల మధ్య ఉండే భాషా సరిహద్దులను దాటిన ప్రేమను మరియు విధి ఆడే వింత నాటకాన్ని ప్రతిబింబిస్తుంది.

అనురాగ దేవత చిత్రంలోని ఎంతో ప్రసిద్ధమైన హృదయానికి హత్తుకునే తాత్విక గీతం. గాన కోకిల పి సుశీల గారి మధురమైన గొంతులో వెండి తెరపై అతిలోక సుందరి శ్రీదేవి గారి అభినయంతో ఈ పాట అమరత్వాన్ని పొందింది.

మీరు ఇంతవరకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు మధుమంజరి కార్యక్రమంలో 12:10 వినవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: The India Meteorological Department IMD has forecast extremely heavy rainfall conditions today in places over Odisha and Chhattisgarh. Very heavy rainfall is also expected during the day over Arunachal Pradesh, Bihar, East Uttar Pradesh, Jharkhand, Nagaland, Manipur, Mizoram and Tripura and Uttarakhand. Benchmark domestic equity indices were trading around 0.5% lower in the forenoon session today. The Sensex declined 390 points to 76,875, while the Nifty lost 150 points to 24,026 when reports last came in. Broad-based selling was seen across most sectors, with media, metal and IT emerging as major laggards. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశంలో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి ఎంఎం కీరవాణి పాడిన పాటను వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. అనంతరం 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తెలుగు ఉషారమణి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమావేశాలు జరుపుతారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగం కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిష్కెక్లోని ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. యోగా, మానస్ అకాడమీతో సహా వివిధ రంగాల్లో భారత్తో కలిసి పనిచేస్తున్న 4 ప్రతినిధి బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అనంతరం బిష్కెక్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ పార్క్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి మోదీ పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల నాయకులతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహిస్తారు. రష్యా, ఇరాన్, కిర్గిస్థాన్, ఆర్మేనియా దేశాధినేతలతో ఆయన సమావేశం కానున్నారు. కిర్గిజ్ పర్యటనలో రేపు మోదీ 26వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకున్నారు. ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసుమాలియేవ్ అడిల్బే కలేషోవిచ్ ఘన స్వాగతం పలికారు. అధ్యక్షుడు సదీర్ జాఫరోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ సన్నాహక సమావేశం కోసం మోదీ కిర్గిస్థాన్లో పర్యటిస్తున్నారు. రేపు జరగనున్న అధినేతల సమావేశంలో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియాయోవ్తో చర్చల అనంతరం నిన్న తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో 11 ఒప్పందాలపై సంతకాలు చేయడంతో క్రిటికల్ మినరల్స్, యురేనియం, వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య, హిందీ, సంస్కృతం, క్రీడలు, వారసత్వ పరిరక్షణ మొదలైన అన్ని రంగాల్లో 2 దేశాల మధ్య భాగస్వామ్యం మరింత విస్తృతమైంది. అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా 7% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ, హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సప్లై చైన్లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్ధిలో వేగం కొనసాగించగలదని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల వంటి కీలక వస్తువుల సరఫరాపై ప్రభావం ఉన్నప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలి 3A ప్రాజెక్టు వద్ద

భారత్, చైనాకు చెందిన నిపుణులతో కలిసి సహాయక బృందాలు టన్నెల్ లోపల ఉన్న వారితో సంబంధాలు నెలకొల్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టులో పనిచేస్తున్న సుమారు 2,500 మంది ఉద్యోగుల ఆచూకీ ఇంకా దొరకవలసి ఉంది. నేపాల్ అంతటా వరదల వల్ల ఇంతవరకు 794 మంది ప్రాణాలు కోల్పోగా 2,500 మందికి పైగా గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. టిబెట్ లో కూడా 16 మంది మరణించారు, 546 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు చెప్పారు. గండకి ప్రావిన్స్ లోని త్రిశూలి నది ఉధృతికి ఘాల్చౌక్ చొరోడిని కలిపే వంతున కొట్టుకుపోయింది. ఉదయం 11:30 సమయంలో వచ్చిన ఈ వరద కారణంగా పృథ్వీ రహదారికి రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీహార్లోని గండకి కోసీ నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. ప్రవాహాన్ని క్రమబద్ధీకరించేందుకు వాల్మీకి నగర్ బ్యారేజ్కి చెందిన 36 గేట్లు, కోసీ బ్యారేజ్కి చెందిన 20 గేట్లను ఎత్తివేశారు. అయితే గత 24 గంటల్లో 2 నదుల వద్ద ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టింది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుదోవ పట్టించే వార్తల నేపథ్యంలో సుపాల్ జిల్లా యంత్రాంగం స్పందిస్తూ కోసీ నది నీటిమట్టం సాధారణ స్థితిలోనే ఉందని, బ్యారేజ్ పూర్తిగా సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది. అయితే ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, సారణ్తో పాటు గోపాల్గంజ్ జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ముంబైలోని నేవల్ డాక్యార్డ్ లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో భారత నౌకాదళం నిస్తార్ తరగతికి చెందిన 2వ డైవింగ్ సపోర్ట్ వెసల్ టీఎస్వి అయిన ఐఎన్ఎస్ నిపుణ్ను జలప్రవేశం చేయించారు. ఈ కమిషనింగ్ వేడుకలో నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో సముద్రంలో మల్టీ డొమైన్ డీప్ వాటర్ ఆపరేషన్లకు అవసరమైన ప్రత్యేక సామర్థ్యాలను పెంపొందించడంలో నిపుణ్ నౌకాదళానికి ఒక శక్తివంతమైన అదనపు బలమని పేర్కొన్నారు. డైవింగ్ సపోర్ట్ సబ్మెరైన్ రెస్క్యూ నౌకగా నీటి అడుగున చేపట్టే క్లిష్టమైన ఆపరేషన్ల కోసం పశ్చిమ నౌకాదళ కమాండ్ సామర్థ్యాలను నిపుణ్ విశేషంగా ఇనుమడింపు చేస్తానని ఆయన చెప్పారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో దీని రూపకల్పన చేసి నిర్మాణం జరిపింది. విస్తృత శ్రేణి డ్రైవింగ్, నీటి అడుగున జరిగే ఆపరేషన్లకు మద్దతుగా ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించారు. సముద్రంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేసే డైవర్లకు నిరంతరం అండగా నిలిచేలాగా నిపుణ నౌక ఆధునిక డైవింగ్ సిస్టమ్స్, నీటి అడుగున జోక్యం చేసుకునే సామర్థ్యాలతో రూపుదిద్దుకుంది. నావిగేషన్, ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్, ఖచ్చితమైన స్టేషన్ కీపింగ్ కోసం నౌకలో అత్యాధునిక వ్యవస్థను చేర్చారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గొప్ప పరిపాలనా దక్షుడిగా, రాజ్యాంగ విలువలు కట్టుబడిన నేతగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి సేవలందించారని, ఆయన జీవితం నూతనంగా రాజకీయాల్లో అడుగుపెట్టే వారికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. పవిత్ర శ్రావణ భాద్రపద మాసాల సందర్భంగా ఉజ్జయిన్లో ఈవేళ మహాకాల్ 5వ అంబారీ ఊరేగింపు జరుగుతుంది. బాబా మహాకాల్ నగరంలో పర్యటించి తన భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు మహాకాళేశ్వరుని 5 వేర్వేరు రూపాల్లో దర్శించుకుంటారు. ఈసారి ఈ ఊరేగింపుకు 84 మహాదేవులు ప్రధాన ఇతివృత్తంగా నిలిచింది. ఉజ్జయినిలోని ప్రాచీన 84 మహాదేవులకు సంబంధించిన అద్భుతమైన శకటాలు భక్తులు విశేషంగా ఆకట్టుకుంటాయి. సాయంత్రం 4 గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం ఈ ఊరేగింపు ఆలయం నుంచి బయలుదేరుతుంది. మహాకాల్ ఘాటి, బక్షీబజార్, కహార్వాడి మీదుగా రామ్ ఘాట్ చేరుకుంటుంది. అక్కడ క్షిప్ర నది నీటితో భగవాన్ మహాకాళేశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరిగి ఆలయానికి ఊరేగింపు చేరుకుంటుంది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ సమీపంలో ఉన్న తక్కువార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మరణించారు. అలీపూర్ ద్వార్ నుంచి డార్జిలింగ్ సందర్శనకు వచ్చిన 2 యువకులు బైక్పై వెళుతుండగా అటు నుంచి నడుచుకుంటూ వెళుతున్న స్థానిక వ్యక్తులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన స్థానికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. న్యూయార్క్లోని ఆర్థర్ అష్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తన 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించే ప్రయత్నంలో భాగంగా ఆడిన తొలి మ్యాచ్లోనే నొవాక్ జోకోవిచ్ అర్జెంటీనాకు చెందిన మారియానో నవోనే చేతిలో అనూహ్యమైన ఓటమి

సేవ చూశారు. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో అర్జెంటీనా ఆటగాడు 7-6, 5-7, 4-6, 6-2, 6-1 తేడాతో జోకోవిచ్ పై విజయం సాధించారు. గ్రాండ్ స్లామ్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఇదొకటిగా నిలిచిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

0: సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతులు అనూహ్యంగా ఓడిపోయి నోవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్ లోనే నిష్క్రమించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా కార్మికుల్లో వచ్చే వినికిడి లోపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ మాదల సుధాకర్రావు గారి ప్రసంగం వింటారు.
1: డాక్టర్ మాదల సుధాకర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం వెంకటేశ్వర్ గారు.
1: డాక్టర్ సుధాకర్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ చెవి ముక్కు గొంతు వ్యాధుల వైద్య నిపుణులుగా, అంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ అని ఇంగ్లీష్ లో అంటుంటాం, అలాగే మైక్రో ఇయర్ సర్జన్ అండ్ సైలెండోస్కోపీ స్పెషలిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా.
2: అవునండి.
1: ముఖ్యంగా డాక్టర్ గారు, అసలు వినికిడి లోపం ఎందుకు వస్తుంది, ఏ వయసు వారికి వస్తుందో చెప్పండి.
2: వినికిడి లోపం వెంకటేశ్వర్ గారు, ఇది చాలా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు ఏ వయసులో అయినా రావటానికి అవకాశం ఉంది. కారణాలు మారొచ్చు. అది కొంతమందికి పుట్టుకతోనే వినికిడి లోపం ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రీనేటల్ కాజెస్ అంటాం, అంటే మదర్లో ఊములో ఉన్నప్పుడే కొన్ని కారణాలు, జెనెటిక్ కారణాల వల్ల కానీ, లేదా పుట్టే సమయంలో ఆక్సిజన్ సరిగా అందకపోవటం వల్ల కానీ, పుట్టిన వెంటనే ఆక్సిజన్ సరిగా తీసుకోలేకపోవటం, ఇలాంటి కారణాల వల్ల పసిపిల్లల్లో వినికిడి లోపం రావటానికి అవకాశం ఉంది. ఇక చిన్నపిల్లల్లోకి వచ్చేసరికి, అంటే 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ వయసులో కామన్ గా ఉండేది ఏంటంటే రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ రావటం, అంటే జలుబు, ఎడినాయిడ్ ప్రాబ్లము, అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ చెవిలోకి స్ప్రెడ్ అవటం, దానివల్ల కర్ణబేరిలో ప్రాబ్లం రావటం, కర్ణబేరిలో రంధ్రం పట్టడం, చెవిలోంచి చీము కారటం, వీటి వల్ల జనరల్ గా వినికిడి లోపం వస్తూ ఉంటుంది. ఇదే ప్రాబ్లం కంటిన్యూ అయ్యి మధ్య వయసులో కూడా చెవిలో ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా కామన్ గా వినికిడి లోపం వస్తూ ఉంటుంది. ఇది కాకుండా మధ్య వయసులో వచ్చేసరికి కొన్ని కొన్నిసార్లు నాయిస్ ఎక్స్పోజర్ వల్ల, శబ్ద కాలుష్యం వల్ల వినికిడి లోపం రావడానికి అవకాశం ఉంది. లేదా కొన్ని మందులు, ఓటోటాక్సిక్ డ్రగ్స్ అంటామండి, అంటే చెవి మీద దుష్ప్రభావం చూపించే మందులు కొన్ని ఉంటాయి, అవి వాడటం వల్ల ఒక్కొక్కసారి ఇట్లా వినికిడి లోపం రావడానికి అవకాశం ఉంది. ఇక పెద్ద వయసులో, అంటే 5th and 6th decade అట్లా వచ్చేసరికి 2-3 దశాబ్దాల పాటు షుగరు, బీపీ ఇలాంటి సమస్యలు ఉండటం, వాటికి సరైన మందులు వాడకపోవటం, అన్కంట్రోల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గ్రాడ్యువల్ గా నరం సన్నబడి వినికిడి లోపం రావడానికి అవకాశం ఉంది. ఇక ఇవి కాకుండా ఇంకా 7th decade, 70-75 సంవత్సరాలు వచ్చేసరికి ఏజ్ రిలేటెడ్ గానే కొంత వినికిడి లోపం రావడానికి అవకాశం. డీజెనరేటివ్ ప్రాబ్లమ్స్ వల్ల ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్, ప్రెస్ బయాక్యూసిస్ అంటాం దాన్ని, దాని వల్ల కూడా కొంత వినికిడి లోపం రావడానికి అవకాశం ఉంది.
1: డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ వయోధికుల్లో, అంటే ఇవాళ రోజున ప్రతి 10 మందిలోనూ ఒక 7-8 మందికైనా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, బీపీ, షుగర్లు అంటాం మనం వ్యావహారికంగా, వీళ్లలో ఈ వినికిడి లోపం కూడా కారణం. మీరు ఇప్పుడు ఉదాహరించారు, ఎందుకు ఈ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ లేదా బీపీ ఉన్నటువంటి వాళ్ళకి వినికిడి లోపం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వయోధికుల్లో?
2: వయోధికుల్లో ఇది ఎలా ఉంటుందంటే, సిస్టమిక్ ప్రాబ్లమ్ లో ఒక భాగం అండి ఇది, అంటే చెవి ఒక్కటే ఎఫెక్ట్ అవటం కాదు. ఇవాళ రోజున అందరికీ కామన్ గా తెలిసిన ప్రాబ్లమే, అంటే అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఉన్నప్పుడు మైక్రోవాస్కులర్ డిసీజ్, ఈ ప్రాబ్లం రావటం వల్ల శరీరంలో అన్ని భాగాలు ఎఫెక్ట్ అయినట్టే చెవి కూడా ఎఫెక్ట్ అవటానికి అవకాశం ఉంది. ఆ ఎఫెక్ట్ అయినప్పుడు గ్రాడ్యువల్ గా వినికిడి తగ్గటం, దానికి సంబంధించిన సమస్యలతో ప్రజెంట్ అవటం చూస్తూ ఉంటాం.
1: ఇక ముఖ్యంగా డాక్టర్ గారు, ఫ్యాక్టరీల్లో, అంటే పెద్ద పెద్ద శబ్దాలతో పనిచేసేటువంటి కార్మికుల్లో కొంతమందికి దాని వల్లనే వినికిడి లోపం వస్తుంది అని చెప్పి అంటుంటారండి, ఎందువల్ల? మరి వినికిడి లోపం రాకుండా ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
2: మంచి ప్రశ్న వెంకటేశ్వర్ గారు. ఇదేంటంటే ఈ మధ్య చాలా కామన్ గా వింటున్న సమస్య కూడా ఇది. ఈవెన్ ఫ్యాక్టరీస్ లోనే

0: కాకుండా సివిలియన్ లైఫ్, బయట కామన్ మ్యాన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా ఇది సర్వసాధారణంగా ఉంది. ఇది ఎట్లా ఉంటుందంటే, ఎక్కువ గంటల పాటు పెద్ద పెద్ద శబ్దాలు గనక విన్నట్లయితే అది మన చెవి మీద దుష్ప్రభావం చూపించి వినికిడి లోపం రావటానికి అవకాశం ఉంది. అందులో సడన్గా లౌడ్ సౌండ్ ఎక్స్పోజర్, అంటే ఒక టైర్ బ్లాస్ట్ కానీ ఒక క్రాకర్ బ్లాస్ట్ కానీ మన పక్కనే జరిగినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ వినికిడి తగ్గిపోవడానికి అవకాశం ఉందండి, నాయిస్ ట్రామా అంటాం. ఇది కాకుండా లాంగ్ టర్మ్లో ఆక్యుపేషనల్గా కానీ ఇండస్ట్రియల్ నాయిస్ ఎక్స్పోజర్, అంటే మీరు అన్నట్టు ఆ కార్మికుల్లో ఎక్కువగా ఆ నాయిస్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల, నెలలు సంవత్సరాల తరబడి ఎక్స్పోజ్ అవటం వల్ల గ్రాడ్యువల్గా హీరింగ్ లాస్ రావడానికి అవకాశం ఉంది. ఇది ఆల్మోస్ట్ పర్మనెంట్ హీరింగ్ లాస్. అంటే దీనికి ట్రీట్మెంట్ చాలా కష్టం, కానీ నివారణ మార్గం తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆ హీరింగ్ లాస్లోకి వెళ్లకుండా మనం జాగ్రత్త చేయడానికి అవకాశం ఉందండి. ఇందులో ఆక్యుపేషనల్ వృత్తిరీత్యా ఎక్స్పోజర్ వచ్చేసరికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉంటాయంటే, ఇండస్ట్రియల్ మిషనరీలో వర్క్ చేసేవారు కానీ, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ, గన్ ఫైరింగ్ రిలేటెడ్ జాబ్స్ కానివ్వండి, లేదా ఫైర్ వర్క్స్ వల్ల కానివ్వండి, ఇట్లా జరగటానికి అవకాశం ఉంది. ఇక సివిలియన్ లైఫ్, సాధారణ కామన్ మ్యాన్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే, ట్రాఫిక్ సౌండ్స్ కానివ్వండి, క్రాకర్ బ్లాస్ట్ కానివ్వండి, టైర్ బ్లాస్టు, తర్వాత రిక్రియేషనల్ యాక్టివిటీస్లో డీజే సౌండ్స్ ఎక్కువ ఉండటం వల్ల కానీ, లేదా ఫంక్షన్స్లో ఈ బ్యాండ్ సౌండ్స్ ఎక్కువ అవటం వల్ల కానీ, లేదా హెడ్ఫోన్స్ ఉపయోగించి ఎక్కువసేపు గంటల తరబడి పాటలు వినటం, అది కూడా లౌడ్ సౌండ్తో పాటలు వినటం వల్ల కానీ, ఇవన్నీ కూడా నాయిస్ ఎక్స్పోజర్కి ఉదాహరణలు వెంకటేశ్వర గారు. వీటి వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం వినికిడి లోపంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయటం ఇంపార్టెంట్. ఒకసారి ఇది మనకు అర్థమైనప్పుడు ఏంటంటే, నాయిస్ ఎక్స్పోజర్ వీలైనంతగా తగ్గించడానికి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ బయట కామన్ మ్యాన్ తగ్గించడానికి అవకాశం ఉందనుకోండి. అయితే ఇండస్ట్రియల్ వర్క్ ప్లేస్లో కూడా కొన్ని మెజర్స్ తీసుకోవటం వల్ల ఈ ఎక్స్పోజర్ తగ్గించడానికి అవకాశం ఉంది. అదేంటంటే, ఒకటి సోర్స్, ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ మెషినరీ నుంచి సౌండ్ ప్రూఫ్, వర్క్ ప్లేస్కి సౌండ్ ప్రూఫ్ క్రియేట్ చేయటం కానీ, సౌండ్ తక్కువగా ఉండే ప్రాంతాల్లో వర్కర్స్ని ఎంప్లాయ్ చేయడం కానివ్వండి, లేదు మిషన్ దగ్గరే వర్క్ చేయాలంటే ఆల్టర్నేటివ్గా కొన్ని గంటల పాటు మిషన్ దగ్గర ఉండటం, మిగిలిన గంటలు బయట సౌండ్ లేని చోట ఎంప్లాయ్ చేసుకోవటం, సో ఈ పద్ధతి వాడటం కానీ, లేదా ఆ వర్కర్స్కి సౌండ్ ప్రూఫ్ వచ్చేటట్టుగా అంటే ఇయర్ ప్లగ్స్ కానీ ఇయర్ మఫ్స్ కానీ వాడటం వల్ల కానీ, సో ఇలాంటి మెజర్స్ తీసుకోవటం వల్ల ఆ నాయిస్ ఎక్స్పోజర్ తగ్గించి ఈ రిస్క్ని నివారించడానికి అవకాశం ఉంది. వెంకటేశ్వర్లు గారు,
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఫ్యాక్టరీస్ అంటే, కర్మాగారాలు అంటే పురుషులే కాదు, మహిళలు కూడా ఇవాళ రోజున అన్ని చోట్ల అన్ని ఉద్యోగాల్లోనూ వారు పనిచేస్తున్నారండి. మరి శారీరకంగా కొంత పురుషుల కంటే కొంచెం వాళ్ళు కాస్త బలం తక్కువ ఉంటుంది అనేది వైద్య నిపుణులు చెప్తారు, వాళ్ళ అనాటమీ కూడా చెబుతూ ఉంటుంది. మరి వీళ్ళు ఇంకొంచెం ఎక్కువగా ఇబ్బంది పడతారేమోనండి, శబ్దం భరించలేక చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
0: ఈ విషయంలో అంత డిఫరెన్స్ ఏమి లేదు, అంటే ఆ లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్ విషయంలో ఇద్దరు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక్కడ మనకి సేఫ్ ఎక్స్పోజర్ లిమిట్ అని ఒకటి ఉంది, అంటే యావరేజ్ ఎక్స్పోజర్ టైం వచ్చేసి 85 డెసిబుల్స్ ఇన్ 8 అవర్స్ మాక్సిమం, దట్ ఈస్ మాక్సిమం ఎక్స్పోజర్ టైం 85 డెసిబుల్స్ ఫర్ 8 అవర్స్, అంతకు మించి ఎక్స్పోజర్ టైం కానీ అంతకు మించి లౌడ్నెస్ కానీ ఉండకూడదు. అంటే ఈ 8 అవర్స్లోనే ఒకసారి 110 డెసిబుల్స్ ఉండొచ్చు, ఒకసారి 30 డెసిబుల్స్ ఉండొచ్చు, బట్ యావరేజ్ ఎక్స్పోజర్ టైమ్ ఆఫ్ 85 డెసిబుల్స్ ఫర్ 8 అవర్స్ ఇన్ ఏ డే ఈ సేఫ్ ఎక్స్పోజర్ లిమిట్. అక్కడి నుంచి ఇది ఫ్యాక్టరీస్లో ఏంటంటే సెంట్రల్ అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారండి. అక్కడి నుంచి సౌండ్ లౌడ్నెస్ లెవెల్ పెరిగే కొద్దీ, ప్రతి 5 డెసిబుల్స్ పెరిగే కొద్దీ ఈ ఎక్స్పోజర్ టైం సగానికి పడిపోతుంది అనమాట. అంటే 8 అవర్స్ కాస్త 4 అవర్స్ అవుతుంది, 2 అవర్స్, 1 అవర్ అవుతుంది, ఏది లౌడ్నెస్ పెరిగే కొద్దీ. సో దాన్ని బట్టి ఎక్స్పోజర్ టైమింగ్ అది డిసైడ్ అయ్యి ఉంటుంది. వెంకటేశ్వర గారు,
1: ఇంకొకటి డాక్టర్ మాధవ సుధాకర్ గారు, అసలు వినికిడి లోపం ఉంది అనేది లక్షణాలు ఎలా తెలుస్తాయి, ఎలా మనం గుర్తించాలి? మరి అదే విధంగా ఒకవేళ ఉందని నిర్ధారణ అయితే నివారణ మార్గాలు, చికిత్సా విధానాలు, రెండోది మనిషి ఎంతవరకు శబ్దాన్ని వింటే రక్షణ ఉంటుంది, వివరించండి.
0: ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆ సేఫ్ ఎక్స్పోజర్ లిమిట్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కూడా అదేనండి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 85 డెసిబుల్స్ ఇన్ 8 అవర్స్, దట్ ఈస్ ద మాక్సిమం లిమిట్ ఫర్ సేఫ్ సౌండ్ ఎక్స్పోజర్ అలా చెప్పబడింది. ఇది 1948లోనే ఫ్యాక్టరీస్ యాక్ట్ లోనే చెప్పబడింది అనమాట. అప్పుడైతే 90 డెసిబుల్స్ అని చెప్పారు, ఆ తర్వాత దాన్ని 85 డెసిబుల్స్ అని చెప్తున్నారు. అక్కడి నుంచి సౌండ్ లెవెల్ పెరిగే కొద్దీ ఆ టైం హాఫ్ అవుతుంది. ప్రతి 5 డెసిబెల్స్ కి ఆ ఎక్స్పోజర్ టైం హాఫ్ చేస్తుంది.

0: తీసుకుంటూ వెళ్లాల్సి ఉంటుందండి. ఒకటి. తర్వాత ఇక మీరు అడిగిన ప్రశ్న
1: ఎలా
0: దానికి రిలేటెడ్గా ఎలా గుర్తించాలి అంటే, సడన్ లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్ తర్వాత సడన్ గా వినికిడి లోపం కనుక వచ్చినట్టయితే అది గుర్తించేయడానికి పెద్ద కష్టమేం అక్కర్లా, వారే చెప్తారు నాకు వినపట్టలేదు అని. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గడిచే కొద్దీ, అంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి ఈ సౌండ్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు, గ్రాడ్యువల్ గా వినికిడి లోపం వస్తున్నప్పుడు అర్లీగా ఎలా ప్రజెంట్ అవుతారు అంటే, ఒక్కొక్కసారి మాట సరిగా అర్థం చేసుకోలేకపోతున్నామని, ఒకవైపు అర్థం చేసుకోలేకపోతున్నామని, లేకపోతే చెవిలో టినిటస్ అంటాం అంటే కంటిన్యూస్ గా బజ్జింగ్ సౌండ్ లాగా వినపడుతోందని, సో ఇలాంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతారండి. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మేము హీరింగ్ లాస్ ఉండి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తే, దానికి తగ్గట్టుగా ఆడియోగ్రామ్ అని కొన్ని పరీక్షలు ఉన్నాయండి. ఆ పరీక్షలు చేసినప్పుడు ఎంత హీరింగ్ లాస్ లో ఉన్నారు, దానికి తగ్గట్టుగా ఏం చేయాలి అనేది చూస్తాము. అయితే మిగిలిన కారణాలు అంటే చెవిలో చీము కారటం వల్ల కానీ వేరే వేరే ఇతరితర కారణాల వల్ల వచ్చిన దానికి చాలా వరకు మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కర్ణబేరులో రంధ్రం పడింది, చీము కారుతోంది అన్నప్పుడు ఆ చీము తగ్గే వరకు మందులు వాడుకుని ఆ కర్ణబేరికి రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, టెంపనోప్లాస్టీ అంటాం, ఇది మైక్రో ఇయర్ సర్జరీలో ఒక సర్జరీ అన్నమాట. లేదా ఒక్కొక్కసారి ఎముక పాడైపోయి చెవిలోంచి చీము కారుతూ దానివల్ల వినికిడి లోపం వచ్చినట్లయితే మాస్టాయిడెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా గానీ, వీటి వల్ల మనం చాలా వరకు చీముని ఇరాడికేట్ చేయొచ్చు, దాంతోపాటు హియరింగ్ రీకన్స్ట్రక్టివ్ మెకానిజం అంటే హియరింగ్ ఇంప్రూవ్మెంట్ కూడా మనకు అవకాశం ఉంటుంది. కానీ నరం దెబ్బతిన్న లక్షణాల్లో లేదా ఈ నాయిస్ ఇండ్యూస్డ్ హీరింగ్ లాస్ చాలా వరకు ఇది పర్మనెంట్ హీరింగ్ లాస్ అవుతుందండి. దీన్ని రికవర్ చేయడం చాలా కష్టం. బట్ సడన్ లౌడ్ సౌండ్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే హీరింగ్ లాస్ ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతారు, వెంటనే గనక ప్రెజెంట్ అయితే ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందండి. దాన్ని టెంపరీ థ్రెషోల్డ్ షిఫ్ట్ అంటాం, అంటే మనం ట్రీట్ చేసినప్పుడు రికవర్ అయ్యే అవకాశం ఉంటే దాన్ని రిట్రోస్పెక్టివ్ అంటే వెనక్కి వస్తే దాన్ని టెంపరీ అంటాం, వెనక్కి రాకపోతే దాన్ని పర్మనెంట్ అంటాం. మరి ఏం చేస్తాం దానికి అంటే, కొన్ని రకాల మందులు వాడటం కానీ లేదా ఇంట్రాటింపానిక్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ అంటే చెవి లోపలికి కర్ణబేరి లోపలికి తక్కువ మోతాదులో ఉన్న స్టిరాయిడ్ కనుక ఇంజెక్ట్ చేసినట్లయితే, అది రోజిడ్స్ రోజు కానీ 3 డేస్కి ఒకసారి కానీ ఒక 3-4 డోసెస్ కనుక ఇచ్చినట్టయితే, దాంతోపాటు న్యూరోట్రోపిక్ వైటమిన్స్ కొన్ని ఇచ్చినట్టయితే చాలా వరకు రికవర్ అవడానికి అవకాశం ఉందండి. అది కూడా దట్ డిపెండ్స్ ఆన్ పర్సనాలిటీ, దట్ డిపెండ్స్ ఆన్ అదర్ మెడికల్ కండిషన్స్, ఇంకేమన్నా వ్యాధులు ఉన్నాయా, తర్వాత ఎంత లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అయ్యారు అనే దాన్ని బట్టి ఉంటుంది. చాలా ఎక్కువ నాయిస్ అంటే 150 డెసిబెల్స్ అట్లా కనుక ఎక్స్పోజ్ అయినట్టయితే ఈ ట్రీట్మెంట్కి రెస్పాండ్ కాకపోవచ్చు. ఇక లాంగ్ టర్మ్ హీరింగ్ లాస్ అంటే పర్మనెంట్ హీరింగ్ లాస్ వచ్చింది, సంవత్సరాల తరబడి నాయిస్ ఎక్స్పోజర్ వల్ల వచ్చింది అనుకున్నట్లయితే, వాళ్ళకి మందుల ద్వారా నివారణ కష్టమవుతుందండి. వాళ్ళకి హీరింగ్ ఎయిడ్ ఇవ్వటం వల్ల కానీ, ఒక్కొక్కసారి బాగా హీరింగ్ లాస్ ఉన్నట్లయితే హీరింగ్ ఎయిడ్ కూడా ఉపయోగపడనట్లయితే, అప్పుడు కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనే సర్జరీ ద్వారా గానీ వాళ్ళకి మళ్ళీ హీరింగ్ కొంతవరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ మాధవ సుధాకర్ గారు, ఇప్పుడు వినికిడి లోపమే కాకుండా ఏదైతే ఈ శబ్దాల వల్ల కర్ణభేరి దెబ్బతినడం గానీ కారణాలు గానీ, ఒక్కొక్కసారి చెవి నుంచి మెదడుకు వెళ్లే నరం చాలా ముఖ్యమైన నరం ఉంటుంది, అది కూడా ఏమైనా బలహీన పడడం గానీ దెబ్బతినడం గానీ జరగొచ్చా? అదేదో అంటారు తల తిరగడం, తూలడం, బినైన్ పొజిషనల్ వర్టిగో అని మీ వైద్యులు చెప్పే ఒక ఇబ్బంది అంటుంటారు, ఇలాంటివి కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందా?
0: అవకాశం ఉందండి. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో లౌడ్ నాయిస్ ట్రిగ్గర్స్ వర్టిగో, కొన్ని సందర్భాలు ఉంటాయి, అందరిలో కాదు అది. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే, చాలా లౌడ్ నాయిస్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు సడన్ గా కళ్ళు తిరగటం, తూలొచ్చి పడిపోవటం, లేదా బ్లరింగ్, మన కళ్ళ ముందు బ్లరింగ్ విజన్ సరిగా కనపడకపోవడం, చూపు మందగించడం టెంపరీగా, ఇలా జరగడానికి అవకాశం ఉందండి. అందులో ఒకటి మినియర్స్ డిసీజ్ అనే ఒక ప్రాబ్లం ఉంది, ఇన్నర్ ఇయర్ కి సంబంధించిన కండిషన్. ఆ వ్యాధితో బాధపడే వాళ్ళకి లౌడ్ నాయిస్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలా వర్టిగో రావడానికి అవకాశం ఉందండి. ఇంకొకటి సుపీరియర్ సెమీ సర్క్యులర్ కెనాల్ డిహిసెన్స్ అనే కండిషన్ ఒకటి ఉంది, అది కూడా ఇన్నర్ ఇయర్ రిలేటెడ్, వారిలో కూడా లౌడ్ నాయిస్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు తల తిరగడానికి అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళలో లౌడ్ నాయిస్ వల్ల తల తిరిగే అవకాశం తక్కువే.
1: ఇది రివర్సిబుల్?
0: అది రివర్సిబుల్ అండి.
1: డాక్టర్ మాధవ సుధాకర్ గారు, ముఖ్యమైన ప్రశ్న, April 29th ఇంటర్నేషనల్ నాయిస్ అవేర్నెస్ డేగా అంటే తెలుగులో మనం అంతర్జాతీయ శబ్ద అవగాహన దినోత్సవంగా పాటిస్తామండి, దీని ప్రాముఖ్యత ఏమిటో వివరించండి.
0: అట్లాగే ఇది ఎలా ఉంటుందంటే, లాస్ట్ వెన్స్డే ఆఫ్ ఎవ్రీ ఏప్రిల్ దట్ విల్ బి అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ నాయిస్ అవేర్నెస్ డే. దీని ప్రాముఖ్యత ఏంటంటే, లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్ వల్ల

0: వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది, అది అందరికీ అర్థమవుతుంది. కానీ వినికిడి సమస్యతో పాటుగా మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా రావటానికి అవకాశం ఉంది. అవి ఎలా ఉంటాయి అంటే, లాంగ్ టర్మ్స్ లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్ వల్ల బీపీ రావటానికి అవకాశం ఉంది, స్లీప్ డిస్టర్బెన్స్ రావటానికి అవకాశం ఉంది, తద్వారా మానసిక సంబంధమైన స్ట్రెస్, యాంగ్జైటీ, మానసిక వ్యాధులు రావటానికి అవకాశం ఉంది, అలాగే చిన్నపిల్లల్లో ఈ లెర్నింగ్ ఎబిలిటీస్ తగ్గడానికి అవకాశం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉద్దేశించబడిందే ఇంటర్నేషనల్ నాయిస్ అవేర్నెస్ డే అండి. సో మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ నాయిస్ ఎక్స్పోజర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్, నాట్ ఓన్లీ ఆన్ హియరింగ్ బట్ టు కవర్ ద అదర్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఇది ఇంటర్నేషనల్ నాయిస్ అవేర్నెస్ డే. ఇది కాక వరల్డ్ హియరింగ్ డే అని 3 మార్చి జరుపుకున్నామండి. అదేంటంటే మెయిన్లీ ఫోకస్ ఆన్ హియరింగ్ హెల్త్, దట్ ఆల్సో ఇంక్లూడ్స్ నాయిస్ ఎక్స్పోజర్, బట్ దానిలో మెయిన్గా చిన్నపిల్లల్లో ఎలా ఇబ్బంది పడతారు, మిగిలిన కారణాలు, మీరు అడిగిన మొదటి ప్రశ్నలాగా అంటే ఏ ఏ కారణాల వల్ల హియరింగ్ లాస్ రావడానికి అవకాశం ఉంది, ఆ కారణాలు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ప్రివెంట్ చేయాలి, మెయిన్గా చిన్నపిల్లల్లో వచ్చే వినికిడి సమస్య. ఎందుకంటే పెద్దవాళ్లలో వచ్చే వినికిడి సమస్యకి చిన్నపిల్లల్లో వచ్చే సమస్యకి ప్రధానమైన తేడా ఏంటంటే, చిన్నపిల్లల్లో మాట్లాడటం నేర్చుకునేటప్పుడు ఆ తర్వాత ఎర్లీ స్టాండర్డ్ అంటే క్లాసులో ఉన్నప్పుడు కూడా వినికిడి లోపం రావడం వల్ల మాట్లాడడం నేర్చుకోలేరు, లాంగ్వేజ్ నేర్చుకోలేరు, లేదా క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు పాఠాలు సరిగా అర్థం చేసుకోలేరు. సో ఈ డిజబిలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం, ఏ ఏ కారణాల వల్ల హియరింగ్ లాస్ వస్తుందో అవన్నీ అబ్జర్వ్ చేసి అవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయడం, అది వరల్డ్ హియరింగ్ డే ప్రాముఖ్యత. అది 3 మార్చ్ అండి. వేరేజ్ ఇది లాస్ట్ వెన్స్డే ఆఫ్ ఏప్రిల్ దిస్ ఇయర్, 29th ఏప్రిల్, దిస్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ నాయిస్ అవేర్నెస్ డే.
1: డాక్టర్ మాదల సుధాకర్ గారు, వినికిడిని ప్రతి ఒక్కరూ ఎలా కాపాడుకోవాలి, ప్రజల్లో దీన్ని ఎలా అవగాహన కల్పించాలి?
0: మంచి ప్రశ్న అండి. అగైన్, ఒకటి, ఈ నాయిస్ ఎక్స్పోజర్ నుంచి వీలైనంత దూరంగా ఉండాలి. ఎక్కువ సమయం ఎక్కువ లౌడ్ నాయిస్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఎక్కువ హార్న్ సౌండ్స్ వాడకూడదు, ఎక్కువ హార్న్ ప్లే చేయకూడదు. తర్వాత డీజే సౌండ్స్ ఎక్కువ ఉండకూడదు, ఫంక్షన్స్ లో ఎక్కువ సౌండ్స్ ఉండకూడదు, అలాగే ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువ నాయిస్ ఉండకూడదు, లేదా మనం ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఒకవేళ నాయిస్ అట్మాస్ఫియర్ లోకి వెళ్తున్నాము అనుకుంటే మనం ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి. అంటే గట్టిగా ఇయర్ ప్లగ్స్ తో అయినా మనం ఇయర్ కెనాల్ బ్లాక్ చేయొచ్చు, లేదా ఇయర్ ప్లగ్స్ ఆర్ ఇయర్ మఫ్స్ అని ఉంటాయి, అవి వాడుకోవచ్చు. సో వీలైనంత వరకు లౌడ్ నాయిస్ నుంచి దూరంగా ఉండటం ముఖ్యమైనది. ఇక ఇది కాకుండా చెవిలోకి కంటిన్యూస్ గా మనం మెడిల్ చేయకుండా ఉండటం, ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్ గా రాకుండా ఉండటం, చెవిలోకి వాటర్ వెళ్లకుండా ఉండటం, ఒకవేళ వాటర్ ఎంటర్ అయితే అవి డ్రై అయ్యే వరకు మనం జాగ్రత్త పాటించడం, తర్వాత రిపీటెడ్ గా థ్రోట్ ఇన్ఫెక్షన్ గానీ సైనస్ ప్రాబ్లం గానీ ఇవి ఏమన్నా ఉంటే వీటికి తగు జాగ్రత్తలు లేదా ట్రీట్మెంట్ తీసుకోవటం, లేదా షుగర్ బీపీ ఉన్నట్టయితే వాటిని కంట్రోల్లో పెట్టుకోవటం. సో ఇవన్నీ మనం లాంగ్ టర్మ్ లో హియరింగ్ హెల్త్ ను కాపాడుకోవటానికి ఉద్దేశించబడింది. వెంకటేశ్వర్లు గారు,
1: చాలా చాలా ధన్యవాదాలు. డాక్టర్ మాదల సుధాకర్ గారు, నమస్కారం అండి.
0: నమస్తే.
2: కార్మికుల్లో వచ్చే వినికిడి లోపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ మాదల సుధాకర్ రావు గారితో పరిచయం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు మట్టి మనిషి శ్రీ వీడియన్ కౌండిన్య గారి కథానిక వినండి.
3: జనరల్ వార్డులో విరిగిపోయిన మంచం మీద జీవచ్ఛలంలో పడున్నాడు పరంధామయ్య. పక్కనే సెలిన్ బాటిల్, పక్కబల్ల మీద మందు బిళ్ళలు, వేలాది మందికి అన్నం పెట్టిన ఆ చేతులు నేడు నిర్జీవంగా పడున్నాయి. కాయకష్టంతో రాడు తేలిన ఆ శరీరం నేడు మోడువారిన చెట్టులా ఉంది. నిజానికి అస్తమించే సూర్యుడిలా ఉన్నాడు ఆయన. కొన్ని నెలలుగా మాట పడిపోయిన పరంధామయ్య మృత్యుతో సహజీవనం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆసుపత్రిలోని సీలింగ్ ఫ్యాను కొద్దిసేపు బరబరమని శబ్దం చేస్తూ మరికొద్దిసేపు తిరుగుతూ బర్రుమని శబ్దం చేస్తోంది. మంచం పక్కనే పరంధామయ్య భార్య పార్వతమ్మ మాటిమాటికి కన్నీళ్లు తుడుచుకుంటోంది. ఆమె ముఖంలో జీవకళ లేదు, భవిష్యత్తు ముందే తెలిసినట్లు అర్థమైందనుకుంటా. డాక్టర్ చెప్పిన మాటలే ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. ఆయన ఇంకా ఎక్కువ కాలం బతకడని, మిగతా ఏర్పాట్లు చూసుకోమని. 60 ఏళ్ల వైవాహిక జీవితంలో పోట్లాడుకున్నదీ లేదు, అలకలు పట్టింపులు లేవు. ఆయన మాటే శాసనంలో నడిచింది. ఆయన కూడా అంతే, ఆమె చెప్పింది చేసేవాడు, కాదంటే సరిచేసేవాడు. పరంధామయ్య

కళ్ళతో ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. మాట బయటికి రావడం లేదు. కళ్ళతో ఏదో సైగలు చేస్తున్నాడు. ఆయన కంటి నుంచి కన్నీళ్లు ధారాపాతంగా కురుస్తున్నాయి. భర్త నుదుటి మీద చేతితో తాకింది. ఆ చేతిని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు పరంధామయ్య. చెయ్యి పైకి లేవడం లేదు. పార్వతమ్మ ఆయన చేతి మీద చెయ్యి వేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన కొడుకు వచ్చాడు. అమ్మా, నాయనను తీసుకుపోమ్మన్నారు, ఇక లాభం లేదంట అన్నాడు. ఆ మాటలకు పార్వతమ్మ కళ్ళుమంది. పక్క గదిలోంచి నర్సు వచ్చింది. ఏమండి, ఇక్కడ ఏడవకూడదు అంటూ కసులుకుంది. పరంధామయ్య కొడుకు కారు తస్తానంటూ వెళ్ళాడు. గంట పోయాక పరంధామయ్య ఇక్కడ కారు దుమ్ము రేపుకుంటూ మట్టి రోడ్డు మీద ఊరి పెరమేరలు దాటి పరంధామయ్య పొలం పక్కన ఆగింది. కారు ఎవరిదా అని రైతులు ఉత్సుకతో చూస్తున్నారు. కారులోంచి పరంధామయ్య కొడుకు వెంకటేశం కిందకు దిగాడు. చేనుగట్టు మీద రావి చెట్లు జడలు విరబోసుకున్నట్టు దయ్యంలా ఉంది. దాని పక్కనే తాటియాకుల పాకలోంచి నులక మంచం తీసుకువచ్చి చెట్టు కింద వేశారు. పరంధామయ్యను మంచం మీద పడుకోబెట్టారు. ఆయన ఇంకా స్పృహలోనే ఉన్నాడు. పైరుగాలి సోకిందనుకుంటా. పరంధామయ్య కళ్ళు తెరిచాడు. ఎదురుగా 50 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి కళ్ళతో పండిన పంటను చూసుకుంటున్నాడు పరంధామయ్య. కళ్ళలో లీలగా వెలుగులు. పరంధామయ్య అదురు తెలిసిన రైతు. ఇంటి నిండా పాడి పంట. ఒకరికి పెట్టే స్థితే కానీ ఒకరి చేయిచాచి యాచింది లేదు. మండలంలో మంచి పేరున్న రైతు కావడంతో పంటలకు సంబంధించి ఏ సమస్య ఎదురైనా ఆయన సలహా తీసుకునేవారు. ఏరువాకులో అదురు చూసి పొలం దున్నడం, విత్తనాలు చల్లడం, పొలం ఓడ్చడం, ఒకటేమిటి అన్నీ స్వయంగా చూసుకునే నైజమైనది. తూర్పు తెల్లవారకు ముందే పొలానికి పోవడం జరిగితే మళ్ళీ రాత్రికి రావడమే. పొలం గట్టు మీద కూరగాయలు పండించి మిగతా రైతులకు పంచేవాడు. బాబాయిని ఊళ్ళో వాళ్ళు అందరూ పిలిచేవారు. ఆయన భార్య కూడా ఆయనకు తగ్గ ఇల్లాలే. భర్త అమావాస్య అంటే అమావాస్య, పౌర్ణమి అంటే పౌర్ణమి. ఊరిలో ఆయనకన్నా మోతుబ రైతులు ఎందరున్నా ఆయనకు పెట్టే గుణమే కానీ తిట్టే గుణం లేదు. ఊరి మధ్యలో రామాలయం, దాని ఆనుకుని శివాలయం. ఊరి మధ్యలో కలువ పళ్ళతో నిండిపోయిన చెరువు. గ్రామానికి కొత్త గుంతలు తొక్కుతున్నా ఇంకా పట్టణం సోకులు పోవడం లేదు. కుర్రకారు కారులో షికారులు చేస్తున్నా పెద్దవారు ఎవరైనా అదిరిస్తే తలదించుకుపోయేవారు. ఆ ఊరంటే పరంధామయ్యకు ప్రాణం. అక్కడ నేల పవిత్రం, గాలి పవిత్రం. ఊరిని, అక్కడున్న మనుషుల్ని తన శరీరంలో భాగంగా భావిస్తాడు. జీతగాడు ఏరయ్య పొలానికి నీళ్లు పెడుతున్నాడు. చిన్న కాలువలోంచి నీళ్లు మడుల్లోకి మరుగుతున్నాయి. నెర్రలిచ్చిన మడుల్లోంచి నీరు ప్రవహిస్తోంది. మట్టి వాసన, పురుగులు బయటకు వస్తున్నాయి. వాటిని తినడానికి తెల్లని కొంగలు బాడులుగా తీరాయి. ఇంతలో సన్నని వానతుంపుర. బీడు పడిపోయిన పొలంలో ముంగారు పంటలు పండించి రాసులు పేర్చడానికి అన్నట్లు వచ్చింది. పరంధామయ్య తలబాగా చుట్టూ పార తీసుకుని వేరేక తోడుగా పొలంలోకి దిగి నీళ్లు మళ్లిస్తున్నాడు. వాన పెద్దదైంది. క్రమంగా ఈదురు గాలులు. పరంధామయ్య పొలంలో పనులు ఆపి గట్టు మీద పాకలోకి చేరాడు. వీరయ్య, బిడ్డ పెళ్లి చేస్తున్నాడు కదా, అల్లుడు ఏం చేస్తాడని అడిగాడు. పట్టణంలో ఏదో మిల్లో పనిచేస్తాడని సమాధానం చెప్పాడు. రేపోసారి గుర్తు చేయి, పిన్నితో చెప్తా, 2 బస్తాల బియ్యం తీసుకోమని చెప్పాడు. అదే సమయంలో పక్కచిన సుబ్బయ్య కూడా వచ్చి చేరాడు. ఏంటబ్బా విచారంగా ఉన్నావు? ఏం లేదు బాబాయ్, నాటల సమయం వచ్చింది కదా, ఇంకా పొలం దున్నడం లేదు. ఏ వ్యవసాయమో ఏమో, అమ్మబోతే అడవి, కొనబోతే కొరియలా ఉంది. మా ఎద్దు ఒకటి చనిపోయింది కదా, తోడది కోసం ఎదురు చూస్తున్నా, ఎక్కడా దొరకడం లేదు. ట్రాక్టర్తో దున్నిద్దామంటే భరించలేను. ఏం చేయాలో తెలియడం లేదు బాబాయ్. ఇంత మాత్రం దిగిలేందుకు అబ్బాయ్, రేపు మా ఎడ్లను పంపుతా, పని పూర్తి చేసుకో. ఇంతలో ఏం పుట్టి మునిగిపోయిందని దిగులు? సాటి రైతులైన తర్వాత ఒకరినొకరు సాయం చేసుకోకపోతే ఎలాగా అన్నట్లు మీ అమ్మాయి కానుపు వచ్చిందట కదా, పిన్నేమైనా సాయం చేయడానికి పంపమంటావా? పర్లేదు, ఏమైనా కావాల్సి వస్తే తప్పక అడుగుతాను. తండ్రి అయినా తోడైనా నువ్వే కదా బాబాయ్ అంటూ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు సుబ్బయ్య. పొలంలో కూలీలు పనిచేస్తున్నారు. పల్లె పదాలు పాడుకుంటూ నాట్లు వేయడం మొదలుపెట్టారు. మడి మధ్యలో పరంధామయ్య నారుకట్టలను కూలీలు కొండ వైపుకు విసురుతున్నాడు. బావో, బాగా విసురుతున్నావే అంటూ పరాతికలు ఆడుతున్నారు వరుసైన వాళ్ళు. ఆ ప్రేమలు ఆప్యాయతలు వేరు, కల్ముషం లేని అభిమానాలు. అక్కడంతా అదో రకమైన మట్టి వాసన. పల్లె పదాలతో వాతావరణం హోరెత్తింది. పనులు చక్కచక్కగా సాగుతున్నాయి. పడమరు నుంచి వానమంపులు దలుముకొస్తున్నాయి. వాతావరణం చల్లగా ఉంది. పరంధామయ్య పనివాళ్లను తొందరపెడుతున్నాడు. తొందరగా కట్టెలు కట్టి కుప్పలు వేయండిరా అబ్బాయిలు, ధాన్యం తడిస్తే ధరు పలకడం లేదు. ధాన్యం ముక్కిందంటే కష్టం, తొందరగా కానీయండి అంటూ తొందరపెడుతున్నాడు. ఒకరు పదం అందుకున్నారు, మరొకరు వంత పడుతున్నారు. పని చక్కచక్క సాగిపోతుంది. కుప్ప నడినెత్తి మీదకి వచ్చింది. పెద్ద పెద్ద మంచు ముక్కలు చిరుకు జడివానయింది. వానకు తోడు ఈదురుగాలి.

0: ఒకటే కుప్పవేయడం అయిపోయింది. కూలీలు చేతులు అలుపుకుంటూ పరందాం వైపు చూస్తున్నారు. 500 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టాడు. ధర్మప్రభువులు అంటూ ఇంటి తాళం పట్టారు కూలీలు. రోజులు మారుతున్నాయి, కాలం ఒకే తీరుగా ఉండదు కదా. గ్రామంలో పూర్తిగా రాజకీయ వాతావరణం వచ్చేసింది. పెద్దల్ని గౌరవించేవారు లేరు. దేవాలయంలో నిత్య పూజలు నామమాత్రంగానే సాగుతున్నాయి. వంశపారంపర్యంగా చేసిన దేవాలయ అర్చకత్వం నారాయణాచార్య గారు చనిపోవడంతో వేరే వారి చేతులకు వెళ్ళిపోయింది. కుర్రాడు అనుకుంటా ఏదో టైంలో పట్టణం నుంచి వచ్చి నైవేద్యం పెట్టి వెళ్ళిపోతున్నాడు. దేవాలయాల మాన్యాల మీద వస్తున్న ఆదాయం కూడా పక్కదారి పట్టింది. అడిగే నాథుడే లేడు. ప్రతి వీధిలోనూ ఒక్కో పార్టీ జెండా. నడిపొట్టిన బెంగరావు చెట్టు అరుగు మీద పెద్దతనం కనిపించడం లేదు. సాయంత్రం పోయిందంటే యువకులు చెట్ల పేక ఆడుతున్నారు. రైతు జీవితం దుర్భరం అవుతోంది. ఊరు చివర పొలాలు అపార్ట్మెంట్లుగా మారుతున్నాయి. కొందరు రైతులు వ్యవసాయం వదిలేశారు దండగనుకుంటూ. పరంధామయ్య వృద్ధాప్యం మీద పడింది. అయినా పొలానికి పోతూనే ఉన్నాడు. వాతావరణంలో కాలుష్యం ఎక్కువ కావడంతో పొలంలో మునుపటి వాతావరణం లేదు. పచ్చని పొలాలు బీడుగా మారుతున్నాయి. నాగలి బదులు ట్రాక్టర్లు వచ్చి చేరాయి. వరి గిట్టుబాటు కాకపోవడంతో పరంధామయ్య లాంటి రైతులు ఏడాది మిరప పత్తి వైపు మొగ్గు చూపారు. నకిలీ విత్తనాలు, పురుగుల మందులు, కల్తీల వల్ల పంట సాగానికి తగ్గిపోయింది. కూలీలు చాలామంది పట్టణం వలసపోయారు. పనిచేద్దామంటే కూలీలు దొరకడం లేదు. పరంధామయ్య ఆయన కొడుక చూసుకుంటున్నారు. 10 మందికి సాయం చేసిన పరంధామయ్య నేడు ఇతరులను చేయజార్చే పరిస్థితి. చేతిలో చిల్లు గవ్వలేదు. బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వడం మానేశాయి. వారి ఇబ్బందులు వారివి. మహావృక్షం మూడు వారిన విధంగా పరంధామయ్య తయారయ్యాడు. పని ఉన్నా లేకున్నా పుండ్లు గర్ర పట్టుకుని పొద్దున పొలానికి పోతాడు. నెర్రలిచ్చిన పొలాన్ని చూస్తూ పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు. ఎవరు పలకరించినా మరకచారు కోతకు వచ్చింది, కూలీలను పంపమంటాడు. కూలీలకు జీతం ఇవ్వాలి, డబ్బులు సర్దమంటాడు. ఏ అర్ధరాత్రికో పొలానికి బయలుదేరిపోతాడు. పొలానికి నీళ్లు పెట్టాలంటూ రోజు రోజుకో ఆయన పరిస్థితి దిగజారుతోంది. భార్య కుమారుడు చెప్పే పరిస్థితి లేదు. ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. కొంతమంది రైతులు ఆయన కనపడగానే తప్పించుకు తిరుగుతున్నారు. వస్తువు తయారైనప్పుడు దాని ధరను నిర్ణయించి అధికారం తయారు చేసుకున్న వాళ్ళకి కష్టమైన నష్టమైన కొని తీరాల్సిందే. రైతుకు మాత్రమే తన పంటను గిట్టుబాటు ధరను నిర్ణయించే అధికారం లేదు. వ్యవసాయ చట్టాలు ఎన్ని చేసినా అవి వారి చుట్టాలుగా మారుతున్నాయి. దళారీలదే రాజ్యం. వారు చెప్పిన ధరకు పంటను అమ్మాల్సిందే. ఈ సంవత్సరం మిరప పంట బాగానే ఉంది. అదును చూసి కోత కోసి పంటను మార్కెట్ యార్డుకు తరలించారు. రైతులు, దళారీల ఫోన్లు నిరంతరంగా పనిచేస్తున్నాయి. ఎక్కడెక్కడికో ఫోన్లు చేస్తున్నారు. దళారీల చేతిలో ఏదో పెట్టి మంత్రాలు చేస్తున్నారు. ధర నిర్ణయం కాలేదు. రైతులు ఎదురు చూస్తున్నారు. ఒక ధర ప్రకటించారు. దళారీలు బస్తాకు 5 కేజీలు తరుగు తీస్తామని, కాయ పచ్చిగా ఉందని కొందరు రైతులు ఆవేశంగా మాట్లాడుతున్నారు. అయినా మా ధర ఇదే, ఇష్టమైతే ఇవ్వండి, లేకుంటే లేదని తేల్చేశారు వారు. అక్కడే ఉన్న పరంధామయ్య రుద్రనేత్రుడే అయ్యాడు. రైతులు తోడయ్యారు. ఆరుగాలం పండించిన పంట ధరను నిర్ణయించే అధికారం మీకు ఎవరిచ్చారని కేకలేస్తున్నాడు. లేని ఓపిక తెచ్చుకున్నాడు. రాసిపోసిన మిర్చి పంటను చిన్న అగ్గిపెలతో తగలేశారు రైతులు. మంట దవాగ్నిలా రాజుకుంది. మంట ముందు నృత్యం చేస్తున్నాడు పరంధామయ్య. లేని ఓపిక తెచ్చుకొని మంట ముందు సాగిల పడిపోయి కాళ్ళు చేతులు కదలడం మానేశాయి. నాయన అంటూ పరంధామయ్య కొడుకు శోకండాలు పెట్టడం మొదలెట్టాడు. ఎవరో అంబులెన్స్కు ఫోన్ చేశారు. మెల్లగా పరంధామయ్యను ఎక్కించారు. అది ఆసుపత్రిపై దూసుకుపోయింది. పరంధామయ్య మంచం చుట్టూ జనం చేరుకున్నారు. ఆయన గాజు కడలోంచి ఏదో చెప్పాలి ప్రయత్నం. ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేస్తున్నారు. అతని గుండె పైకి కిందకి కొట్టుకుంటోంది. కొడుకు నరసింహను కేసు చూశాడు. దాదాపు కళ్ళు మూసుకుపోతున్నాయి. కళ్ళలో మంచం కింద మట్టిని చూపించాడు. పెదాలు కదిలించాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. మట్టి మట్టి అంటున్నాడు. అర్ధమేనట్లు నరసింహులు గుప్పిడి మట్టి తీసి ఆయన చేతిలో పోశాడు. పరంధామయ్య బలవంతంగా గుప్పిడి మూశాడు. కళ్ళు మెల్లగా మూతలు పడుతున్నాయి. బిగిసిన పిడికిలు అలాగే ఉండిపోయింది. నాన్న అంటూ నరసింహులు గొల్లుమన్నాడు. పరంధామయ్య ఆత్మ పంచభూతాల్లో కలిసిపోయింది.
1: మీరు ఇంతవరకు మట్టి మనిషి వీడియన్ కౌండిన్య గారి కథానికి విన్నారు.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వైశాలి చిత్రం నుంచి రంజిత్ పాడిన పాటను వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. అభివృద్ధి, ఆదాయం, సంక్షేమం మధ్య సమతుల్యత ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వెలుగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు పేరుతో రాష్ట ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. కృష్ణా జలాలకు చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెలుగొండ ఫీడర్ కెనాల్ ఒడ్డున ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మినియేచర్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రాజెక్టు ద్వారా ఏ ప్రాంతాలకు నీరు చేరుతుంది, ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందనే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ప్రాజెక్టు పైలాన్ ను ఆవిష్కరించి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో జలజీవన్ మిషన్ అమరజీవి జలధార కింద చేపడుతున్న మెగా వాటర్ గ్రిడ్ పథకానికి వెలుగొండ ప్రాజెక్టు ప్రధాన నీటి వనరుగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ప్రాజెక్టు తొలిదశ ద్వారా 119,000 ఎకరాలకు సాగునీరు, 400,000 మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టు సాకారం కోసం కృషి చేసిన ఇంజనీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, ప్రజా సంస్థలకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అభివృద్ది, ఆదాయం, సంక్షేమం మధ్య సమతుల్యత సాధించినప్పుడే స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో పలు అభివృద్ది పనులను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్దిలో ముందుకు తీసుకెళ్లాలంటే ప్రజల ఆదాయం పెంచడం అత్యంత కీలకమని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, పాఠశాలలు, మౌలిక వసతుల అభివృద్దికి పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమని పేర్కొంటూ,
1: ఒక క్యాపిటల్ రావడం అనేది ఒక ప్రాంతానికి చరిత్రలో ఒక్కసారి జరుగుతుంది. ఆదాయం ఎలా పెంచాలి, ఆదాయం పెంచితేనే మీకు సంక్షేమ పథకాలు అనేవి వస్తాయనే విషయం తెలుసుకోవాలి. ఆదాయం ఎలా పెరుగుతుందంటే హైదరాబాద్ లాంటి ఒక ఆర్థిక రాజధాని ఉండాలి. అలాంటి ఆర్థిక రాజధాని ఇక్కడ తయారవుతున్నప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి స్కూల్స్, యూనివర్సిటీస్ వస్తా ఉన్నాయి. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వీధి దీపాలు, రోడ్లు, డ్రైన్స్ ఇలా అన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటా వస్తా ఉన్నాం.
0: విశాఖపట్నంలో ఒక అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ఆనందపురం మండలం ఎందాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, విశాఖలో ఈ ఆసుపత్రి ఏర్పాటుతో దశల వారీగా 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి రానుందని, సుమారు 9,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. వైద్య సేవలు, శిక్షణ, పరిశోధనతో పాటు 8 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లలో 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలను అందుబాటులోకి తీసుకురానున్నారని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 192.8 మిల్లీమీటర్ల వర్షపాతం

0: దని 51% లోటు ఏర్పడిందన్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో పప్పు ధాన్యాల సాగు 23.6% పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరి 10.37 లక్షల హెక్టార్లు, కంది 2.30 లక్షలు, వేరుశనగ 1.37 లక్షల హెక్టార్లలో సాగవుతున్నట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఖరీఫ్ 2026లో పంట నష్టాన్ని నివారించేందుకు రైతన్న మీకోసం ఎల్నినో ప్రభావ నివారణ ప్రణాళికను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దేశానికి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పెట్టుబడిదారులు ముందుకు వెళ్తున్నారని తెలియజేస్తూ
1: భారతదేశంలోనే వచ్చిన ఇన్వెస్ట్మెంట్ లో 25% ఇన్వెస్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి అంటే అది ఒకే ఒక్క వ్యక్తి వల్ల, అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాను. అనేక సంస్థలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. ఒక నమ్మకం ఒక భరోసా ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ వస్తా ఉన్నాయి. కొన్ని శతాబ్దాల పోరాటం బందర్ పోర్ట్ వచ్చే సంవత్సరం మార్చిలో బందర్ పోర్ట్ ని ప్రారంభించుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇది అమరావతికి నియరెస్ట్ పోర్ట్ అవుతుంది. గేట్వే ఆఫ్ అమరావతి కింద మచిలీపట్నం ఉండబోతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
0: పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన 110 మంది లబ్ధిదారులకు మంజూరైన 64,49,768 రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు అందజేశారు. అనంతరం కొండయ్య మాట్లాడుతూ అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం పొందవచ్చని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని గతంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులోగా పరిశీలించి మళ్లీ ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన పరిష్కారం అందించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో కాకినాడ జిల్లాను రాష్ట్ర స్థాయిలో మెరుగైన స్థానంలో నిలపాలని కోరారు. డాష్ బోర్డుల ద్వారా ఫిర్యాదుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వెలుగొండ ప్రాజెక్టుతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కృష్ణా జలాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వెలుగొండ తొలి దశ ద్వారా 119,000 ఎకరాలకు సాగునీరు, 400,000 మందికి తాగునీరు అందుతుందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వాసితులకు 768 కోట్ల రూపాయల పరిహారం పంపిణీ చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3 జిల్లాల్లోని 30 మండలాల ప్రజలకు ఫ్లోరైడ్ తాగునీటి సమస్య తీరుతుందని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మంజూరైన 700 బస్సులకు అదనంగా మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తెలిపారు. అనంతపురం ఆర్టీసీ డిపోలో నిర్మాణంలో ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ అక్టోబర్లో రాష్ట్రంలోని పలు ఆర్టీసీ డిపోల్లో 350 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిసెంబర్లో అనంతపురంలో 50 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. అభివృద్ది, ఆదాయం, సంక్షేమం మధ్య సమతుల్యత ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర

0: వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.
6: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 MHz. రెయిన్బో సాగరిక, ఇదో అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. మహిళావాణి స్త్రీల కార్యక్రమానికి స్వాగతం.

0: ఇంటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో భాగంగా ఫోన్ ఇన్ లైవ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇప్పుడు వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే అంశంపై శ్రీమతి మానసాగారి సంభాషణ వింటారు.
1: ఫోన్ ఇన్ లైవ్ రానే వచ్చేసింది కదా, మరి మనం ఎన్ని చేసినా అండి, ఎంతున్నా ఆరోగ్యమే మహాభాగ్యం అని అనుకుంటాం కదా. మరి ఆరోగ్యంగా ఉండాలంటే మన అలవాట్లతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా దానిపై ప్రభావం చూపిస్తుంది కదా. మరి అందుకే ఈనాటి అంశం ఏంటంటే వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ఇదండి ఈనాటి మన అంశం. మరి ఎవరైనా కాల్ చేసి మన శ్రోతలందరితో మీ అభిప్రాయాలు పంచుకోవాలనుకుంటే 2727244 లేదా మరో నంబర్ 2727288 అనే నంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. అలాగే విశాఖేతరులైన చరవాణి ద్వారా అంటే సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి ఇప్పుడు చెప్పిన నంబర్లు అంటే 2727244 మరో నంబర్ 2727288కి డైల్ చేసి మన శ్రోతలందరితో మీరు పంచుకోవచ్చు. మరి తొలి శ్రోతను పలకరిద్దాం. హలో,
2: హలో, నమస్తే అమ్మా.
1: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాగున్నానమ్మా. ఇందిరి గారు మీరు ఎలా ఉన్నారు? విన్నారా ఈనాటి అంశం?
2: ఆహారం తీసుకోకూడదు, ఎందుకంటే ఆ తరగా మన జీవితాలతో అనుకోకపోతే మనకి గొంతు పట్టడం జలుబు దగ్గులు వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఉదయం వండుకున్నది మధ్యాహ్నం తినచ్చు మార్కెట్, కానీ నిన్నటి అన్నం ఇవాళ మనం ఎక్కి పెట్టుకొని తింటే మాత్రం అనారోగ్యమే వర్షాకాలం మాత్రం. అదేవిధంగా మనం అన్ని

0: చిన్న మోటార్ పెట్టడం అలవాటు చేసుకోవాలి. అంటే ఉదయం చేసిన చా ఎలా తెచ్చింటాను దాని మీద ఏదైనా సరే వాటి కానీ నీళ్లు కానీ ఏవైనా మనం మూతలు పెట్టడం మంచిది. ఎందుకంటే నీళ్ళు దోమలు వాడమే కాదు, ఆ ధూళి దుమ్ము ఏ పడిన సరే ఒంటి ఇన్ఫెక్షన్స్
1: వచ్చిస్తాయి.
0: వాటి నుంచి కాపాడుతుంది మనం మూతలు పెట్టాలి. అదే కాకుండా పర్వాలేదు నేను చిన్న స్టేంటని మూతున్నా లేకపోయినా నేను అలా తిన్నామంటే అరక్క ఆహారం అరక్కపోవా ఎక్కడలేని బాధలు కలిగినప్పుడు వస్తూ ఉంటాయి.
1: అదేదో వేస్ట్ చేయడం ఎందుకు ఆహారం అని తినేస్తాం కానీ తర్వాత మరి డాక్టర్ చుట్టూ
0: పరిమాణం వాడబడాలా కలిపినప్పుడు వాంతులు మోషన్ ఏమైనా సరే. ఇంకోటి ఏంటంటే ప్రశాంతంలో వేడి చేసిన వాము కానీ లేదు మునగాకు పొడి కానీ అన్నిటివి వేడి వేడి అన్నంలో మొత్తం మట్టి పెట్టే వేసుకొని కొంచెం నీళ్ళు తీసుకొని ఒక్క పెడితే తీంచే తర్వాత ఉసిరిపచ్చడి ఒకటి అది తింటే తప్పకుండా ఆరోగ్యం వస్తుంది, జీర్ణమై మనకి ఆకలి వేస్తుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేస్తారు గారు.
0: పిల్లలు చాలా మంచిదమ్మా, వాళ్ళకు అలవాటు చెయ్యాలి. బిర్యానీ అన్నం వేసిన చారు పెట్టడం అది తాగినా మంచిది, అన్నంలో కలుపుకున్నా
1: మంచిది.
0: జలుబులు కూడా దూరంగా ఉన్నాయి.
1: ధన్యవాదాలు ఇంద్ర గారు, మరుస్వతి కూడా అవకాశం చాలా మంచి విషయాలు
0: చెప్పారు. థ్యాంక్ యూ.
1: మరుస్వతి ఏమంటున్నారు విందాం. హలో.
2: హలో మానస గారు నమస్తే.
1: హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: రాధా ఫ్రమ్ శ్రీకాకుళం.
1: రాధ గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నారు. మీరు బాగున్నారా?
1: నేను చాలా బాగున్నానండి రాధ గారు.
2: మీ వాయిస్ మరి విన్నా అంటుంది కాల్.
1: చెప్పండి రాధ గారు, మరి ఈనాటి అంశం విన్నారా మీరు?
2: విన్నాను విన్నాను, వర్షాకాలంలో జాగ్రత్తలు చెప్పారు కదా.
1: చెప్పండి.
2: అయితే వేడి నీళ్ళు మాత్రం కంపల్సరిగా ఎవరైనా సరే వేడి నీళ్ళు కంటిన్యూ తాగాలి. అంటే ఎండాకాలం చల్లటి తాగిడం అలా కాదు.
1: రాధా గారు కొంచెం రేడియో వాల్యూమ్ అయినా తగ్గించండి, లేదా మీరు కొంచెం దూరంగానారండి.
2: దూరంగా వచ్చాను. అదే హాట్ వాటర్ తాగడం చాలా బెస్ట్. ఎప్పుడు అంటే
1: వేడి వేడిగానే తాగారంటారా? కొంచెం మరిగించే?
2: లేదు లేదు, వేడి నీళ్ళు చల్లారిపోయినా పర్వాలేదు. చలికాలం వర్షాకాలం కొంచెం గోరు వచ్చి ఎవరో తాగుతాము. ఎండాకాలం మాత్రం చల్లగా అయిపోయినా పర్వాలేదు, మరిగించి మాత్రం తాగాలి నీరు.
1: అంటే ఏ కాలంలో అయినా నీరు మరిగించి
2: తాగాలి. వాటర్ వల్లే కదా ఏమైనా వస్తాయి నీరు. అది కాక వామన్నం ఇలాంటివి అంటే డైజెషన్ కొంచెం తక్కువ ఉంటది వర్షాకాలం చలికాలంలోని, అలాంటప్పుడు వామన్నం అలాంటివి తీసుకుంటే మంచిది.
0: పిల్లలకి మాత్రం జాగ్రత్తలు,
1: పిల్లలు పెద్దవారు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా.
2: పెద్దవారు అంటే మనం చూసుకోవడం పర్వాలేదు, మనం కొంత జాగ్రత్తగా ఉంటాం. పిల్లలు తెలియదు కాబట్టి వాళ్ళకి మనం దగ్గర ఉండి కొంచెం తినవలసినవేవో తినకూడదేవో వాళ్ళకి చెప్పి మనం చేస్తే వాళ్ళకి కూడా అదే అలవాటు అయిపోతుంది.
1: చాలా చక్కగా చెప్పారు.
2: మనం మనం చేసిన అలవాటును బట్టి పిల్లలకు కూడా అలవాటు అవుతుంది.
1: మన శ్రోతలు ఎంతో చక్కగా తెలియజేస్తున్నారు. నిజంగా ఈ కాలాలు ఏదైనా అండి కొంచెం నీళ్లు వేడి చేసి ఉంచుకొని చల్లారేక తాగడం అయితే చాలా మంచిది. మన శ్రోత ఏమంటున్నారు విందాం. హలో హలో హలో శుభ మధ్యాహ్నం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: సుమలత అండి, కాకాలం.
1: సుమలత గారు ఎలా ఉన్నారు?
3: ఇంకా అందరు చదవని చెప్పినట్టు నేను అదే చెప్తున్నానండి, వేడి నీళ్ళు అన్నది కంపల్సరిగా మర పెట్టుకొని తాగడం వల్ల మన గొంతు కూడా ఉపసాధనం అవుతుంది. మస్ట్ భోజనం వండుకున్నప్పుడు ఆ టైంలో వండుకొని ఫ్రెష్ గా తిని నెక్స్ట్ ఏదైనా మిగిలిపోయినా అది ఫ్రెష్ గా వండుకొని ఫ్రిడ్జ్ లో పెట్టడం మానేసి ఆ మూతలు శుభ్రంగా ఉంచుకుంటే చాలండి. అదే మేడం, ఇంకా అందరూ ఏం చేసినా సరే వేడి నీళ్ళు తాగు అప్పటికప్పుడు వండుకొని తిన్నాం అన్నమాట.
1: అప్పటికప్పుడు వండుకొని తిన్నా కూడా హాయిగా వేడి వేడిగా తిన్న ఆహారం బాగుంటుంది కూడా.
3: థ్యాంక్
1: యూ అండి సుమలత గారు, నమస్తే. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.

కాల్ కట్ అయినట్టుంది. మరి ఈనాటి మన అంశం అయితే వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. మనకి ఇప్పుడు చూస్తున్నాం కాలాలు, ఒకప్పుడైతే మనకి దండాకాలం, ఇది వానాకాలం అని ఇలా ఉండేది.

0: నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు అరుణ్ కుమారి, ఊరు కురుత్వాణి.
0: అరుణ్ కుమారి గారు ఎలా ఉన్నారు?
1: ఎలాగుంటారండి? పండ్లు కొట్టు ఫలాలు అన్ని బలు మింగేస్తుంటే రైతుల పరిస్థితి ఎలా ఉంటారండి? అలాగే ఉన్నారండి.
0: మరి మనం
1: ఎవరు లేరు, లేరు.
0: మనం ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి కదా. ఎప్పుడు
1: ఉన్నంతలో హ్యాపీగా ఉండాలండి. మొత్తం లాగేసుకుంటుంటే అది ఇది అంటారే.
0: అరుణ్ కుమారి గారు, మన ఈనాటి మన కార్యక్రమం అంశం ఏంటంటే వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. అది
1: వర్షాకాలం. మేము ఇప్పుడు వేసవికాలం ఏంటి, వర్షాకాలం ఏంటి, వేడినే కాసుకుంటున్నామండి. వయసు మళ్ళీ కదండి. మరి
0: చాలా మంచిది. చాలా మంచిది అరుణ్ కుమారి గారు, చాలా ధన్యవాదాలు.
1: చాలా మంచిది కాదండి, కొంచెం చలారి కొంచెం
0: మీద వేడిగా ఎవరు తినలేరు కూడా కదండి. వేడిగా ఎవరు తినలేము కూడా కదా. అలా అంటారా? ఇప్పుడు అలవాట్లు మారిపోయింది అనమాట.
1: వయసు
0: నమస్తే అరుణ్ కుమారి గారు. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో హలో. మరి ఈనాటి మన కార్యక్రమం అంశం ఏంటంటే వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. మరి ఆహారంతో ఆరోగ్యం కూడా ముడిపడి ఉంటుంది కదా. మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో
2: హలో. బాగున్నారండి?
0: హలో నమస్తే అండి. చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
2: చాలా బాగున్నానండి.
0: మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నా పేరు రాధికా అండి. వర్షాకాలంలో
0: రాధికా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: కాకినాడండి.
0: ఓకే, చెప్పండి రాధికా గారు.
2: అంటే లేదండి, ఇప్పుడు మన వర్షాకాలం కానీ ఏదైనా సరే వేడి నీళ్ళు మరబెట్టారు ముందు. మరబెట్టి బోర్లో పెట్టి తాగాలి. వర్షాకాలం ఈ చలికాలం ఉంటే ఈ వేసవికాలం కూడా మనం నీటి అవసరం తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అది మరబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. అందులో కదా అవి బాయిల్ అయిపోతాయి అన్నమాట. బాయిల్ అయిపోయాక పోతాయి కాబట్టి మనకి అంత కలుషితం రాదు.
0: నీటిలో ఏమైనా సూక్ష్మక్రిములు ఉన్నా అవి నశించిపోతాయి అంటారు.
2: ఎప్పుడైనా సరే ఏదైనా సరే మరగబెట్టి మనం ఫ్రిడ్జ్ లో
0: పెట్టుకోవడం.
2: తర్వాత ఆహారం కూడా కొంచెం ఇక్కడ గోరుబత్తిగా ఉండాలి, లేదు వేడిగా ఉండాలి. చలికాలం కానీ వర్షాకాలం కానీ
0: అంతే. అంటే అప్పుడప్పుడు వండుకొని ఆహారం తినడం మంచిది అంటారు.
2: మంచిదండి. మూతలు పెట్టుకుని ఉంచుకోవాలండి.
0: ఎప్పుడైనా ఆహారం
2: తీయడం కానీ
0: అవును
2: మూతలు తీయడం అనడం మాత్రం చేయకూడదండి. ఏ ఆహారం సరే అన్ని రకాలు తీసుకోవచ్చు, కానీ మూతలు పెట్టుకుని ఉంచుకోవాలి.
0: అవును,
2: చాలా జాగ్రత్తగా ఏదో దోమలు కానీ వాడడం కానీ ఏది ఉండకుండా ఉండాలండి.
0: అవును,
2: అది మంచిది. అంతకంటే ఇంకేం లేదు, ఏదైనా మంచిదే.
0: ఓకేనండి, ధన్యవాదాలు రాధిక గారు. నమస్తే. ఇలాగే కాల్ చేస్తుంది. నమస్తే అండి. మరి ఈనాటి మన కార్యక్రమం అంశం ఏంటంటే వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. మరి వర్షాకాలంలో ఆహారంతో పాటు వర్షంలో కానీ అనుకోకుండా మనం తడిచిపోయి వస్తే మాత్రం, మనం చాలామంది అనుకుంటారు చిన్న చినుకులే తడిచాం, తల తడిస్తే మాత్రం ఎప్పుడు అండి వేడి నీళ్లతో తలార స్నానం చేయడం చాలా మంచిది. దీనివల్ల జ్వరాలు జలుబులు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. హలో హలో
3: హలో
0: హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి.
3: వర్షాకాలంలో
0: ఇది మహిళావాణి కార్యక్రమం అండి. శ్రోతలు గమనించగలరు, మహిళావాణి కార్యక్రమానికి మహిళలు మాత్రమే కాల్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. శ్రోతలు గమనించగలరని కోరుతున్నాను. మరి వర్షాకాలంలోని మనకి చెమ్మ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి. ఇంట్లో కూడా మనం ధూపం అది వేసుకుంటూ ఉండాలి. కొంచెం ఆరేటట్టు ఇల్లు పొడి

0: వండేటట్టు కూడా చూసుకోవాలి. మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో,
1: నమస్తే మేడం, బాగున్నారా? మానస గారు,
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు పుష్ప అండి, శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నా.
0: పుష్ప గారు, విన్నారా ఈ నాట్యాంశం?
1: ఈరోజు టాపిక్ అదే విన్నానండి, వాటర్. అదే ఎప్పుడు అందరు చెప్పినట్టు వాటర్ మాత్రం ఎప్పుడు వేడి నీళ్ళు, ఏ సీజన్ అయినా వేడి నీళ్ళు తాగడం మంచిది. ఇంకొకటి, మనం తీసుకునే ఫుడ్ కూడా ఫ్రెష్ గా ఉండాలి. అంటే ఇప్పుడు టైం లేక చాలా మంది వండుకోరు, బయట తెచ్చుకోవడం, వాటి వల్ల కూడా
0: అవును,
1: హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ
0: నిజం.
1: ఇంకా మన సరౌండింగ్స్ కూడా నీట్ గా ఉంచుకోవాలి. ఇప్పుడు
0: అవును,
1: చెత్త చెదారం లేకుండా ఈదలు అనేది ఫుడ్ మీద ఎలాగైనా వాళ్తాయి, మనం రావద్దన్నా వస్తాయి ఇంట్లోకి.
0: నిజమే.
1: దోమలు, ఈదలు, వాటర్ కూడా ఎక్కడైనా స్టోర్ ఉండిపోయినా కవర్ లో గట్ట, బకెట్ లో గట్ట క్లీన్ చేసుకుని నీట్ గా ఉంచుకుంటే హెల్త్ కి చాలా మంచిది.
0: అంటే ఆహారంతో పాటు ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్న క్రిమి కీటకాల నుంచి సంభవించే కొన్ని రకాలు
1: ఎందుకంటే
0: అలాగే.
1: మనం ఎంత నీట్ గా ఉన్నా కొన్ని డిజీజ్ ఎలా అంటే ఈగలు దోమల వల్ల ఎక్కువ
0: అవును,
1: వీటి వల్లే, కాబట్టి మనము నీట్ గా సరౌండింగ్స్ కూడా నీట్ గా ఉంచుకోవాలి.
0: అవి రాకుండా జాగ్రత్త పడాలండి.
1: అంతే మేడం,
0: ఓకేనండి పుష్ప గారు,
1: చాలా
0: ధన్యవాదాలు.
1: సేపు నుంచి కాల్ ట్రై చేసి ఇప్పుడు అయింది మేడం, ఆఫర్ గురించి
0: ఓకే
1: ట్రై చేస్తున్నాను.
0: ఓకే పుష్ప గారు, ధన్యవాదాలు. మరి ఇలాగే కాల్ చేస్తూ మహిళా వాణిలో పాల్గొంటూ ఉండండి. నమస్తే అండి.
1: ఓకే మేడం.
0: మన శ్రోతలు, మన శ్రోత ఇప్పుడు చెప్పినట్టు మన ఆహారంతో పాటు మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే చాలా మటుకు అనారోగ్య సమస్యలకు కారణం ఏంటంటే ఈ ఈగలు, దోమలు ఇటువంటివి ఉంటాయి కదా. సో మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో
2: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: సత్య అనకాపల్లి.
0: సత్య గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
2: బాగా ఉన్నామండి.
0: చెప్పండి.
2: వర్షాకాలంలో ఎప్పుడు మనకి ఎండతో ఉంటుంది, వర్షాకాలం వెదర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, కాబట్టి సింపుల్ ఫుడ్ తినాలి. ఆకుకూరలు కూడా చూసుకోవాలి, ఆకుకూరలు వర్షాలు బురదల వలన పురుగులు కూడా ఎక్కువ ఉంటాయి, బాగా తెచ్చేసుకొని వండుకోవాలి. మనకి ఉన్నాయి కదా తులసి, మిరియాలు, శొంఠి, ఇవన్నీ మన కిచెన్ వైద్యం బాగా పనికొస్తుంది. చిన్న అల్లం ముక్క వేసుకొని నీరు తాగుతారు కదా, గోరువెచ్చని నీరు, అది మన డైజెషన్ కూడా మంచిది. వాము వాము పొడి ఇంట్లో ఉంచుకుంటే అది త్రోట్ ద ఇయర్ పనికొస్తుంది వాము కూడా. ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటించి మన నీట్నెస్ ఉండాలండి, వెట్నెస్ ఉండకూడదు, డ్యాంప్ ఉండకూడదు ఇంట్లో. ఎక్కడ చిన్నది ఒక ఉన్నా దానికి ఎక్కువ పురుగులు చెప్తా వచ్చారు, పొడిగా ఉంచుకోవాలి. కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఇవేంటి, ఆ చిన్న జామ్స్ మనకు కనపడవు,
0: అవి కనపడదు కానీ ఎక్కువ హాని కలిగిస్తాయి.
2: సింపుల్ ఫుడ్ అందుకే ప్రిఫర్ చేయాలి.
0: అంటే తేలికపాటి ఆహారం తీసుకోవాలంటారు వర్షాకాలం.
2: తేలికపాటి ఆహారమే మంచిది,
0: జీర్ణమయ్యే విధంగా
2: ఎక్కువ ఎండ కూడా ఉండదు కాదు.
0: ఓకే, ధన్యవాదాలు సతీ గారు, ఇలాగే పాల్గొంటూ ఉండండి. నమస్తే అండి.
2: నమస్తే అండి.
0: మరి మనకి మన శ్రోతలు చెప్తున్నట్టు మన ఆహారంతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చెమ్మ అనేది లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం అనే కాకుండా ఏ కాలంలో అయినా వర్షాలు పడుతూ ఉన్నాయి. సో సీజన్తో కాకుండా మరి వర్షాలు పడినప్పుడు మనం జాగ్రత్త అయితే తీసుకోవాలి. అలాగే మన పరిసరాల్లో ఉన్న వాటిలో ఎక్కడ నీరు నిల్వ లేకుండా కూడా చూసుకోవాలి. మన శ్రోతలు చెప్తున్నట్టు వేడి వేడిగా ఉండే ఆహారాన్ని అప్పటికప్పుడు వండుకొని తినడం కూడా చాలా మంచిది. మరి ఇంకెవరైనా శ్రోతలు తమ అభిప్రాయాన్ని మన శ్రోతలందరితో పంచుకోవాలనుకుంటే మన కార్యక్రమం ఈనాటి ఫోన్ ఇన్ లైవ్ అంశం ఏంటంటే వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. మరి మీరు డయల్ చేయవలసిన నంబర్లు 2727244, మరో నంబర్ 2727288. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, పరిగెడతాం. హలో హలో హలో, కాల్ కట్ అయినట్టుంది. మరి ఈనాటి అంశం వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. మరి ఆహారంతో పాటు మనకి బయటికి వెళ్ళే పనులు ఉంటాయి కాబట్టి టూ వీలర్ కానీ వెళ్ళే వాళ్ళు తప్పకుండా రెయిన్ కోట్ అన్నది పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఎండ కాస్తుంది పర్వాలేదులే అని బయట నడిచి వెళ్ళే వాళ్ళైనా ఇంకెలా వెళ్ళే వాళ్ళైనా గొడుగు వెంట తీసుకెళ్ళడం చాలా మంచిది. పరస్పర సిద్ధంగా ఉన్నారు. హలో హలో, మరి గొడుగు ఏ కాలానికైనా పనికొస్తుంది. ఏ ఎండ కాగొడుగు అంటారు కదండి, అలాగే ఎండ కాసినప్పుడు వేసుకోవచ్చు, చక్కగా వాన కురిసినప్పుడు కూడా గొడుగు పనికొస్తుంది. మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో హలో,

0: పాప మీ శ్రోత ప్రయత్నిస్తున్నట్టున్నారు, కాల్ కట్ అవుతుంది. మరి ఈనాటి మన ఫోన్ల అంశం ఏంటంటే, వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. మరి అందరూ చెప్తున్నట్టు అప్పటికప్పుడు వండుకున్న ఆహారం తినడం మంచిది, కొంచెం కూరవెచ్చగా ఉండే ఆహారం తినాలి, ఈ పూట కాపూట వండుకొని అలాగే వాతావరణానికి అనుగుణంగా వండుకొని తినడం కూడా మంచిది కదా. మరో శ్రోత ఏమంటున్నారో విందాం. హలో హలో మరి వర్షాకాలంలో మనం బట్టలు ప్రతిదీ చెమ్మ ఇంట్లో తడి ఉన్నది లేకుండా ఎప్పటికప్పుడు మనం ఆరబెట్టుకుంటూ ఇంట్లో తడి బట్టలున్నా ఏమున్నా కూడా మన కంటికి కనిపించని చిన్న సూక్ష్మక్రిముల వాటిపై వాలే అవకాశం ఉంటుంది. అవి ఇల్లంతా వ్యాప్తి చెందితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి, స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటివి కూడా జాగ్రత్త వహించాలి. ఆరిన బట్టలు వేసుకోవడం, ఆరినప్పుడు వాటిని ఈ ఫ్యాన్ కింద వేసి ఆరబెట్టుకోవడం. మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో మరి ఈనాటి మన కార్యక్రమం అంశం ఏంటంటే, వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. తేలిగ్గా జీవితమే ఆహారం తీసుకోవడం చాలా మంచిది. మనకు ఒక శ్రోత చెప్పినట్టు ఆకుకూరలు కొనుక్కున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి, ఎందుకంటే చాలా మటుకు పంట అన్నది నీట మునిగిపోవచ్చు, లేకపోతే ఎక్కువ వర్షాల కారణంగా ఆకులపై పురుగులు కానీ వాటి గుడ్లు కానీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎత్తైన చెట్లకు ఉండే ఆకుకూరలు అంటే చూడండి, మనకి మునగాకు, అగస్త్యాకు ఇటువంటివి తీసుకోవడం మంచిది. అంటే భూమి కొంచెం ఎత్తులో పెరిగే ఆకుకూరల కన్నా మనకి చెట్ల నుంచి వచ్చే ఆకుకూరలు మనం వాడుకోవడం చాలా ఉత్తమం. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రత్న గారు విన్నారా ఈనాటి అంశం?
1: విన్నాను మేడం. తేలిక పాట ఆహారం తీసుకోవాలండి. నెక్స్ట్ మామూలు కొంచెం తగ్గించాలి, ఎందుకంటే వర్షాన్ని మనం ఎంజాయ్ చేస్తే ఎక్కడికి వెళ్ళాం కదా, ఇంట్లోనే ఉంటాం, నాటక ఉండదు, నాటక ఉండదు, అందువల్ల డైజెషన్ తక్కువగా ఉంటుంది. కనుక మామూలు కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుందండి, నార్మల్గా తీసుకోవచ్చు.
0: వెజ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటారు వెజ్ ఫుడ్. చెప్పండి రత్న గారు. ఓకేనండి, ధన్యవాదాలు రత్న గారు. ఇలాగే కాల్ చేస్తూ మహిళావాణిలో పాల్గొంటుండండి. నమస్తే అండి. మరి మన శ్రోత చెప్పినట్టు మాంసాహారం కన్నా శాకాహార ఆహారం తీసుకోవడం మంచిదని అంటున్నారు. నిజమే కదా, మనకి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, ఇంటి పట్టునే ఉంటాం, వాన పడుతుందని. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో
2: నమస్కారం అండి.
0: నమస్తే అండి. సార్ ఇది మహిళా వాణి అండి, మహిళా శ్రోతలు మాత్రమే మాట్లాడవచ్చు, మా ఇంట్లో మహిళలు ఎవరైనా ఉంటే ఇవ్వచ్చు. మరి కాల్ కట్ అయింది. మన మహిళావాణి కార్యక్రమానికి మహిళా శ్రోతలు మాత్రమే పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలియజేయగలరు, శ్రోతలు ఈ విషయాన్ని గమనించగలరు. మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో మరి ఈనాటి మన కార్యక్రమం అంశం ఏంటంటే, వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. మన వాళ్ళు చూడండి, ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ వంటలు ప్లాన్ చేసుకుంటాం. ఎండాకాలం వచ్చిందంటే ఇటు ఆవకాయలు, వడియాలు అన్నీ పెట్టించేసుకుంటాం. ఇది మనకు వర్షాకాలంలో బాగా పనికొస్తుంది. హలో
3: హలో
0: హలో నమస్తే అండి, మీ పేరు?
3: నమస్తే.
0: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: నా పేరు వెంకటలక్ష్మి అండి, జి వెంకటలక్ష్మి, అక్రేడిపాలెం, సకడైరి దగ్గర నుంచి చేస్తున్నాను.
0: వెంకటలక్ష్మి గారు విన్నారా ఈనాటి అంశం?
3: విన్నానండి.
0: మరి చెప్పండి మేడం.
3: ఈ చలికాలం వర్షాకాలం అంటే మేడం ఎక్కువ పిల్లల మీద కొంచెం దృష్టి పెట్టాలి, పెద్దవాళ్ళ మీద పెట్టాలి, వాళ్ళకి కొంచెం వేడి వేడిగా వండి పెట్టడం, డైజెషన్ కొంచెం అరిగేదలుగా ఉండేది పెట్టడం, వేడి వేడిగా
0: ఏదైతే జీర్ణం అవుతుందో అటువంటి ఆహారం పెట్టాలంటారు.
3: పెట్టాలండి. కిచిడి అని కొంచెం పప్పు వేసి కిచిడి అని చేస్తే అది హెల్దీ ఫుడ్ అండి. పెద్దవాళ్ళకి బాగుంటది, పిల్లవాళ్ళకి బాగుంటది. కొంచెం నెయ్యి వేసి పెడితే, జీలకర్ర అది వేసి కిచిడి ఇలా చేస్తే చాలా బాగుంటదండి. ఆకుకూరలు చలికాలంలో కన్నా కాయగూరలు తింటే బాగుంటదండి.
0: కాయగూరలు
3: తింటే బాగుంటదండి, అన్ని అవసరం లేదండి.
0: కిచడీలోనే కాయగూరలు కూడా అన్ని వేసేసుకోవచ్చు కదా.
3: వేసుకోవచ్చండి.

0: ఫుడ్ ఇవ్వడం, అది కొంచెం హెల్తీ అండి, పర్వాలేదు. పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు.
1: చాలా
0: వేడి
1: బాగుంది.
0: తాగడం, టీ కన్నా డికాషన్ తాగడం మంచిదని నేను అనుకుంటున్నాను మేడం.
1: అవునా, మంచిదే. నిజమే, ఆరోగ్యానికి ఎవరికి ఏది ఎలా సూట్ అవుతుంది అన్నది అది మనం తెలుసుకోవడం చాలా మంచిది కదా.
0: పెద్దవాళ్ళు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా మేడం,
1: చాలా మంది పాలు
0: వాళ్ళు
1: పదార్థాలు, పాలు పడకపోవచ్చు, అది ఆరోగ్యానికి మంచిదే కానీ చాలా మందికి పడదు.
0: వర్షాకాలం బయటకు కూడా మనం వెళ్ళడానికి అవ్వదు. ఇంట్లో ఉన్నప్పుడు వేడివేడిగా వండుకొని వేడివేడిగా తిని పప్పు అని అప్పడం అని ఇలాంటివన్నీ పెట్టుకొని
1: తేలిగ్గా అయిపోతుంది ఇవన్నీ కదా.
0: తేలిగ్గా అయిపోతుంది, వంట కూడా తేలిగ్గా ఉంటుంది. డైజెషన్ పిల్లలకి
1: డైజెషన్
0: పెట్టడానికి అంత వేడివేడిగా చాలా బాగుంటుంది
1: చాలా
0: మేడం.
1: బాగుందండి లక్ష్మి గారు, ధన్యవాదాలు. మరి ఇలాగే మన మైనావాణిలో పాల్గొంటూ మీ అభిప్రాయాన్ని మన శ్రోతలందరితో పంచుకుంటూ ఉండండి. నమస్తే అండి. నమస్తే.
0: థ్యాంక్ యూ.
1: మరి మన శ్రోత చెప్పినట్టు నిజమే కదా, మనం ఎండాకాలంలో ఎన్నో వడియాలని ఆవకాయలని ఇలా ఏవో పెట్టుకుంటూ ఉంటాం నిత్యం, అవి స్టోర్ చేసి ఉంచుకుంటాం. ఇలా వర్షాలు పడినప్పుడు ఆ స్టాక్ని బయట తీస్తూ ఉంటారు కదా. సో అలాగా మనం ఈ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యపరంగా కూడా మనకి బాగుంటుంది, ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడే మనం అవుతాం కదా. మరి వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది ఈనాటి మన ఫోన్ లైవ్ అంశం. మరి శ్రోతలు ఎవరైనా కాల్ చేసి ఈ అంశంపై తమ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే 2727244 లేదా మరో నెంబర్ 2727288 అనే నెంబర్కి డయల్ చేయవలసి ఉంటుంది. మరి విశాఖేతరులైనా అలాగే సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే శ్రోతలు ఎవరైనా 0891 అనే కోడ్ను జత చేసి తమ అభిప్రాయం తెలియజేయచ్చు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, పరిగెడతాం. హలో హలో, కాల్ కట్ అయిందండి. మరి ఈనాటి మన అంశం వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి. మనం ఆహారం తీసుకోవడమే కాదు, ఆహారంతో పాటు తేలికి పాటు ఎక్సర్సైజ్ అన్నది కూడా మనకు ఉండాలి. వర్షం పడుతుంది కదా, బయటకు వెళ్ళలేము, ఇంట్లో ముసుగుతాన్ని పడుకుందాం అని కాకుండా చిన్న చిన్న పనులు, మన ఇంట్లో పనులు మనం చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులు కూడా చేసుకోవచ్చు. మరో శ్రోత ఏమంటున్నారు విందాం. హలో
0: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
0: లక్ష్మి అండి, ఆర్లో నుంచి మాట్లాడుతున్నాను.
1: లక్ష్మి గారు, మరి త్వర త్వరగా చెప్పేసండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: వర్షాకాలంలో అల్లం పులుసు చేసుకుంటే మంచిదండి. అంటే అల్లం, జీలకర్ర, నల్ల జీలకర్ర, పసుపు కొమ్ములు ఇవన్నీ వేసి పులుసు చేసుకుంటే వర్షాకాలం చాలా మంచిది. బాడీ పెయిన్స్ అవి ఉంటాయి కదా మేడం, అవి కూడా తగ్గుతాయండి. మెయిన్ వర్షాకాలంలో ఎక్కువ బాడీ పెయిన్స్ ఉంటాయి కదా అందరికి, అవి తగ్గుతాయి మేడం. పసుపు కొమ్ము అవన్నీ మొత్తానికి అంతా ఆరోగ్యమేనండి. అవన్నీ మిక్సీ చేసి పులుసు చేసుకుని వేరువేరుగా అన్నం వాళ్ళు తింటే బాగుంటది మేడం, ఆరోగ్యం కూడా.
1: మీరు చెప్తుంటేనే అల్లం పులుసు గుమగుమ ఇక్కడ వరకు వచ్చేది
0: మేడం, నేను ఎక్కువ చేస్తుంటాను.
1: అలాగే తప్పకుండా.
0: ఓకే మేడం.
1: ఓకే లక్ష్మి గారు, ధన్యవాదాలు. నమస్తే అండి. ఇలాగే కాల్ చేస్తూ పాల్గొంటుండి. నమస్తే. మరి మన శ్రోతలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మరి పరిసరాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అని ఎన్నో విషయాల్ని మనందరితో పంచుకున్నారు కదా. మరి ఎప్పుడు ఏ కాలంలో అయినా మనం ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి కదండి. మరి ఈనాటి కార్యక్రమానికి కాల్ చేసిన శ్రోతలందరికీ, అలాగే విన్న శ్రోతలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకునే ముందు మరొక కాలర్ని పలకరిద్దాం. హలో
2: హలో
1: హలో, మీ పేరు?
2: గణేష్ కుమారి అండి.
1: చెప్పండి మేడం.
2: హలో మేడం, బాగున్నారా మేడం?
1: బాగున్నాను మేడం. మీరు త్వరగా చెప్పండి మేడం, ఏం చెప్పాలనుకుంటున్నారు?
2: ఈ వర్షాకాలంలో ఆకుకూరలు కడిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి కడిగి అవి వాడుకుంటే మంచిదండి వర్షాకాలంలో.
1: ఓకేనండి. ఓకే, ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదాలు మేడం. నమస్తే. ఈరోజు మనకి ఫోన్ లైవ్ కాల్ చేసిన శ్రోతలందరికీ, విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.
3: మీరు ఇంతవరకు మహిళావాణి కార్యక్రమంలో, మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే అంశంపై శ్రీమతి మాన్సా గారి సంభాషణని ప్రత్యక్ష ప్రసారం ద్వారా విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై మరికొద్ది క్షణాల్లో మీడే కంపోజిట్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు, విను వెంటనే హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి
4: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐ ఆమ్ వల్సా విలియమ్స్ విత్ మిడ్ డే న్యూస్. the headline.

శ్రీకుమార్, డి హరికృష్ణ, డి లోవరాజు, కె వెంకటేష్, శ్రీ ఎస్ మణికంఠ, టిఎం ప్రవీణ్. జానపద రంజని కార్యక్రమంలో అమ్మవారి దండకం, గరగ నృత్యం వింటున్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం జానపద రంజని. ఈనాటి కార్యక్రమంలో అమ్మవారి దండకం గరగ నృత్యం వింటారు శ్రీ పి. నాగబాబు మరియు బృందం వారిచే. ఇందులో పాల్గొన్నవారు శ్రీ పిబిఎస్.

శ్రీరాజరాజేశ్వరి శంకరీ శాంభవి వైష్ణవి లోకమాత సర్వజాక్షిణి సర్వజాక్షిణి చాకిని డాకిని చంబురాణి మహాబీల జోలెస్.

బంగారు బొమ్మలను నిన్ను వేడగమల శ్రీశ్రీ పోలేరమ్మ తల్లివే, పోలేరమ్మ తల్లివే మొదం ముప్పు శ్రీ వేదరాజ వంశుడన్, మదంగోరి మా బాబీ రాజక్షన్ వేడుకన్ పుత్రుడన్, లింగరాట్వియన్ హరిభక్తుడన్ నేను. మహాదేవి నిర్వికారం ఉన్న బయలెందు ఓంకార శబ్దంబులు పుట్టగా, వన్నట్టి ఓంకార శబ్దములో మహాశక్తి ఉత్పన్నమై కదా, అట్టి శక్తికి అన్నమును పుట్టియన్, అన్నముడు మొక్కలై ముమ్మూర్తులు జన్మించగా, ఆ ముమ్మూర్తులు ఆశక్తి మోహింపగా, అప్పుడు ఆ ముమ్మూర్తుల ఆశక్తి ఏమంట పలికే, ఓ తల్లి లోకాల మాత, మా ముమ్మూర్తినికి పుట్టిన నిన్ను మోహింప ధర్మమేలా, అప్పుడు ఆ బ్రహ్మ విష్ణు శక్తి గాన రాకుండా దాగి ఉండంగా అప్పుడు ఆ రుద్రాశక్తి ఏమంట పలికే, ఓ తల్లి లోకాల మాత, నీ శక్తి నీ యుక్తి నీ చేతన్న మేలాయుధంబులన్ మేలాయుధంబులు నాకు దయచెయ్యి ఓయమ్మ, నీ మోహకారముని వేగంగా అతిచిదన్. అప్పుడు ఆ రుద్రాశక్తి ముక్కంటతో భస్మంబు చేసి మొత్తం మూడు రూపములను బొమ్మలను చేసి ప్రాణంబులిచ్చిన లక్ష్మి సరస్వతి పార్వతిని పేర్లు గావించగా పార్వతీదేవి నొక్క పీఠము 18 శక్తి పీఠంబులాయిగా, 18 శక్తి పీఠములు 1,00,000 పీఠంబులాయిగా, 1,00,000 పీఠంబులు లోకంలో వేరు వేరు పురమునందు ఒక్కొక్క పేరుగా వరుసగా వెలిసిదివే, ఆ పిల్లను వరుసగా వర్ణం చేసిదన్. వెనకదే తల్లి లోకాల మాత కొల్లేటి పెద్దమ్మ, కూడూరు గంగమ్మ, నౌడూరు పల్లమ్మ, నాగపూర్ నల్లమ్మ, గుంటూరు పన్నుకు బ్లాదలివే, పానకాల తెలివి ఓరు గుడితలివే, ఒద్దుగుడితలు సేకూరు ముడుచుకోగల ముచ్చాల తల్లివే పేరంట తల్లివే, పెద్దింటమ్మ తల్లివే, పానకాల తెలివే అల్లమ్ముళ్ళ పిల్లములు ఆక నచ్చిందలను వేణి గాడకలను వెనుపోత పిక్కలను అప్పాల పూరిల మీద పరస్తాల బైన బనాన్సీరా నీ మీద కావచ్చు, నీ దాసుదాసు చెల్లుకుల చెకడగుళ్ళన్ మరో కొమ్మలను వేపజంజములను మాసగండముల కూటుకుంభములను దబ్బేసిప్పులను మెండైన బొబ్బట్లను మందుల బాసిని మారీ మహేంద్రజ్యోతి చట్టగా పట్టగా చాటికైందివే అందుకే మిందుకులు లోని కాసిద్దివే తురకలను బిరకలను ఒద్దిటి పల్లాలు వందివే, ఒద్దిటి పల్ల చక్రధరుందాన్ మేలాను ఓం బాలశక్తి కాపులను రాజులను కౌంట్లను బెవలను తన వర్ణాలను శెట్టి భజ్జలను సాకలను సాని భోగాలను సర్రవర్రమ్ములను అర్పిందునో ఏమో నౌడూరు పల్లమ్మ, నాగపూర్ నల్లమ్మ, ఇంచెన బజడు కనకదుర్గమ్మ తల్లివే అమలాపూర్ణ శ్రీ సుబ్బాలమ్మ తల్లివే, అమలాపూర్ణ శుభ్రం యావరణ శ్రీ బూర్లమ్మ తల్లివే, యావరణ ముడు కొండుకూతులు అక్కమ్మ తల్లివే సేకూరులో సోవలమ్మ తల్లివే, గన్నవరం శ్రీ తాటమ్మ తల్లివే, గన్నవరం శ్రీ గన్నగండ్ల శ్రీ ముచ్చాలమ్మ తల్లివే, ముచ్చాల కోటపురం కోటమ్మ కోటిపిల్ల ముచ్చాలమ్మ తల్లివే, కోటిపిల్ల ముచ్చాలమ్మ ఇండి పిల్ల మౌళ్ళమ్మ తల్లివే, ఇండి పిల్లమ్మల సోకుల్లో సోవలమ్మ తల్లివే, ఒక తెప్పలో ఉనువులమ్మ తల్లివే మాలిక్షాలమ్మ తల్లివే, మాలిక్షం మొంగళ్ళ ముచ్చాలమ్మ తల్లివే, ముచ్చాల గంగవరంలో శ్రీ ముచ్చాలమ్మ తల్లివే, ముచ్చాలం ద్రాక్షం శ్రీ మండాలమ్మ తల్లివే, ద్రాక్షం శ్రీ ఎలంపల శ్రీ గోగులమ్మ తల్లివే, శ్రీ ఎలంపల శ్రీ అన్నాయపల్లి ఎల్లాలమ్మ తల్లివే, ఎల్లాలమ్మ సాకూరులో సోవలమ్మ తల్లివే, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లివే, పొంగు చూపిందివే పోట్లాకైందివే, పొక్కెలెక్కిందివే ఆటలాడిందివే పాట పాడింది ఇంపైన వ్యాసంగా చేయందివే, బండారు పూజించి భోగం చేసి గంగ వీర్లపెట్టి గొంతులు భవానీ ముఠాని బొజ్జొడ్డుకురాని గదా గదా పని గవలల్లవేని నమోపస్వాని సోమన గాయత్రి విట్లంతం తేనంతం భజంతం మాలంకలో శంకురు వందివే, మాలంకలో శంకునది కాశీ గయ్య వారణాసి పేర్లంపగా, వారణాసి పేర్లంపు సుద్ధులు చూడంగా నీకు నేనందమాడు ఖరాలువే కపాలువే బోత బేతాలువే వేటలేందివే, కోళ్ళు కొయింది గొల్లెమని గోళ పెట్టిందివే, పాల పాయసులను చుట్టాలు మిత్రులను బోల్డను రుద్రను కాబట్టి కాలికాదేవి ఏడాది కోసం నేను వేటి పండుగ మమ్మకాయమ్మ, మా ఎరుగు మా పొరుగు చుట్టాలు మిత్రులను పాడి అని పండియన్ పిల్లని పాపులను ఊరి గ్రామానికి కీర్తించి కాపాడి శ్రీ పోలేరమ్మ తల్లి, శ్రీ వసిత పోలేరమ్మ తల్లి, శ్రీ వసిత.

0: మీరు ఇంతవరకు
1: మీరింతవరకు జానపద రంజనీ కార్యక్రమంలో శ్రీ పి నాగబాబు మరియు బృందం వారిచే అమ్మవారి దండకం గరగ నృత్యం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ పిబిఎస్వి కుమార్, డి హరికృష్ణ, డి లోవరాజు, కె వెంకటేష్, శ్రీ ఎస్ మణికంఠ, టిఎం ప్రవీణ్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 MHz రెయిన్బో సాగరిక ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మధురమే సుధాగానం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. భారతదేశంలోని వివిధ కళలు, సాంప్రదాయాలు, భాషలు, సంస్కృతులు ఈ అంశాల ఆధారిత వ్యాఖ్యానంతో కూడిన 1980వ సంవత్సరానికి ముందు శ్రోతలు కోరిన ఆపాత మధురాలు వింటారు. మరి వెంటనే మీకు నచ్చిన ఆపాత మధురమైన పాటలు వినాలి అనుకుంటే వెంటనే 6304767436 నెంబర్కి మీ పేరు, ప్రాంతం పేరు, మీకు నచ్చిన పాటని మెసేజ్ చేయండి. అంతకన్నా ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
0: మధురమే సుధాగానం కార్యక్రమంలో ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం గురించి వినే ముందు ఇవాల్టి మా పదం మీ భావం సాయంత్రం 5:30 ప్రసారం కాబోయే కార్యక్రమంలో ఇవాల్టి పదం సొగసు. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ కవిత, మీ పేరు, మీ ప్రాంతం పేరు మా వాట్సాప్ నంబర్ 6304767436 నెంబర్కి పంపించేయండి. మీ కవితల్ని మన రెయిన్బో FMలో చదవడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. మరి మధురమే సుధాగానంలో ఇవాల్టి శ్రీ మంజునాథేశ్వర స్వామి ఆలయం విశేషాలని మనం తెలుసుకుంటున్నాము.
4: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు 3:30 నుండి 4 గంటలకు సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: మధురమే సుధాగానం కార్యక్రమంలో మనం శ్రీ మంజునాథేశ్వర స్వామి దేవాలయం, కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల శ్రీ మంజునాథేశ్వర స్వామి దేవాలయం విశేషాలు మరియు శిల్పకళా శైలి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆలయ శిల్పకళ ద్రావిడ మరియు కేరళ శైలులు కలయిక. ఈ ఆలయం సంప్రదాయ ద్రావిడ మరియు కేరళ వాస్తుశిల్పి శైలుల అద్భుత కలయికగా కనిపిస్తుంది. కలప మరియు రాతి నిర్మాణం. ఆలయ నిర్మాణంలో గ్రానైట్ రాతితో పాటు విశిష్టమైన చెక్కడాలు మరియు పిచ్ రూర్ ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయి. అంటే వాలుగా ఉండే కప్పులు అవన్నీ కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉంటాయంట. మరి గర్భగుడి ప్రధాన ఆలయం చుట్టూ ఇత్తడి ప్రమిదలు, దేవుని విగ్రహాలు మరియు ధ్వజస్తంభం ఉంటాయి. కార్యక్రమంలో మధురమే సుధాగానంలో మా కోసం గోరంత దీపం చిత్రం నుండి రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా అనే పాటని మా కోసం ప్లే చేయండి అంటూ పి ఉమామహేశ్వరరావు, పి సత్యభాను బెంగళూరు కర్ణాటక నుండి కోరుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం మీరు కోరిన పాట.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ scholarship.co.in.
2: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: మధురమే సుధాగానం కార్యక్రమంలో మనం శ్రీ మంజునాథేశ్వర స్వామి దేవాలయం కర్ణాటకలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుంటున్నాం కదండి. అయితే ఇక్కడ బాహుబలి విగ్రహం ఉంటుంది. ఆలయానికి సమీపంలోని రత్నగిరి కొండపై 39 అడుగుల ఎత్తైన ఏకశిల శ్రీ బాహుబలి గోమటేశ్వర విగ్రహం ఉంది. ఆలయ విశేషాలు చూసుకుంటే ఇక్కడి ప్రధాన దైవం శ్రీ మంజునాథేశ్వర స్వామి అంటే శివుడు. శివుడికి మనం సోమవారం పూట తనకెంతో ఇష్టమైన రోజు, అలాగే ఒక చెంబుడు నీళ్లతో అభిషేకిస్తే చాలు, మనం కోరిన కోరికలన్నీ తీరుస్తారు ఆ పరమశివుడు. అరుదైన సంప్రదాయం, పూజారులు ఆలయంలో పూజా కార్యక్రమాలను వైష్ణవ సంప్రదాయానికి చెందిన మధ్వా బ్రాహ్మణులు నిర్వర్తిస్తారు. ఇక్కడ యాజమాన్యం ఏ విధంగా ఉంటుందంటే, యాజమాన్యం వారు ఆలయ నిర్వహణ మరియు ధర్మాధికారి బాధ్యతలను జైన హెగ్గడే వారి కుటుంబం పర్యవేక్షిస్తుంది. కార్యక్రమంలో మంజునాథేశ్వర స్వామి దేవాలయం విశేషాలను మరికొన్ని తెలుసుకునే ముందు మరి మధురమే సుధాగానంలో మా కోసం గూడుపుటాని చిత్రం నుండి తనివి తీరలేదే పాటని ప్లే చేయండి అంటూ కోరుతున్న వారు యాక శ్రీనివాసరావు, రామలక్ష్మి, జంగారెడ్డిగూడెం నుంచి. తప్పకుండా అండి, మీరు కోరిన ఈ పాట మీకోసం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ scholarship.co.in.
2: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.

0: మధురమే సుధాగానం కార్యక్రమంలో మనం శ్రీ మంజునాథేశ్వర స్వామి దేవాలయం విశేషాలు తెలుసుకుంటున్నాం కదండి. మరి చతుర్దానాలు, ఇక్కడ ఈ క్షేత్రం నాలుగు దానాలకు ప్రసిద్ధి చెందింది. మొదటిది అన్నదానం. రోజు వేలాది మంది భక్తులకు ఉచిత భోజన సదుపాయం అన్నపూర్ణ డైనింగ్ హాల్ నందు లభిస్తుంది. రెండవది అభయదానం. న్యాయం మరియు సహాయం కోరి వచ్చేవారికి అభయం ఇవ్వడం. మూడవది ఔషధ దానం, ఉచిత వైద్య సేవలను అందించడం. ఇక నాలుగవది విద్యాదానం, ఉచిత విద్యను అందించడం వంటివి నిర్వహిస్తారు. ఈ ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కదండి. మరి ఈ కార్యక్రమంలో మధురమే సుధాగానంలో మాకోసం భక్త కన్నప్ప చిత్రంలో ఎన్నియల్లో ఎన్నియల్లో చందమామ ఈ పాటని మాకోసం ప్లే చేయండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేదా ఆయుష కోరుకుంటున్నారు. తప్పకుండా మీరు కోరిన ఈ పాట మీకోసం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: మధురమే సుధాగానం కార్యక్రమంలో శ్రీ మంజునాథేశ్వర స్వామి దేవాలయం విశేషాలని మనం తెలుసుకుంటున్నాం కదండి. ముఖ్యంగా ఇక్కడి న్యాయపీఠం గురించి తెలుసుకుంటే, ధర్మాధికారి నిర్వహించే హోయలు అంటే న్యాయ విచారణ ద్వారా స్థానిక వివాదాలు కోర్టులకు వెళ్లకుండా పరిష్కారం అవుతాయంట. సో వాళ్లలోనే వాళ్ళు మాట్లాడుకుని అక్కడ కోర్టుల వరకు వెళ్లకుండా చక్కగా ధర్మాధికారి నిర్వహించే అవన్నీ న్యాయ విచారణలన్నీ కూడా వాళ్ళే పరిష్కరిస్తూ ఉంటారంట. మీరు ఇంతవరకు కర్ణాటకలోని ధర్మస్థల శ్రీ మంజునాథేశ్వర స్వామి దేవాలయం విశేషాలని తెలుసుకున్నారు కదండి. మరి ఇది ఇవాల్టి మధురమే సుధాగానం కార్యక్రమం.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై మీరు ప్రసారాలు వింటున్నారు. రెయిన్బో ఎఫ్ఎం, రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

0: అంచు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై మీరు ప్రసారాలు వింటున్నారు. మరి కాసేపట్లో ఎన్సీఈఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
1: ఎన్సీఈఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: మీరింతవరకు ఎన్సీఈఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
2: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 మెగాహెడ్స్ రెయిన్బో సాగరిక. ఇదో అలరించి కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి సాయంత్రం 4 గంటలయ్యింది అంటే సరదాగా కాసేపు కార్యక్రమం కోసం మీరందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదండి. వెల్కమ్ టు సరదాగా కాసేపు. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సరదాగా కాసేపు. జీవితంలో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ పక్కన పెడితే మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న క్రేజీ పనులు ఉంటాయి కదండి. అలాంటి ఫన్నీ టాపిక్స్తో మీరు మాతో షేర్ చేసుకోవాలనుకుంటే వెంటనే

8912727244 08912727288 నంబర్స్కి ఫోన్ చేసి మాతో చెప్పేసేయండి. మరి ఇవాళ టాపిక్ ఏంటంటే, మీలో ఉన్న ఒక ఫన్నీ హాస్యాస్పదమైన హ్యాబిట్ ఏంటి? సో మరి మాకు తెలియచేయాలనుకుంటే వెంటనే ఆలస్యం చేయకుండా ఫోన్ చేయాల్సిన నెంబర్స్ చెప్పాను కదండి. సో మరి మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసే ముందు ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం, గుణ 369 మూవీ నుండి బుజ్జి బుజ్జి బంగారం.

0: సో ఫ్రెండ్స్, సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో
1: హలో, బాగున్నారని?
0: హలో హలో
1: హలో, బాగున్నారని?
0: హలో
1: హలో హలో హలో,
0: గుడ్ ఈవినింగ్. మీ పేరు?
1: గుడ్ ఈవినింగ్ అక్క. బబ్లు
0: హలో.
1: అక్క, బబ్లు అక్క.
0: సో ఫోన్ కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు. మరి మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో
1: నమస్తే అండి.
0: సో మరి ఫ్రెండ్స్, మరి మీరు కాల్ చేస్తున్నారు, చాలా కాల్స్ అయితే వస్తున్నాయి, కానీ మరి

0: హలో,
1: ఎంతవుతుందండి? కాసరపూడి సెక్యూరిటీ అండి. హలో హలో,
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: హలో
1: హలో,

0: गाड़ी वो है।
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: హలో,
3: గుడ్ ఈవినింగ్.
2: మీ పేరు? బాగున్నాను. మీ పేరు చెప్పండి. సత్యరెడ్డి గారు, ఈరోజు టాపిక్ విన్నారా?
3: మీరు జ్యోతి గారు కదండీ?
2: నేను ప్రమీల అండి.
3: సారీ అండి.
2: ఇట్స్ ఓకే, మీరు చెప్పండి. మరి మీలో ఉన్న విచిత్రమైన లేదా ఫన్నీయెస్ట్ హ్యాబిట్ ఏంటి అని అడిగాను, చెప్పండి.
3: అవునవునండి. కొన్ని అన్నా మనం అడిగానే అకస్మాని విశాఖపట్నం ఏపీ ఎలకం ప్రమీల గారు ఎలాగ ఉన్నారు
2: నేను మీ హ్యాబిట్ ఏంటి అని అడిగానండి. అంటే మీ ఓకే, మరి మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాము. కాల్స్ అయితే వస్తున్నాయి. హలో, గుడ్ ఈవినింగ్. మీ పేరు?
4: హలో అక్క, బబ్లు.
2: ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: బబ్లు, వరంగల్ నుంచి. నాలో ఉన్న ఫన్నీ థింగ్ ఏంటి తెలుసా? నేను అందరినీ నేను అందరినీ నవ్వు చేస్తుంటా, కామెడీ చేస్తుంటా. ఎవరైతే బాధల్లో ఉంటారో అట్లాంటి వాళ్ళకి ఆ నా దగ్గర బబ్లు ఉంటే ఫుల్ హ్యాపీనెస్, ఫుల్ కామెడీ చేస్తాడు.
2: సో మరి మాకు కూడా చెప్పేసేయండి. మన లిసనర్స్ అందరూ కూడా వింటూ ఉన్నారు కదా, సో అందరినీ బాగా నవ్వించేసేయండి. ఇప్పుడు
4: నవ్వించడం అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆద్య సూర్య తెలుసా? ఆద్య సూర్య లాగా మాట్లాడతాను. ఆద్య సూర్య ఇప్పుడు అల్లు అర్జున్ లాగా అప్పుడప్పుడు అంటే అంత రాదు కానీ నాకు అంతే అట్లా మాట్లాడాను. ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనిపించారు మూడు చిత్రాలు, రేడియో సినిమా టీవీ అయితే కనిపించని ఆ నాలుగో చిత్రం రేడియో మిర్చి చిరంజీవి లాగా. అలా నేను కామెడీ చేస్తుంటాను. చాలా మంది నాకు
2: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో,
5: నమస్తే.
2: నమస్తే, గుడ్ ఈవినింగ్. మీ పేరు?
5: రమణ సీతమ్మ, నాగులాపల్లి.
2: ఓకే రమణ్ గారు, టాపిక్ విన్నారా?
5: ఇప్పుడు ముందు కాలర్ మాట్లాడినప్పుడు విన్నానమ్మా. ఫస్ట్ కాల్ చేయండి, కట్ అయిపోతున్నాయి అని చెప్పి అట్లా కంటిన్యూ చేస్తాను.
2: ఓకే, ఏం టాపిక్ అంటే ఈరోజు మీ అంటే మీలో ఉన్న ఒక విచిత్రమైన ఫన్నీయెస్ట్ హ్యాబిట్ ఏంటి అని అడిగాను.
5: హ్యాబిట్ అంటే మనం 10 మందిలో ఉండాలి, 10 మందితో మనం కూడా ఉండాలి. అది బట్టైనా ఏదైనా ఇక్కడ ఇంకోటి ఏంటంటమ్మా, ఇప్పుడు మనం ఏదైనా సరే పని అనేది కాదు, 10 మందిలో మనం ఇది ఉన్నాం అంటే అది గొప్పే కదా.
2: ఓకే, నేను అడిగింది ఏంటంటే మీ మీ అలవాటు అంటే ఫన్నీయెస్ట్ విచిత్రంగా ఉండే హ్యాబిట్ ఏంటి అని అడిగాను.
5: అవునా, ఇదే అంత పని మాకు రేడియో ఉండగా అంత పని ఇంకెక్కడ దొరకదు.
2: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్కీ కాలర్, హలో.
6: హలో, నమస్తే మేడం.
2: నమస్తే, గుడ్ ఈవినింగ్. మీ పేరు?
6: గుడ్ ఈవినింగ్ అండి, మా ఒక పాగ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు నాగేశ్వరరావు అండి.
2: నాగేశ్వరరావు గారు, టాపిక్ విన్నారా?
6: విన్నామండి.
2: మరి మీలో ఉన్న ఫన్నీయెస్ట్ హ్యాబిట్ ఏంటి చెప్పండి.
6: మాలో ఫన్నీ హ్యాబిట్ ఏంటంటే, నాకు పిల్లలు అంటే సరదా అండి.
2: ఓకే,
6: పిల్లల్లోనూ మంచి వాళ్ళు వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళ కింద నేను చూస్తానండి వాళ్ళని. వాళ్ళలోనూ కూడా కొన్ని కొన్ని విచిత్రమైన తెలివితేటలు కనపడతాయండి.
2: ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి.
6: ఒకళ్ళు సరదాగా మనం మాట్లాడుకోవడానికి లేదంటే వాళ్ళతోటి గడియ మాట్లాడినా వాళ్ళతో అలాగే మంచి అయితే మనం తెలుసుకొని వాళ్ళ మెంటాలిటీ ఎలాగో మనం తెలుసుకోవాలనిపిస్తుంది అండి నాకు.
2: ఓకే,
6: వాళ్ళతోటి ఆదివారం పూట ఆటలాడుకోవడానికి కూడా నేను వెనకాడను.
2: ఓకే ఓకే.
6: మరి పిల్లల్లో మాత్రం నేను వాళ్ళు కోపగించుకోను, వాళ్ళు ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేసినా కోపగించుకోనండి.
2: ఓకే, వెరీ నైస్ అండి, నైస్, వెరీ నైస్ హ్యాబిట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూసే ముందు ఛాంపియన్ మూవీ నుండి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వినేయండి.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా? ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ముఖాన మొటిమల, గజ్జా బొబ్బల, నడుగులో తామరా,
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
5: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
7: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
8: సో ఫ్రెండ్స్, మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో ఉన్నాం కదండి, మరి మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
9: నమస్తే మేడం.
8: నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. మీ పేరు? సార్ చెప్పండి, టాపిక్ విన్నారా మీరు? చెప్పండి, మరి మీ ఫన్నీయెస్ట్ హ్యాబిట్ ఏంటి చెప్పండి. ఓకే, ఓకే, నైస్ అండి. ఎవరో చూద్దాం. హలో,
10: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
8: గుడ్ ఈవినింగ్, మీ పేరు?
10: నా పేరు యాకా శ్రీనివాసరావు రామలక్ష్మి, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడి.
8: ఓకే, సో చెప్పండి, మరి ఈరోజు టాపిక్ విన్నారా?
10: విన్నా మేడం.
8: ఓకే, మరి మీ ఫన్నీయెస్ట్ హ్యాబిట్ ఏంటండి?
10: మా ఇంటికి అటు ఇటు కూడా రెండు ఇళ్ళు ఉన్నాయండి. రెండు ఇళ్లలో ఇద్దరు మేనగోడళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరికి కూడా రెండు కుక్కలు ఉన్నాయండి.
8: ఓకే,
10: ఉదయం లేచిన వెంటనే ఇంకళ్ళిద్దరిని ఆట పట్టిస్తూ ఉంటానండి. ఒక కుక్క పేరు మున్నా, ఇంకో కుక్క పేరు జెస్సీ అండి.
8: ఓకే,
10: ఆ పిల్లలిద్దరూ తీసుకెళ్తుంటారు వాకింగ్, అని తీసుకెళ్తుంటే ఎరా మున్నా ఏంటి ఎక్కడ వాకింగ్ తీసుకెళ్తున్నావా అని మొదలెడతానండి ఉదయం.
8: ఓహో, నైస్ నైస్ అండి, వెరీ నైస్.
10: ఇలాగే రోజంతా గడిచిపోతుంది.
8: ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ లక్కీ కాలర్, హలో, గుడ్ ఈవినింగ్.
11: నమస్తే అండి, ప్రమీల గారు.
8: నమస్తే, మీరు కొంచెం రేడియో వాల్యూమ్ తగ్గించి మాట్లాడతారా?
11: అలాగే, మొత్తం తగ్గించేస్తున్నాను. ఓకే, చెప్పండి.
8: మీ పేరు?
11: నా పేరు చిరంజీవి, నేను టైలరింగ్ చేస్తుంటాను.
8: ఓకే, సో మరి ఈరోజు టాపిక్ విన్నారా చిరంజీవి గారు?
11: టాపిక్ విన్నానండి. నా హాబీ ఏంటంటే, నాకు ఊసిపోయినా బోర్ కొట్టినా ఏదైనా మిమిక్రీ వింటాను, లేదా పాటలు వింటాను, రేడియో పెట్టుకోవడం, కొంతమంది నాయకుల్ని ఇలాంటి అనుకరించుంటాను.
8: ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరినైనా, మూవీ స్టార్స్, హీరోస్.
11: మీకు మీ చిన్నప్పుడు ఎప్పుడో వచ్చి ఉంటుంది మీకు తెలుసో లేదో చింతామణి నాటకం.
8: అవును, చింతామణి నాటకం గుర్తుంది.
11: శక్తి వాయిస్ బాగా అనుకరణ చేస్తాను.
8: ఓకే, ఒక్కసారి చెప్పండి.
11: ప్రమీల గారు, మీరు బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఆర్జీలు అందరు బాగున్నారా?
8: చాలా బాగున్నారండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇప్పుడైతే మరి మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసే ముందు డార్లింగ్ మూవీ నుండి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

0: 谢了。
1: సో ఫ్రెండ్స్, మరి బ్యూటిఫుల్ సాంగ్స్ని వినేస్తున్నారు కదా, సరదాగా కాసేపు ప్రోగ్రాంలో మరి మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో. సో కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు. సో మళ్ళీ ఫోన్ మాత్రం చాలా రేడియోకి దూరంగా పెట్టుకుని మాట్లాడండి. హలో.
2: నమస్తే.
1: ఓకే. సో మరి సరదాగా కాసేపు ప్రోగ్రామ్కి కాల్ చేశారు. మీ పేరు
2: అయ్యా ఆకాశవాణి విశాఖపట్నం అజే ప్రేమిల గారు.
1: థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరి మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో.
3: హలో, గుడ్ ఈవినింగ్. నమస్తే ప్రమీల గారు.
1: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
3: నా పేరు రాధ ఫ్రమ్ శ్రీకాకుళం.
1: ఓకే రాధ గారు, టాపిక్ విన్నారా సరదాగా కాసేపు?
3: బాగుంది టాపిక్.
1: చెప్పండి మరి మీలో ఉన్న ఫన్నీయెస్ట్.
3: నేనైతే అందరికి నవ్విస్తూ ఉంటాను, నేను నవ్వుతూనే ఉంటాను రోజంతా.
1: సో ఎలా నవ్విస్తూ ఉంటారు? అందరిని జోక్స్ చెప్తూ ఉంటారా?
3: అన్న మాటలకే నవ్వుతారు, అంటే కామెడీ లేకపోతే అవుతాయి.
1: సో ఎగ్జాంపుల్ చెప్పండి. మరి
3: ఎగ్జాంపుల్ అండి, అంటే మనిషికి చూడగానే నాకు ఆటోమేటిక్ గా ఏదో మాట్లాడతాను, అది కామెడీ కింద వచ్చింది.
1: అయ్యో అవునా? ఓకే ఓకే, నైస్ నైస్.
3: అలాగా అనమంటే అలాగా పిల్లలకి కొంచెం చిన్న పిల్లలకి గట్ట తయారు చేస్తూ ఉంటాను. నాకు చిన్నపిల్లలు చాలా ఇష్టం.
1: నైస్ అండి.
3: పిల్లలందరూ ఇంచుమించు డాక్టర్లు ఇంజనీర్లు చదివారు నా చేతుల మీద పెరిగిన పిల్లలు.
1: వెరీ నైస్ అండి. నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో.
4: హలో, నమస్కారం మేడం.
1: నమస్తే. మీ పేరు?
4: మా పేరు ఓలుడి మేడం, కడప నుండి మేడం.
1: ఓకే. సో మరి సరదాగా కాసేపు ప్రోగ్రామ్ లో టాపిక్ విన్నారా?
4: విన్నాను మేడం.
1: చెప్పండి మీ ఫన్నీయెస్ట్ హ్యాబిట్ ఏంటి?
4: నా హ్యాబిట్ ఏంటంటే చిన్నప్పుడు కనుక బాగా పిల్లలు పెద్దలతో కూడా పోయేవాని, ఏమన్నా ఛానల్ లేకపోయేది, పక్షులన్నీ శబ్దం అంతా వినేది.
1: ఓకే.
4: ఇంకా పిల్లలకు కనుక ఏమైనా తెలియని వాళ్ళకి, నేను బ్లైండ్ అయినా వాళ్ళకు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏదైనా సాయం చేసేది.
1: ఓకే ఓకే.
4: నేను అప్పుడప్పుడు మిమిక్రీ చేస్తాను నేను మేడం.
1: ఓ చెప్పండి మరి ఒక ఎగ్జాంపుల్ మిమిక్రీ ఏదైనా.
4: ఉదాహరణకు ఈ పిల్లలు అరుపు ఇంత ముందు బాగానే అరిచేవాడిని, ఇప్పుడు వయసు ఎక్కువైంది కాబట్టి పెద్దగా మామూలుగా అరపలు అరచారు, కొన్ని అరుపులు ఒక రకంగా వస్తాయి. ఇప్పుడు సంటి పిల్లవాడిని అరుపు అయితే అరుస్తాను, పిల్లలు అరుపులు అరుస్తాను మేడం.
1: ఓకే. సో పిల్లలు అయితే ఎలా

0: వస్తారు మీరు?
1: పిల్లలారిపోయి మేడం
0: చెప్పండి. అవును,
1: చంటి పిల్లలు చిన్నప్పుడు పుడతానే ఏడుస్తారు అన్నమాట మంచాన్ని పడినప్పుడు. అది ఎట్లంటే అది మేడం.
0: వావ్, వెరీ నైస్ అండి, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరి నెక్స్ట్
1: బాయ్
0: లక్కీ
1: మేడం.
0: కాలర్ ఎవరో చూద్దాం. హలో,
1: బాయ్ మేడం.
0: బాయ్ సార్. నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో,
2: నమస్తే మేడం. చెల్లూరు, నా పేరు గోవింద్ అండి.
0: నమస్తే గోవింద్ గారు. సరదాగా కాసేపు ప్రోగ్రామ్ టాపిక్ విన్నారా?
2: విన్నాను మేడం గారు.
0: చెప్పండి, మీ ఫన్నీయెస్ట్ హ్యాబిట్ ఏంటి?
2: నాకు పెద్దగా అంత సరదాగా ఎక్కువ మాట్లాడను నేను. ఏంటంటే నాకన్నా చిన్నవాళ్ళు ఏదన్నా కొంచెం వాళ్ళు అదే నేను చెప్పేది ఏంటంటే తప్పు చేయకూడదు, ఏదైనా పొరపాటు తప్పు చేస్తే చెప్పేది మనం దాచుకోకూడదు. లైఫ్ లో ఇప్పుడు కూడా ఏ తప్పు చేయకూడదు అని చెప్తూ ఉంటామండి. వాళ్ళు నా సలహా చాలా మంది బాగా చెప్పారండి, అలా చేస్తామండి అని చెప్తూ ఉంటారు.
0: ఓకే, సో అందరికి కూడా చాలా ఎక్కువ అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు, అది మీ హ్యాబిట్. ఓకే, నైస్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్కీ కాలర్, హలో.
3: గుడ్ ఈవినింగ్ ప్రమీల.
0: గుడ్ ఈవినింగ్. మీ పేరు?
3: వాసవి, ఏవియన్ కాలేజ్ లో.
0: వాసవి గారు, టాపిక్ విన్నారా?
3: విన్నానమ్మా.
0: చెప్పండి.
3: కాదో మరి చెప్తాను.
0: ఓకే,
3: రీజన్ గా నాకు ఎఫ్ఎం ఉంటే చాలా ప్రాణం అమ్మా.
0: ఓకే,
3: అప్పుడు 1 ఇయర్ బ్యాక్ వరకు నాది చిన్న ఫోన్ తో ఇయర్ ఫోన్స్ తోటి ఎఫ్ఎం వింటాను. అది నేను మాట్లాడిన దాల్లో రికార్డ్ చేసుకుని తర్వాత అర్థం మాట్లాడిన తర్వాత నేను వింటానమ్మా.
0: ఓహో, నైస్ అండి, వెరీ నైస్.
3: ఇప్పుడైతే మనకి యాప్ లో ఉంటది కదా, మాట్లాడేసాక యాప్ లో వింటాను. కొంచెం లేట్ గా వస్తుంది కదా అది. సెల్ లోనైతే రీసెంట్ గా వాట్సాప్ లోని నేను చిన్నుండలు చేసిన ఏదైనా ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ అన్ని పెట్టుకు తింటాను అనమాట. అవన్నీ ఫోటో తీసి ఎంతమంది చూసారు.
0: ఓకే ఓకే, ఇది చాలా కామన్ హ్యాబిట్ అందరికి కూడా, మీకే కాదు నాకు కూడా అలానే అనమాట. ఇన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది స్టేటస్ చూసారు అనిపిస్తూ ఉంటుంది. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ లక్కీ కాలర్, హలో.
4: హలో, హాయ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్. మీ పేరు?
4: నా పేరు నాగరాజ్ మేడం.
0: ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
4: తాడేపల్లి నుంచి కాల్ చేస్తున్నాను.
0: ఓకే, సో మరి ఈరోజు టాపిక్ విన్నారా?
4: విన్నా మేడం.
0: చెప్పండి.
4: అంటే నా హ్యాబిట్ ఏంటంటే పాటలు పాడుతూ ఉంటాను మేడం.
0: ఆహా, ఓకే ఓకే, నైస్ అండి, నైస్.
4: ఓకే, థ్యాంక్స్.
0: థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
5: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
6: SBI, the bank to every Indian.
7: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాథ్.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
9: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
8: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
9: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం Form 6A నింపాలి.
8: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
9: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
8: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
9: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
8: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
6: SBI, the bank to every Indian.
0: మరి మన నెక్స్ట్ లక్కీ కాలర్, హలో. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్, మీ పేరు? సో మరి నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసే ముందు దేవరా మూవీ నుండి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

0: సో మరి మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
1: నమస్కారం అండి అమ్మా.
0: నమస్తే, మీ పేరు?
1: భవనం నుండి కొండ సత్యనారాయణ మాట్లాడుతున్నానమ్మా.
0: సత్యనారాయణ గారు టాపిక్ విన్నారా?
1: అదే అండి, మాకున్న పని ఎఫెక్ట్ ఏంటి అని అడిగారు కదా అమ్మా.
0: అవునండి,
1: మా సెల్ ఫోన్ లోని మెమరీ కార్డు ఉందమ్మా, మంచి మంచి రామారావు గారి పాటలన్నీ ఉన్నాయమ్మా.
0: ఓకే,
1: ఆ పాటలు పాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటానమ్మా.
0: నైస్ అండి, వెరీ నైస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి మన నెక్స్ట్ లక్కీ కాలర్, హలో.
2: హలో,
0: గుడ్ ఈవినింగ్, మీ పేరు?
2: పల్లవల ప్రమీలా గారు, బాగున్నారా?
0: బాగున్నాను, మీ పేరు చెప్పండి.
2: నవ్వుల నవరత్న రాణి గారు.
0: ఓకే ఓకే, టాపిక్ విన్నారా? మీ పేరు చెప్పట్లేదు. ఓకే,
2: ఈసారి విని విని విని విని విని విని కాల్ చేశాను. చెప్తాను నా టాపిక్ ఏంటంటే, నేనైతే మీరు అన్నారు కదా పాటలతోని నవ్వించారంటే జోక్తోనేనండి, జోక్ మిమిక్రీ అనండి.

0: ఆటలాడుకోవటం అంటే నాకు హ్యాపీ టు.
1: ఓ నైస్ అండి.
0: కుక్క పిల్లలతో, కోళ్లతో, పిల్లలతో
1: ఓకే.
0: అట్లా ఆడుకుంటూ ఉంటాను.
1: ఓ ఓకే ఓకే, జంతు ప్రేమికులు అన్నమాట. నైస్
0: అలాగే నా స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు తోటి అమ్మాయిల జళ్లతో కూడా నేను ఆడుకునేవాడిని.
1: ఓకే ఓకే, నైస్ అండి, నైస్.
0: కొంతమంది తిట్టుకునేవాళ్ళు, కొంతమంది ఏమనుకునేవాళ్ళు కాదు. కానీ
1: ఓకే ఓకే,
0: మరి మీకున్న రెండు హ్యాబిట్స్ కూడా చెప్పండి మరి.
1: నేను లాస్ట్లో డెఫినెట్గా చెప్తానండి. మరి మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు కోతి, మల్కాపురం ఏరియా దుర్గానగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: ఓకే, సో దుర్గారావు గారు టాపిక్ విన్నారా?
2: దుర్గానగర్ నుంచి మాట్లాడుతున్నాను, గోపిని.
1: గోపి గారు, ఓకే, గోపి గారు టాపిక్ విన్నారా?
2: విన్నాను మేడం,
1: చెప్పండి.
2: అయితే నేనైతే నచ్చినట్టుగా మాట్లాడుతుంటాను మేడం, ఇంటి దగ్గర అందరూ నవ్వుతుంటారు.
1: అయ్యో, అది హ్యాబిటా మీకు?
2: నా హ్యాబిట్ అది, వాళ్ళని బాగా నవ్విస్తుంటూ ఉంటాను.
1: ఓహో, ఎలా మాట్లాడతారు ఒకసారి చెప్పండి. ఓకే ఓకే, నైస్ నైస్ గోపి గారు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి మన నెక్స్ట్ లక్కీ కాలర్, హలో,
3: గుడ్ ఈవినింగ్. ప్రమిలేజీ లవరాజ్ సర్వాడ.
1: ఓకే లవరాజ్ గారు, గుడ్ ఈవినింగ్. మరి టాపిక్ విన్నారా?
3: విన్నానండి,
1: చెప్పండి.
3: రెయిన్బో ఎఫ్ఎం ఇచ్చే ఓల్డ్ మెలోడీస్ ఆల్కిస్తాను మేడం.
1: అవునా, అది మీ హ్యాబిటా?
3: పూర్తిగా ఎంజాయ్ చేస్తాను.
1: ఓ వెరీ నైస్ అండి. సో రెయిన్బో ఎఫ్ఎం లో వచ్చే మెలోడీ సాంగ్స్ వినటం, ఓల్డ్ మెలోడీ సాంగ్స్, ఓకే ఓకే, మంచి అలవాటు. మీరందరూ వింటారని ఓల్డ్ మెలోడీస్ సెలెక్ట్ చేసి మరి మన ఆర్జెస్ అందరూ ప్లే చేస్తూ ఉంటారు. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
3: ఇప్పుడు మరీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, బాగుంది. అదే సాంగ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కదా, ఏంటి అన్న సందర్భం కూడా చెప్తున్నారు.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరి మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసే ముందు ఒక ఆరెంజ్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
4: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
6: SBI, the bank to every Indian.

0: సో మరి మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
1: అమ్మయ్యా, ఆర్జే ప్రమీల గారు.
0: మీ పేరు చెప్పండి.
1: ఇందాక కట్ అయిపోయిందండి లైన్. నాదేను అగ్రహారం త్రినాథ్ అండి. బ్లైండ్
0: ఓకే
1: అండి, చిన్న రైదండి.
0: త్రినాథ్ గారు, మరి మీ హ్యాబిట్ ఏంటో చెప్పండి. ఫన్నీయెస్ట్ హ్యాబిట్
1: తప్పకుండా చెప్తానండి. నా హాబీస్ అంటే నడుముని నవ్వించాలంటే మిమ్మికి జోక్స్ తో నవ్విస్తానండి.
0: ఓకే, మరి ఒక జోక్ చెప్పండి.
1: జోకా? సరే, అయితే ఒక ఇద్దరు భార్య భక్తులు ఉంటారనమాట.
0: ఓకే,
1: ఆ భార్య అంటది, ఏమండి ఏమండి, నేను టాబ్లెట్ మింగిపోయి పావల బళ్ళు మింగేశానండి, నేను వెంటనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి అంటుంది అనమాట. అనగానే భర్త అంటాడు, అయ్యో అయ్యో అయ్యో, నువ్వు టాబ్లెట్ మింగిపోయి పావల బళ్ళు మింగేశావా, డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు 100 రూపాయలు నోటు మింగేస్తాడే.
0: ఓకే ఓకే, నైస్ నైస్ అండి.
1: ఇలాగుంటదండి.
0: ఓకే త్రినాథ్ గారు, థ్యాంక్స్
1: ఫర్ కాలింగ్.
0: ఓకే ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూద్దాం.
1: కట్ అయిపోయిందండి.
0: ఓకే, నో ప్రాబ్లమ్. చూసారా, మళ్ళీ లైన్ కనెక్ట్ అయ్యింది. సో నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దామని. హలో హలో
2: హలో, ప్రమీల గారికి గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
2: నేను సుబ్రహ్మణ్యం, ఫ్రమ్ మొగల్తూర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకే, సో మరి ఈ టాపిక్ విన్నారా?
2: విన్నానండి. అయితే యాజ్ యూజువల్ గా నేను ఫార్మర్ అండి. ఇది వరకు అయితే ఫ్యాన్సీ ఎలక్ట్రికల్ షాప్ లో చేసేవాడిని, ఉండేవాడిని. ఇప్పుడు అది షాప్ తీసేసాక రేడియోలో నాటకాలు, పాటలు, కథానికలు

0: అతను న్యూస్ కూడా విని పక్క వాళ్ళకి కూడా తెలియని వాళ్ళకి వాళ్ళకి చెప్తూ ఉంటాను మేడం.
1: అది మీ హ్యాబిట్ అన్నమాట.
0: అది మా హ్యాబిట్.
1: థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో.
2: హాయ్ ప్రమీల, శుక్రియా.
1: సుప్రియా గారు గుడ్ ఈవినింగ్, మీ పేరు? సారీ, సుప్రియా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: సుమలతండి, కాకర్లో నుంచి.
1: ఓకే, టాపిక్ విన్నారా ఈరోజు?
2: సూపర్ గా విన్నాను.
1: మరి మీ ఫన్నీయెస్ట్ హ్యాబిట్ ఏంటి?
2: నేను ఎక్కువగా ఊహల్లోకి వెళ్ళిపోయి ఎలాగో వంటలు ఏవి చేయలేను ఎక్కువ శుభ్రంగా.
1: ఓకే,
2: ఎక్కువ ఊహల్లోని వంటలు ఉండినట్టుగా, హిందీ కూడా రాదు, అందరితో హిందీ మాట్లాడుతున్నట్టుగా.
1: సో అలా బాగుంటుంది కదా జనరల్ గా, అంటే ఊహల్లో అలా తేలిపోతూ వంటలు బాగా చేస్తున్నట్టు అలా బిల్డప్ ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది.
2: అలా ఊహల్లో వెళ్ళిపోతుంటారు.
1: అలా నిజమైతే బాగుంటుంది, అలా నిజంగా అంత క్రియేటివ్ గా వంట చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. బట్ ఊహల్లో ఉంటూ ఉంటారు చాలా మంది.
2: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే, థ్యాంక్ యూ. మరి ఏమాయి చేసావే మూవీ నుండి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వినేయండి.

సో ఫ్రెండ్స్, మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో మీరు కూడా మాతో మీ మీ ఫనీయెస్ట్ హ్యాబిట్ ఏంటో షేర్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే 0891-2727-244, 0891-2727-288 నంబర్స్కి కాల్ చేసి మీ ఫన్నీ హ్యాబిట్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. మరి మన నెక్స్ట్ లక్కీ కాలర్, లాస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. అంతకన్నా ముందు మీరు ఫోన్ చేసేటప్పుడు మాత్రం దయచేసి రేడియో వాల్యూమ్ తగ్గించి ఫోన్ని దూరంగా పెట్టి మాత్రమే ఫోన్ చేయండి. అప్పుడు మీ మాటలు నా వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుంది. సో మరి లాస్ట్ లక్కీ కాలర్ మరి మన ఎవరు ఎంతమంది కాల్ చేశారంటే చాలా చాలా కాల్స్ వచ్చాయి. సో వాళ్ళ వాళ్ళ ఫన్నీ హ్యాబిట్స్ చాలా చక్కగా షేర్ చేసుకున్నారు కదండి. సో ఇదండి ఇవాళ సరదాగా కాసేపు టాపిక్. మీరు విన్నారు కదా మీ ఫన్నీయెస్ట్ హ్యాబిట్ని ఏంటి అని అడిగాను. సో చాలామంది కాల్స్ చేసి వాళ్ళ వాళ్ళ ఫన్నీ హ్యాబిట్స్ని జోక్స్ ద్వారా, మిమిక్రీ ద్వారా షేర్ చేసి చాలా చాలా బాగా వాళ్ళ వాళ్ళ హ్యాబిట్స్ని మనకు తెలియచేశారు. మరి మన ప్రోగ్రామ్ కన్క్లూడ్ చేసే టైం అయిపోయింది. సో ఇదండి ఇవాళ సరదాగా కాసేపు ప్రోగ్రామ్. సో మరి ఈరోజు లైన్స్ కలవట్లేదని ఎవరు ఫీల్ అవ్వద్దు. మీరు అలా డైలీ ట్రై చేస్తూనే ఉండండి. డెఫినెట్గా ఒక అతనికి సో 2-3 టైమ్స్ కనెక్ట్ అయింది సో ఫోన్, అలా మీరు కూడా ట్రై చేస్తూనే ఉండండి. డెఫినెట్గా కాల్స్ కనెక్ట్ అవుతాయి. మేము మీతో మాట్లాడడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ కాలర్స్ అందరికీ కూడా మరొకసారి. సో ఇదండి సరదాగా కాసేపు కార్యక్రమం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz రెయిన్బో సాగరిక ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై మీరు ప్రసారాలు వింటున్నారు. యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజుల్లో చాలామంది యువత ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ మైండ్ స్ట్రెస్ టాపిక్ ఇది. మరి సోషల్ మీడియాలో చూసే రీల్స్ లైఫ్కి, మన రోజువారీ రియల్ లైఫ్కి మధ్య ఉన్న తేడా వల్ల వచ్చే స్ట్రెస్పై ఇవాల్టి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ని ప్లే చేస్తున్నాను.

యువవాణి యువజనుల కార్యక్రమంలో ఈరోజు మనం రీల్స్ లైఫ్కి మన రోజువారి రియల్ లైఫ్కి మధ్య ఉన్న తేడా వల్ల వచ్చే స్ట్రెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. రియాలిటీ మైండ్, సోషల్ మీడియాలో చూపించే లైఫ్ని చూసి నిజ జీవితాన్ని పోల్చుకోవడం వల్ల వచ్చే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మరి డియర్ యంగ్స్టర్స్, రోజంతా కష్టపడి చదువుకుని స్కూల్ నుండి కానీ కాలేజ్ నుండి కానీ ఇంటికి వెళ్తూనో

లేదా కాసేపు రిలాక్స్ అవుదామనుకున్నావు ఫోన్ తీసి రీల్స్ స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాం. అది ఇప్పుడు అందరికీ తెలియకుండానే ఒక అలవాటుగా మారిపోయింది, మన జీవన విధానంలో ఒకటైపోయింది. మరి అక్కడ మనకేం కనిపిస్తుంది? ఒకరేమో కాఫీ తాగుతూ రీల్ పెడతారు, మరొకరేమో 22 ఏళ్లకే కొత్త కారు కొన్నానని వీడియో పోస్ట్ చేస్తారు, మరొకరేమో ప్రతిరోజు పర్ఫెక్ట్ డైట్, పర్ఫెక్ట్ జిమ్ అంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్తూ ఉంటారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో శ్రీమంతుడు మూవీ నుండి జాగో ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: వచ్చే వాళ్ళ స్ట్రెస్ గురించి మనం తెలుసుకుంటున్నాం కదండి. అయితే మనకి అక్కడ రీల్స్ చేస్తున్నప్పుడు అక్కడ ఇది చూసి మన మనసులో మొదలయ్యే మొదటి ఆలోచన ఏంటో తెలుసా? అయ్యో, అందరి లైఫ్ ఎంత బాగుంది, నా లైఫ్ ఏంటి ఇలా ఉంది అని ఇలా అనుకోవటం, అలా అనుకోవటం నిజంగా ఎంత హాస్యాస్పదం. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు స్వతంత్రంగా నియంత్రించుకోండి. ఎదుటి వారితో ఎప్పుడూ పోల్చుకోవద్దు. అంతేకాదు, సోషల్ మీడియాలో కనిపించేది 15 సెకండ్ల హైలైట్ రీల్ మాత్రమే. మన ఇంట్లో ఉండేది మనకి 24 గంటల బిహైండ్ ద సీన్స్. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రీల్ లైఫ్కి రియల్ లైఫ్కి ఎంత డిఫరెన్స్ ఉందంటే, సో ఆచరించేటప్పుడు మనకి రియల్గా తెలుస్తుంది, సో ప్రాక్టికల్గా చూసుకుంటే, సో అవన్నీ ఊహాగానాలు చేసుకుంటున్నప్పుడు మాత్రం అవన్నీ నిజానికి మనకి వర్కౌట్ కావు. సో కొంతమంది రెండింటినీ చాలా బాగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. సో అలా బ్యాలెన్స్ చేయటానికి కూడా చాలా సమయం పడుతుంది. సో అలాంటివన్నీ ఆలోచించుకొని మన టైంని వేస్ట్ చేసుకోకుండా రియల్ లైఫ్కి రీల్ లైఫ్కి ఉన్న కంపారిజన్ చూసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. సో కార్యక్రమంలో రఘువరన్ బీటెక్ మూవీ నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ని వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ మైండ్ స్ట్రెస్ టాపిక్, మరి రీల్స్ లైఫ్కి, రోజువారీ లైఫ్కి ఉన్న తేడా వల్ల వచ్చే స్ట్రెస్ గురించి తెలుసుకుంటున్నాం మనం. మరి ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో సంతోషాన్ని, బెస్ట్ మూమెంట్స్ని మాత్రమే కెమెరా ముందు పెడతారు, కానీ ప్రొద్దునే లేచి పడే తిప్పల్ని, పైసా పైసా దాచుకునే కష్టాలని రీల్స్గా పోస్ట్ చేయరు కదా. మనం ఎదుటివారి ఫిల్టర్ చేసిన స్మార్ట్ లైఫ్ని మన రియల్ లైఫ్ అనే అన్ఫిల్టర్డ్ లైఫ్తో పోల్చుకోవటం మొదలుపెట్టినప్పుడే అసలైన స్ట్రెస్ మొదలవుతుందని మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు జెర్సీ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వినేయండి.

సో ఫ్రెండ్స్, మరి అందుకే ఈరోజు మీకు చెప్పే టిప్ ఏంటంటే, డోంట్ కంపేర్ యువర్ చాప్టర్ 1 విత్ సమ్వన్ ఎల్స్ చాప్టర్ 20. రీల్స్ని కేవలం 15 సెకండ్ల వినోదంగా మాత్రమే చూడండి. మీ ప్రశాంతతను పాడు చేసే స్క్రీన్ మిర్రర్లా కాదు. సో మరి వింటున్నారు కదా ఫ్రెండ్స్, రీల్స్ లైఫ్కి మన రోజువారీ రియల్ లైఫ్కి మధ్య ఉన్న తేడా వల్ల వచ్చే స్ట్రెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. కార్యక్రమంలో ఆకాశమే నీ హద్దురా మూవీ నుండి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

సో ఫ్రెండ్స్, యువవాణి యువజనుల కార్యక్రమంలో మీరు రీల్స్ లైఫ్కి మన రోజువారీ రియల్ లైఫ్కి మధ్య ఉన్న తేడా వల్ల వచ్చే స్ట్రెస్ గురించి ఇవాళ అంశం మాట్లాడుకుంటున్నాం కదండి. సో ఫ్రెండ్స్, మరి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని చూసి అయ్యో మనకి ఇది లేదు అలా లేదు అని మీరు ఫీల్ అవ్వకుండా ఆన్లైన్లో అవసరం లేకపోయినా అనవసరమైన విషయాల్ని రీల్స్ చేయటం, మరి రీల్స్లో చూపించే వేరే వాళ్ళ లైఫ్కి మన పర్ఫెక్ట్ లైఫ్ రియాలిటీని మిస్ అవ్వకుండా సమయాన్ని వృధా చేసుకోకుండా ఆదా చేసుకుని గొప్ప విషయాలపై దృష్టిని కేంద్రీకరిద్దాం ఫ్రెండ్స్. వీలైనంత వరకు ఆ టైంని కాస్త క్వాలిటీ టైం మన పేరెంట్స్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు స్పెండ్ చేయటానికి, అలాగే ఫోన్ పక్కన పెట్టి రియల్గా మాట్లాడుకుని కబుర్లు చెప్పుకోవటానికి, వీలైతే ఎక్కువ విషయాలు నేర్చుకోవటానికి, పుస్తకాలు చదవటానికి, చిన్నపిల్లలందరికీ ఎక్కువగా మనకి తెలిసిన విషయాల్ని బోధించటానికి మనం టైంని స్పెండ్ చేస్తే ఎంతో చక్కగా సమయాన్ని వృధా చేయకుండా ఆదా చేసుకోవచ్చు. అలానే వాళ్ళకి మనం సరి అయిన రీతిలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద చక్కని ఆదర్శమైన సూత్రాలను చెప్పటం వల్ల వాళ్ళకి కూడా చాలా మంచి మంచి యూస్ఫుల్ థింగ్స్ చెప్పిన వాళ్ళం అవుతాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి యువవాణి యువజనుల కార్యక్రమం. సో విన్నారు కదండి, మళ్ళీ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై మీరు ప్రసారాలు వింటున్నారు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 మెగా హెడ్స్ రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ మా పదం మీ భావం కవితలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాళ్టి పదం ఏంటంటే సొగసు. సొగసు అనే పదంపై కవితలు వ్రాసి మాకు మీ కవితతో పాటు మీ పేరు, ప్రాంతం పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 6304767436 నంబర్కి మెసేజ్ చేయండి. ఇక్కడ చదవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కంటి పాపలో నిలిచే కాంతి, పెదవులపై విరిసే చిరునవ్వుల శాంతి, ప్రకృతి ఒడిలో పూసిన పువ్వై మనసును మురిపించే అందమైన రూపై, రూపానికి మించిన గుణమే నిజమైన అందం, ప్రతి హృదయంలో వెలిగే స్నేహబంధం. మరి మన శ్రోతలు సొగసుపై ఏం కవిత రాశారో వినేద్దాం. అంతకన్నా ముందు కార్యక్రమంలో సైనికుడు మూవీ నుండి ఈ చక్కని బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది, వినేయండి.

మా పదం మీ భావం కవితలు కార్యక్రమంలో మరి దైవపు గోపాలరావు, హేమలత, ఉష, టోనీ విశాఖపట్నం నుంచి కవిత పంపించారు. సొగసు, సొగసు అంటే అందానికి ప్రతిరూపం. ముఖ్యంగా మగువలు ధరించిన దుస్తులు, ఆభరణాలు వాళ్లకు వాళ్లు అద్దంలో చూసుకుని మురిసిపోయిన సొగసును మనము చూడతరమా? మునగపాక నుండి ఆడారి నాగేశ్వరరావు పంపించారు. సొగసు అంటే పచ్చని చెట్లు, పారే నదులు, కనిపించే పూలు, ఇవన్నీ ప్రకృతి మనకు ప్రసాదించిన సొగసు. అంతేకాదు, మంచి మనసులో ఉంది సొగసు, సాయం చేసే గుణంలో ఉంది సొగసు. వీసెట్టి సుమలత, వైఫ్ ఆఫ్ గంగాధర్ పంపించారు. ప్రకృతి ఒడిలో విరిసిన పువ్వు ఒక సొగసు, మనసు లోతుల్లో మెరిసే భావం ఒక సొగసు, కల్మషం లేని చిరునవ్వుల రూపం సొగసు, కరుణతో నిండిన మనుషుల హృదయం సొగసు. మరి మరిన్ని కవితలు చదివే ముందు సొగసు గురించి తెలుసు కదా, చిత్రంలో ఈ పాట మీ అందరి కోసం.

కార్తీక్ గానంలో తెలుసు కదా చిత్రం నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదండి. మరి మా పదం ఈ భావం కార్యక్రమంలో మరొక శ్రోత మెసేజ్ చేశారు. సొగసు కాదురా బాబు సొగసు, పచ్చని చేల పరువాల సొగసు, కొండ కోనల్లో జాలువారే సొగసు, కంటికి విందు చేసే ప్రకృతి సొగసు, మనసుకు ప్రశాంతతనిచ్చే దైవత్వపు సొగసు, ఈ జగమంతా నిండిన అందాల సొగసు, చూసే కంటిని బట్టి మారును దీని వయసు, నీ సొగసుకు వలపుకు కులుకుకు నావేయి ప్రమాణాలు, నీ నవ్వుకు చూపుకు పలుకుకు రాసిచ్చిన చాలవు రాజ్యాలు, నీ కురులు కరుణించినా చాలు సంబరపడిపోవా రోజాలు, నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పు అర్పిస్తా నా ప్రాణాలు. జనకుల సత్యనారాయణమూర్తి, సలాది ప్రసన్నకుమార్, ఉమా సోమేశ్వర శివాలయం, సుందరపల్లి, హనుమంతు సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని లహరి పంపించారు. మా పదం ఈ భావం కార్యక్రమంలో మరొక శ్రోత పంపించారు. సొగసు ప్రకృతి ఒడిలో దాగిన అందం సొగసు, పసిపాప నవ్వుల్లో విరిసే అమాయకత్వం సొగసు, కురిసేటి వాన చినుకుల సడిలో సొగసు, విరిసేటి మల్లెల సుగంధాల పరిమళం సొగసు, మనసును నిండిన మమకారం ఒక సొగసు, పెదవులపై దాగిన మౌనరాగం ఒక సొగసు, బాహ్యరూపం ఇచ్చేది తాత్కాలిక సొగసు, సద్గుణాల సంపదే మనిషికి నిజమైన సొగసు. పొట్నూరు మహేష్ బాబు, శ్రీ రెసిడెన్సీ, బుచ్చయ్యపేట వీధి, శ్రీకాకుళం నుండి పంపించారు. మరొక శ్రోత పంపించారు. సొగసు మనసుకైనా మనిషికైనా ఒక్కటే, అందం ఆకర్షణ సోయగం మేళవించే రూపంతో చక్కదనంతో తీర్చిదిద్దే దృశ్యం ఏదైనా ఆకట్టుకునేదే ఇది దేనికైనా వర్తిస్తుంది. ప్రకృతికైనా, చిత్రానికైనా, దృశ్యానికైనా, దేహానికైనా, మనసుకైనా, మౌనానికైనా, ఆభరణానికైనా, అతివకైనా, దేనికైనా ఒక్కటే సొగసు. చూపరుల్ని ఆకట్టుకునే ఒక ప్రత్యేక ప్రత్యక్ష నిదర్శనం. మానాపురం రాజా చంద్రశేఖర్, బాబా మెట్ట, విజయనగరం నుండి పంపించారు. కార్యక్రమంలో ధర్మచక్రం సినిమా నుండి ఈ పాట మీ అందరి కోసం.

మా పదం మీ భావం కార్యక్రమంలో మరొక శ్రోత మెసేజ్ చేశారండి. సొగసు, పచ్చని చేల పరువాల సొగసు, పారేటి ఏటి అలల సొగసు, నింగిని విరిసే హరివిల్లే ఒక సొగసు, నేలను మురిపించే వాన చినుకే ఒక సొగసు, సింగారాలొలికే సిరిమల్లె సొగసు, చిరునవ్వులు చిందించే పెదవుల సొగసు, కల్మషం లేని పసిపాప మనసే ఒక సొగసు, కనిపించే ప్రతి సృష్టి వెనుక దాగుంది ఒక సొగసు, బాహ్యమైన రూపం కాదు అసలైన సొగసు, నిర్మలమైన నిజమైన గుణమే మనిషికి నిలువెల్లా సొగసు. పొట్నూరు అనురాధ బుచ్చయ్యపేట వీధి శ్రీకాకుళం నుండి పంపించారు. మరొక శ్రోత, సొగసు సహజమైన కృత్రిమమైన అంతం కాని అంతులేని అందమైన గొలుసు సొగసు, మెరుస్తూ మెరిపిస్తూ నవ్వుతూ నవ్విస్తూ సొగసుని మించిన సొగసు మనసు. చాలా చక్కగా పంపించారండి. కార్యక్రమంలో మరిన్ని కవితలు చదివే ముందు

సో ఫ్రెండ్స్, మా పదం ఈ భావం కార్యక్రమంలో చాలా చక్కని కవితలు సొగసు అనే పదం పైన పంపించారు కదండి. మరి అందరి కవితలు చదివానని అనుకుంటున్నాను. సో మీరు అలా ప్రతిరోజు తప్పకుండా మంచి మంచి కవితల్ని పంపిస్తూ ఉండండి, మేము డెఫినెట్గా చదివి వినిపిస్తూ ఉంటాము. సో మరి ఈరోజు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై మరి కాసేపట్లో ఉద్యోగ వార్తలు వింటారు. చదువుతున్నవారు బి రాజు.

ఉద్యోగ వార్తలు. తిరువనంతపురంలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కి చెందిన లిక్విడ్ ప్రపల్సన్ సిస్టమ్స్ సెంటర్ టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ తదితర ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఖాళీల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ మెకానికల్ అండ్ కెమికల్ 7 పోస్టులు, టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్ 1 పోస్టు, టెక్నీషియన్ బి ఫిట్టర్ 9 పోస్టులు, డ్రాఫ్ట్స్మెన్ బి 1 పోస్టు, ఫైర్మెన్ ఏ 1 పోస్టు. మొత్తం పోస్టుల సంఖ్య 19. అర్హతలు: పోస్టును అనుసరించి ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సితో పాటు ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి 4 సెప్టెంబర్ 2026 నాటికి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్మెన్ పోస్టులకు 35 ఏళ్ళు, ఫైర్మ్యాన్కు 25 ఏళ్ళు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ 4 సెప్టెంబర్ 2026. తరువాత ఉద్యోగ ప్రకటన. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 80, తెలంగాణకు 50 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్. అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో కనీసం 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి 1 ఆగస్టు 2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్టంగా 15 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈఎన్ఎం మహిళా అభ్యర్థులకు 175 రూపాయలు. దరఖాస్తు ప్రారంభ తేదీ 18 ఆ

0: ఆగస్ట్ 2026 నుంచి 7 సెప్టెంబర్ 2026 లోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు www.ibps.in వెబ్సైట్ ను సందర్శించగలరు.
1: మీరింతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు వీరాజు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై ఇప్పుడు మరి కాసేపట్లో వాతావరణ సమాచారం వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై ఇప్పుడు వాతావరణ సమాచారం వింటారు. వాల్తేరులో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. కాస్త చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్ గాను కనిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీల సెల్సియస్. విశాఖ పౌర విమానయాన కేంద్రంలో 33.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 28.0 డిగ్రీల సెల్సియస్గా ఉంది. మీరింతవరకు వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ద్వారా 102 MHz, రాజమహేంద్రవరంలో ఎఫ్ఎం 102.9 MHz, కాకినాడలో ఎఫ్ఎం 100.1 MHz మరియు శ్రీకాకుళంలో ఎఫ్ఎం 102.7 MHz ద్వారా మరియు గూగుల్ ప్లేస్టోర్లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆకాశవాణి ప్రసారాలను మీరు హ్యాపీగా ప్రతిరోజు వినవచ్చు.

0: UPI has made payments easier in villages and small towns. Nearly 60% of UPI payments are below 500 rupees. And one in every two digital payments globally is now made in India.
1: Street vendor se lekar aapki gaadi ke showroom tak aapki sari payment sirf ek QR code scan karke ho jati hai.
0: 10 years of UPI. Digital, self-reliant, worry-free.
2: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
3: ఆర్బీఐ అంటోంది,
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో 3 దశాబ్దాల కల సాకారమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలందరూ తమ సంస్థల ప్రాంగణంలో పచ్చదనాన్ని అభివృద్ది చేసి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ముఖ్యమంత్రి రేపు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. వార్తల వివరాలు. 3 దశాబ్దాలుగా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల నేటితో సాకారమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆయన ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దోర్నాల మండలం గంటవాణిపల్లె వద్ద నల్లమల కొండల్లోని జంట సొరంగాలను

0: నుంచి వెలువడిన కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చి స్వాగతించారు. అనంతరం దోర్నాల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, శ్రీశైలం ప్రాజెక్టులోని కొల్లం వాగు నుంచి నీటిని గ్రావిటీ ద్వారా తెస్తున్నామని చెప్పారు. 10,200 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో 7,000 మొదటి దశ పూర్తి చేశామని, 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువల పనులు పూర్తి చేశామన్నారు. 48 రోజుల్లోనే 6,206 నిర్వాసిత కుటుంబాలకు 768 కోట్ల రూపాయల పరిహారం అందించామన్నారు. నల్లమల సాగర్ నుంచి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. మార్కాపురం ప్రాంతం పొరుగు జిల్లాలకు పోటీగా నిలుస్తుందని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు 2వ దశను ఇదే వేగంతో 2028 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: నేడు వెలుగొండతో జలసిరులు వెలిగొండ బంగారు కొండ అవుతుంది. మీ జీవితాల్లో మార్పు వస్తుంది. కృష్ణమ్మను తెచ్చాం, కరువుని తరిమి కొడుతున్నాం, సంపద సృష్టిస్తాం. వెనుకబడిన ఈ ప్రాంతం రేపు పొరుగు జిల్లాలకు పోటీగా నిలుస్తుంది. ఈ రోజు వెలుగొండ మొదటి దశను ప్రారంభించాం. ఇదే వేగంతో వెలుగొండ ఫేజ్ 2 కూడా 2028 పూర్తి చేసే బాధ్యత మాది.
0: రాష్ట్ర ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ది ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి పరిశ్రమ తన ప్రాంగణంలో కనీసం 33% పచ్చదనాన్ని అభివృద్ది చేసి సంరక్షించే బాధ్యతను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలందరూ దీనిని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. పరిశ్రమల పరిసరాల్లో మొక్కలు నాటడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. భావితరాలకు ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన భవిష్యత్తును అందించడం మనందరి బాధ్యత అని పేర్కొంటూ, పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. విద్య వైద్య రంగాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తోందని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం ఎండాడ వద్ద ఏఐజీ హాస్పిటల్స్ కు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ, సమాజంలో మనం ఆశించే మార్పు రావడానికి విద్య వైద్య రంగాలపై ఎక్కువ శ్రద్ద పెట్టాలని, ఇందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ పరంగా ఏఐజీ హాస్పిటల్స్ కు అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు. విశాఖకు వచ్చినందుకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. విశాఖ భవిష్యత్ నగరమని, $1 trillion ఎకనామిక్ రీజియన్ గా దీనిని తీర్చిదిద్దుతామని చెప్పారు. విశాఖలో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,000 పడకల సామర్థ్యంతో ఆరోగ్య సంరక్షణ, శిక్షణ, పరిశోధనతో పూర్తి స్థాయి హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ను నిర్మిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. ఇంకా నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను తక్షణమే ప్రారంభమయ్యేలా చేయాలన్నారు. జిల్లాలోని పీఎన్ జన్మన్ గృహ నిర్మాణాల పురోగతి ఆమె ఈరోజు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పీఎం జన్మన్ కింద 28,691 ఇళ్లు మంజూరయ్యాయని, వీటిలో 25,388 ఇళ్లు గ్రౌండింగ్ కాగా 3,303 ఇళ్లు ఇంకా నిర్మాణం ప్రారంభం కాని దశలో ఉన్నాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ నేపథ్యంలో నిర్మాణం ప్రారంభం కాని 3,303 ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి లబ్దిదారుణ్ణి క్షేత్రస్థాయిలో వ్యక్తిగతంగా సంప్రదించి నిర్మాణం ప్రారంభించేందుకు అవసరమైన సహకారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జిల్లాలో 2,19,625 మంది లబ్దిదారులకు 95,21,00,000 రూపాయల పింఛన్లు పంపిణీ చేసేందుకు సిద్దం చేసినట్టు ఆమె వెల్లడించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి నర్సాపురం నియోజకవర్గంలో అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసి

0: కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం సవరించిందని, 2026 జూలై 1 అర్హత తేదీగా నిర్ణయించిందని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం 2026 జూలై 31 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో 3 దశాబ్దాల కల సాకారమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలందరూ తమ సంస్థల ప్రాంగణంలో పచ్చదనాన్ని అభివృద్ది చేసి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. విద్య వైద్య రంగాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ముఖ్యమంత్రి రేపు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
2: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
1: బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
2: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి.
1: చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సీల్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
2: చెప్పవులే,
1: ఇక వెళ్ళమ్మా.
3: ఆర్బీఐ అంటోంది,
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: మై బ్యాంక్ ఇస్ ఆల్వేస్ విత్ మీ. బై ద టైమ్ ఐ వేక్ అప్ ఇట్స్ ఆల్రెడీ టేకింగ్ కేర్ ఆఫ్ మై డిపాజిట్స్. వెన్ ద కస్టమర్స్ కీప్ మీ బిజీ, ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ద క్యాష్ కౌంటర్. ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఇట్ వేక్స్ మీ అప్ టు సే, మేడం, we have received the payment from Lakshmi Fruit Store. With a Jan Dhan bank account, I have insurance, pension, DBT, all banking services right at my fingertips.
5: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened, of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana, more savings, more opportunities.
6: EM ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. బిష్కేక్ నగరే ప్రధానమంత్రిణా మోదినా ఇరాన్ దేశస్య రాష్ట్రపతినా మసూద్ పేజస్కియానేన సహ ద్విపక్షీయ వార్తా సంపాదితా. నౌ పరివహన్ వాణిజ్య స్వాతంత్ర్యస్య రక్షణాయ కృతం ఆహ్వానం. కిర్గిజ్ రాష్ట్రపతినా ఆర్మేనియా ప్రధానమంత్రిణా చ సహాపి విహితం మేలనం. సర్వకారేణ 1.27 లక్ష కోటి రూప్యకాణాం పరివ్యయేన సెమికాన్ ఇండియా కార్యక్రమస్య 2.0 షట్ స్తంభాః అధిసూచితాః. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహ్ నిఫ్ట్ ఛాత్రాన్ దేశస్య సమృద్ధ సాంస్కృతిక న్యాసే సంలగ్నాః సంతః వైశ్విక దృష్టికోణం అంగీకర్తుం ఆహ్వయత్. భారతీయ నౌసేనయా ఐఎన్ఎస్ నిపుణ్ ఇతి పోతః సమ్మేళితః. అయం తావత్ వివిధానాం నిమజ్జన అంతర్జాలీయ కార్యాణాం సంపాదనాయ విశేష మంచ రూపేణ నిర్మితః. నేపాలదేశే వినాశకారి జలాప్లవానంతరం ఆపదుద్ధార కార్యాణి తీవ్రీభూతాని. మృతానాం సంఖ్య 3,900 సంప్రాప్తా. చతుస్సహస్రాధికాః జనాః అధునాపి విలుప్తాః. అపి చ భారతీయ క్రీడకేన అంకుర్ భట్టాచార్య ఇత్యనేన చెక్ గణరాజ్యే WTT ఫీడర్ ఓలోమాక్ స్పర్ధాయాం ప్రథమం పురుష ఏకల విజేత్రి పదం అర్జితం. అథ వార్తాః విస్తరేణ. బిష్కేక్ నగరే కిర్గిస్తాన్ దేశస్య రాష్ట్రపతినా సాదిర్ జాపారోవ్ ఇత్యనేన సహ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఉపవేశనం ప్రచలతి. అవధేయం యత్ ప్రధానమంత్రి కిర్గిస్తాన్ దేశస్య 2-దివసీయ యాత్రాయాం అస్తి. ఇతః పూర్వం బిష్కేక్ నగరే ఆయోజితే SCO శిఖర సమ్మేళనే ఇరాన్ దేశస్య రాష్ట్రపతినా సహ ప్రధానమంత్రిణా శ్రీమోదినా ద్వైపాక్షికోపవేశనం కృతం. ఉభౌ నేతారౌ ద్వైపాక్షిక సంబంధానాం వివిధ పక్షాణాం విషయే చర్చితవంతౌ. తౌ పశ్చిమ ఏషియా క్షేత్రే సద్యః ఏవ కృతానాం వికాసానాం సమీక్షాం అకుర్వతాం. సర్వే విషయాః సంవాదస్య కూటనీతేః చ మాధ్యమేన సమాపనీయాః ఇతి భారతస్య స్థిర స్థితిః ప్రధానమంత్రిణా పునః ప్రతిపాదితా. అస్మిన్ క్షేత్రే

0: శాంతిం స్థిరతాం చ సునిశ్చేతుం నౌ పరివహనస్య వాణిజ్యస్య చ స్వాతంత్రతాయాః రక్షణాయ చ నిరంతర ప్రయాసానాం ఆవశ్యకత ప్రధానమంత్రిణా శ్రీమోదినా అధోరేఖిత. పూర్వం ప్రధానమంత్రి శ్రీ మోదీ బిష్కేక్ నగరే ఆర్మేనియా దేశస్య ప్రధానమంత్రిణ నికోల్ పాషినియాన్ ఇత్యనేన సహ మిలితవాన్. ఉభాభ్యాం నేతృభ్యాం రక్షా, ఆర్థికం, ఔషధ నిర్మాణం, విజ్ఞానం తథా ప్రౌద్యోగికీ, సంస్కృతి, శిక్షా ఇత్యాదిషు వివిధ క్షేత్రేషు ద్వైపాక్షిక సహకరణం సుదృఢం కర్తుం ఉపాయాః చర్చితాః. తౌ పశ్చిమ ఏషియాయాః స్థితిం సమేత్య క్షేత్రీయ వైశ్విక వికాస విషయే అపి విచారాణాం ఆదాన ప్రదానం అకుర్వతాం. కజాకిస్తాన్ దేశస్య రాజధాన్యాం భారతీయ సముదాయస్య సదస్యైః సహ ప్రధానమంత్రి స్నేహపూర్వకం వార్తాలాపం అకరోత్. బిష్కేక్ నగరస్య మహాత్మా గాంధీ స్మారకే అపి శ్రీమోదీ పుష్పాంజలిం అర్పితవాన్. శ్వః సహ బిష్కేక్ నగరే సంఘాయ్ సహకార సంఘటనస్య షడ్వింశతితమం శిఖర సమ్మేళనం సంబోధయిష్యతి. దేశే చిప్ నిర్మాణ పారిస్థితికీ తంత్రస్య సుదృఢీకరణాయ సర్వకారేణ అద్య 1.7 లక్ష కోటి రూప్యకాణాం పరివ్యయేన సెమికాన్ 2.0 యోజనా అధిసూచిత. నవదిల్ల్యాం అద్య వార్తాహరాన్ సమ్మేళనం సంబోధయన్ కేంద్రీయ ఇలెక్ట్రానిక్స్ సూచనా ప్రౌద్యోగికీ మంత్రి అశ్విని వైష్ణవ అవదత్ యత్ అనేన ఉపక్రమేణ ఆగామి వర్షేషు వైశ్విక అర్ధచాలక ఉద్యోగస్య విపణౌ భారతస్య సహభాగిత ప్రాయః 10% యావత్ భవితుమర్హతి. అథ చ దేశః వైశ్విక అర్ధచాలక మూల్య శృంఖలాయాం మహతీం భూమికాం నిర్వక్ష్యతి. శ్రీ వైష్ణవ న్యవేదయత్ యత్ వేఫర్ నిర్మాణతః ఆరభ్య చిప్ ఉత్పాదనం యావత్ భారతం వైశ్విక అర్ధచాలక మూల్య శృంఖలాయాం దృఢతయా స్థాపయితుం సర్వకారస్య ముఖ్యం లక్ష్యం వర్తతే. అస్య కార్యక్రమస్య 6 స్తంభానాం అధిసూచనా ప్రకాశయత. శ్రీవైష్ణవేన ప్రతిపాదితం యత్ ఆగామి దశకేషు బృహత్ నివేశార్థం భారతం ఏవ సర్వథా ఉపయుక్తం గంతవ్యస్థానమస్తీతి వైశ్విక అర్ధచాలక హితధారకాణాం విశ్వాసః వర్తతే. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహ్ అద్య అవదత్ యత్ వస్త్ర పరిధాన క్షేత్రం న కేవలం భారతస్య సాంస్కృతిక న్యాసస్య మహత్వపూర్ణ భాగః అపితు ఇదం కోటిశః జనానాం ఆజీవికాయాః ప్రముఖః ఆధారః అపి వర్తతే. రాష్ట్రీయ ఫ్యాషన్ ప్రౌద్యోగికీ సంస్థానస్య దీక్షాంత సమారోహం సంబోధయంతి రాష్ట్రపతిః ఛాత్రాన్ అభ్యర్థితవతి యత్తే దేశస్య సమృద్ధ సాంస్కృతిక మూల్యేషు సంలగ్నాః సంతః వైశ్విక దృష్టికోణం అంగీకుర్వంతు. ఫ్యాషన్ ఉద్యోగం మహిళానాం వర్ధమానం యోగదానం రేఖాంకయంతి రాష్ట్రపతిః న్యవేదయత్ యత్ కార్యక్రమే ఉపస్థితేషు ప్రాయః 4000 ఛాత్రేషు 85% మహిళాః సంతి. సా అకథయత్ యత్ వస్త్ర ప్రౌద్యోగికీ క్షేత్రే వైశ్విక ఉపస్థితేః విస్తారాయ భారతే అసీమ సంభావనా వర్తంతే. రాష్ట్రపతిః ఛాత్రాన్ ఆహ్వయత్ యత్ తే స్వజ్ఞానస్య కౌశలస్య సృజనశీలతాయాశ్చ ఉపయోగేన దేశస్య పారంపరిక వస్త్ర పరంపరాం సమకాలిక విపణి భూ నూతన ప్రౌద్యోగికీభిః చ సహ యోజయంతు.
1: ఫ్యాషన్ టెక్నాలజీ భీ ఐసా క్షేత్ర హే జిస్మే విశ్వ స్తర పర్ భారత్ కి భూమికా బఢానా కో ఓపార్ సంభావనా హే. ఆప్కో ఇస్ అవసర్ కా లాభ్ ఉఠానా చాహియే. ఇస్ ప్రయాస్ మే ఆప్ స్మరణ రాఖే కి ఆప్కి సోచ్ వైశ్విక హో లేకిన్ ఆప్కి జడే ఆప్ని మిట్టి కి విశిష్టతా ఔర్ జీవన్ మూల్య సే జుడే. ఇస్ తరహ ఆప్ నా కేవల్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ బనేంగే బల్కి భారత్ కి సాంస్కృతిక విరాసత్ కే సంరక్షణ ఔర్ సంవర్ధన్ మే భీ అప్నా యోగదాన్ దే సకేంగే.
0: 47.5 వర్షం యావత్ వికసిత భారతస్య సంకల్ప పూర్తయే యువకానాం యోగదానం అధికృత్య రాష్ట్రపతిః అవదత్ యత్ ఛాత్రాః కేవలం ఉద్యోగాన్వేషకాః న భవేయుః అపితు ఉద్యోగ ప్రదాతారః భూత్వా అన్యేభ్యః అపి వృత్త్యవసరాన్ సృజేయుః. రాష్ట్రపతిః ముర్ముహు అసూచయత్ యత్ విగత 4 దశకేషు నిఫ్ట్ ఇత్యస్య ఛాత్రైః విశేషజ్ఞైశ్చ రాష్ట్రియాంతరాష్ట్రీయ స్తరే మహత్వపూర్ణాః ఉపలబ్ధయః అర్జితాః యేన భారతస్య ప్రతిష్ఠా ప్రవర్ధితా. అత్రావసరే కేంద్రీయ వస్త్రమంత్రి గిరిరాజసింహః అవదత్ యత్ 2018తమే వర్షే తత్కాలీనః రాష్ట్రపతిః డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలామః నిఫ్ట్ దీక్షాంత భాషణం ప్రదత్తవాన్. 18 వర్షేభ్యః పరం పునః రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముహ్ ఛాత్రేభ్యః శుభాశీర్వాదం ప్రదత్తవతీ. సా అకథయత్ యత్ అద్య ప్రాయః 4000 ఛాత్రాః ఉపాధిపత్రాణి ప్రాప్తవంతః. ప్రియాః శ్రోతారః సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు, అందరికీ పంచు. వెల్కమ్ టు మిక్స్డ్ మస్తీ. గుడ్ ఈవినింగ్ లిసనర్స్, వెల్కమ్ టు మిక్స్డ్ మస్తీ. మీ మెదడుకి పదును పెట్టే క్రేజీ క్విజ్ క్వశ్చన్స్తో నేను సిద్ధంగా ఉన్నానండి. కాస్త సినిమా నాలెడ్జ్ జోడించి ఆన్సర్స్ చెప్పవలసిన మా ఫోన్ నంబర్స్ 0891272744, 0891272788 నంబర్స్కి ఫోన్ చేసి మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పేయండి.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది.

0: ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిక్స్డ్ మస్తీ. మరి మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో
5: బ్రదర్, అప్పమ్మా ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
6: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: సో మరి మన ఫస్ట్ లక్కీ కాలర్, హలో,
1: గుడ్ ఈవినింగ్
0: గుడ్ ఈవినింగ్, మీ పేరు?
1: వాసవి ఏవియన్ కాలేజ్ డా.
0: వాసవి గారు, మరి మిక్స్డ్ మస్తి ప్రోగ్రామ్కి కాల్ చేశారు కదండి. నేను అడిగే క్విజ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారా మీరు?
1: ఈజీగా ఇవ్వండి, ఏదైనా మాకు సహాయం
0: వెరీ ఈజీ
1: చెప్తారు.
0: క్వశ్చన్స్, ఓన్లీ మూవీ క్విజ్ క్వశ్చన్స్. కింగ్ సినిమాలో బ్రహ్మానందం యాక్ట్ చేసిన పాపులర్ కామెడీ క్యారెక్టర్ పేరేంటి?
1: అతను అదే సే మౌలాని ఆ త్రిషాకి పాట పాడుతుంటే చెప్తాడు కదా, అతను
0: అవును,
1: జడ్జిగా ఉంటారు కదా, నువ్వు పాడే రాగమేటి తాళమేటి
0: మరి
1: టూ
0: ఆ
1: ఫోర్ టూ
0: మూవీ
1: సిక్స్
0: క్యారెక్టర్ పేరేంటి అడుగుతున్నాను నేను.
1: మర్చిపోయినమ్మా, మన ఫ్రెండ్స్ కి ఛాన్స్ ఇద్దాం.
0: ఓకే, మరి నెక్స్ట్
1: ఓకే
0: కాలర్
1: బాయ్
0: ఎవరు
1: బాయ్.
0: ఏం చెప్తారో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మరి నేను చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాను. మీరు వెంటనే 0891-272-7244, 0891-272-7278 నంబర్స్కి కాల్ చేసేసి మరి నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు కదా?
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా,
6: సై బాల్.
5: నడువులో తామరా,
6: సై బాల్.
5: బురద పుల్లా,
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
9: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
8: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
9: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
8: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
9: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
8: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
9: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
8: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
10: SBI, the bank to every Indian.
11: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: మన నెక్స్ట్ లక్కీ కాలర్, హలో.
12: హలో, నమస్తే మేడం.
0: నమస్తే, గుడ్ ఈవినింగ్. మీ పేరు?
12: గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మునగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: ఓకే నాగేశ్వరరావు గారు, నేను అడిగిన క్వశ్చన్ విన్నారా మిక్స్డ్ మస్తీ ప్రోగ్రామ్ లో? కింగ్ సినిమా
12: విన్నానండి.
0: చెప్పండి, ఆన్సర్ చెప్పండి.
12: కింగ్ కింగ్ సినిమాలో బ్రహ్మా

0: పాత్ర పేరు అడిగారు జయసూర్య అండి.
1: లేదండి, నెక్స్ట్ లక్కీ కాలర్ ఏం చెప్తారో చూద్దాం. హలో హలో
2: హలో,
1: గుడ్ ఈవినింగ్. మీ పేరు?
2: సుమన తల్లి, కాకల్లో.
1: ఓకే, నేను అడిగిన

0: ట్రై చేయండి. ఓకే, మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
1: సార్ నమస్తే, బాగున్నారండి?
0: గుడ్ ఈవినింగ్, మీ పేరు?
1: హాజీ ఫెమిలీ గారు, శుభ సాయంత్రం అండి.
0: ఓకే, సో మరి మిక్స్డ్ మస్తి ప్రోగ్రాంలో నేను అడిగిన క్వశ్చన్కి మీరైనా ఆన్సర్ చెప్తారా?
1: పసరపూడి సత్యరెడ్డి అండి.
0: ఓకే సత్యరెడ్డి గారు, చెప్పండి, ఆన్సర్ చెప్పండి. విన్నారా క్వశ్చన్?
1: విన్నారు కదండి, బ్రహ్మానందం అసలు పేరు చెప్తున్నారు కదా,
0: అవును.
1: డైవర్స్ చాలా చూసి సినిమా అండి, అంతా ట్రై చేస్తాం, అయితే వస్తుందండి.
0: ఓకే, నో ప్రాబ్లం. మరి నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో చూద్దాం. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్. మరి క్వశ్చన్ విన్నారా అండి?
2: విన్నానండి.
0: ఆన్సర్ చెప్పండి.
2: కోనా వెంకట్ అండి.
0: లేదండి, ట్రై చేయండి.
2: అదే అనుకున్నాను నేను. మరి
0: అయ్యో, అది ఎవరు చెప్పారు మీకు ఆన్సర్ అది అని?
2: ఎవరు చెప్పలేదు, గెస్ చేశాను, ఆ డైలాగ్ గుర్తు తెచ్చుకొని.
0: ఓకే, లేదండి,
2: బ్రహ్మానందం గారు రహస్యంగా చేస్తారు కదా,
0: లేదు లేదు.
2: తగ్గితే తగ్గింది ఏదో వాళ్ళు చెప్పమంటారు కదా.
0: ఓకే ఓకే, సో ఆ
2: ఓకే,
0: డైలాగ్ చెప్పండి అందులో.
2: నేను నేను అడుగుతున్న రాగం ఏంటి, నువ్వు చెప్పిన కాలం ఏంటి, తగ్గి తగ్గింది అంటుంటారు కదా.
0: ఓకే ఓకే, నైస్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో మీరు ఇలానే ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసే ముందు మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వస్తుంది, వినేసేయండి.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

0: నెక్స్ట్ లక్కీ కాలర్. హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్. మీ పేరు?
1: పేరు
0: ఓకే. టీవీ మీ రేడియో వాల్యూమ్ తగ్గించరా కొంచెం, సౌండ్ ఎక్కువ ఉంటే క్లారిటీ రాదు వాయిస్. ఓకే చెప్పండి. మరి మిక్స్డ్ మస్తీ ప్రోగ్రామ్కి కాల్ చేశారు మన ఎఫ్ఎం రెయిన్బోలో. మీరు కాల్ కలిసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ విన్నారా?
1: విన్నాను కదండి, బ్రహ్మానందం మాటలే చెప్పమంటున్నారా?
0: అవును, కింగ్ సినిమాలో బ్రహ్మానందం చేసిన పాపులర్ కామెడీ అంటే కామెడీ క్యారెక్టర్ పేరేంటి అని అడిగాను.
1: నేను పాటలు అయితే చెప్పగలండి.
0: ఓకే, పాట ఏ పాట చెప్పండి.
1: పాడమంటే పాడతాను అంతే, ఇంకా
0: లేదు లేదు, యాక్చువల్లీ క్వశ్చన్ క్విజ్ క్వశ్చన్ కాబట్టి నెక్స్ట్ టైం ట్రై చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: సరేండి.
0: సో మీరు కూడా వెంటనే రేడియో వాల్యూమ్ తగ్గించి మాట్లాడటానికి ట్రై చేయండి. మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
2: బ్రహ్మానంద పేరు జయసూర్య అని.
0: లేదండి, జయంత్. యాక్చువల్గా జయంత్ చాలా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను ఆన్సర్ రివీల్ చేశాను. తన క్యారెక్టర్ నేమ్ జయంత్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, థ్యాంక్ యూ.
3: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75

0: 100% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: నెక్స్ట్ లాస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్, మీ పేరు?
1: ప్రమీలా గారు మంచి టాపిక్ ఇచ్చారండి, ఇవాళ బాగుంది సాయంత్రం.
0: ఓకే, మరి మిక్స్డ్ మస్తీ ఈ ప్రోగ్రాంలో అతడు సినిమాలో మహేష్ బాబు ఊరిలోకి వెళ్ళేటప్పుడు చెప్పే నకిలీ పేరేంటి?
1: నకిలీ పేరా? ఇప్పుడు ఇందాక దానికి మాత్రం సూర్య అండి. ఇప్పుడు ఆప్షన్ ఇవ్వగలరా?
0: సో ఇందాక కూడా కరెక్ట్ కాదు, అది జయంత్. ఆల్రెడీ ఆన్సర్ రివీల్ చేశాను నేను.
1: అవునండి చేశారు, ఇప్పుడు దానికి ఆప్షన్ ఇవ్వగలరా?
0: పి అనే లెటర్ తో స్టార్ట్ అవుతుంది నేమ్.
1: ఏంటి
0: పి, నంబర్ పి, లెటర్ పి తో స్టార్ట్ అవుతుంది.
1: పీతోనా? పరా పరాజయం పరమేశ్వరం ఏదో వస్తుందండి.
0: లేదండి, నెక్స్ట్ లక్కీ కాలర్ చెప్తారేమో చూద్దాం. హలో. సో చాలా వరకు ట్రై చేశారు, నేనే ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. అతడు సినిమాలో మహేష్ బాబు వాళ్ళ ఊరిలోకి వెళ్ళేటప్పుడు చెప్పే నకిలీ పేరేంటంటే పార్థు. ఓకే, మరి మిక్స్డ్ మస్తీ ప్రోగ్రామ్కి చాలా బాగా ట్రై చేశారు, అందరూ కూడా కాల్స్ కలవలేదని ఎవరూ డిసప్పాయింట్ అవ్వద్దు, డైలీ ట్రై చేస్తూ ఉండండి, డెఫినెట్గా కాల్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇదండి ఇవాళ మిక్స్డ్ మస్తీ కార్యక్రమం, ఇంతటితో సమాప్తం.

ఫ్రెండ్స్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై మీరు ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో భాగంగా రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు అనే అంశం గురించి డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ, మత్స్య శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస వీరి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ వింటారు. 8:00 మెలోడీ మ్యాచ్ మీ మెదడుకి పదును పెట్టే మరి చక్కని కార్యక్రమం. ఇప్పుడు మెలోడీ మ్యాచ్లో ఆరోగ్యకరమైన జీవన సూత్రాలను తెలుసుకుంటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:40 తెలుగు సినిమా పాటలు వింటారు. 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు. 9:00 News@9, 9:15 స్పాట్లైట్, 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ కార్యక్రమంలో ఎంపవరింగ్ విమెన్ టు ఓవర్కమ్ సోషల్ కండిషనింగ్ టాక్ బై డాక్టర్ వాణి సుబ్రహ్మణ్యం గారి ప్రసంగం వింటారు. 10:00 కర్ణాటక సంగీతం వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

రేపటి ప్రసార విశేషాలు. ఉదయం 6:30 చింతన కార్యక్రమంలో డాక్టర్ ఎల్ఎస్ యాజ్ఞవల్క్య శర్మ, వీరు వ్యాఖ్యాతగా చింతన కార్యక్రమం వింటారు. 6:35 పొలం పనులు, నెలకు సేంద్రియ పదార్థం ఆవశ్యకత, శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:55 సంస్కృతంలో వార్తలు. 7:15 నేటిమాట శీర్షికన, ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటిమాట శీర్షికన పుట్టపర్తి నారాయణాచార్యులు డెత్ యానివర్సరీ సందర్భంగా తెలుగు కవి వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అలాగే శ్రీ ఎస్డివి అజీజ్ గారి చారిత్రక రేడియో నాటకాల సంపుటి కుంకుమవనంపై పుస్తక సమీక్ష తెలుసుకుంటారు. ఇవి రేపటి కొన్ని ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz మీరు ప్రసారాలు వింటున్నారు. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ షాంఘై శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ముర్ము, యువత తమ సొంత సంస్కృతి మూలాలు మర్చిపోకుండా అంతర్జాతీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 4,000 మంది విద్యార్థుల్లో 85% పైగా మహిళలే ఉండడంపై ముర్ము హర్షం వ్యక్తం చేస్తూ ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర వేగంగా పెరుగుతోందని అన్నారు. సాంప్రదాయ జౌళి కళను ఆధునిక సాంకేతికతతో మార్కెట్తో అనుసంధానించాలని సూచించారు. అలాగే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని, యువత ఉద్యోగాలు వెతుక్కునే వారిగా మాత్రమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గత 40 ఏళ్లుగా ఎన్ఐఎఫ్టీ విద్యార్థులు భారతీయ డిజైన్లు పట్టు కళను ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని రాష్ట్రపతి ప్రశంసించారు.
1: आपकी जड़े अपने मिट्टी की विशिष्टता और जीवन मूल्यों से जुड़े, इस तरह आप न केवल सक्सेसफुल प्रोफेशनल बनेंगे बल्कि भारत की सांस्कृतिक विरासत के संरक्षण और संवर्धन में भी अपना योगदान दे सकेंगे.
0: बिश्केक लो జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షులు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. పశ్చిమాసియా సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ మోదీ, చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. వాణిజ్య నౌకలు పౌరులకు ఎలాంటి హాని కలగకుండా స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడాలన్నారు. అనంతరం కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకులు సదిర్ జపరోవ్తో సమావేశమైన మోదీ, ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ఆర్థిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు విద్యార్థుల మార్పిడి సాంస్కృతిక సహకారం ద్వారా ప్రజా సంబంధాలను మెరుగుపరచడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకుముందు అర్మేనియా ప్రధాని నికోల్ ఫ్యాషిన్యాన్తో కూడా ప్రధాని భేటీ అయ్యారు. రక్షణ, ఆర్థిక, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు.

0: రెండు రోజుల కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరగబోయే 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమాపేశంలో పాల్గొంటారు. కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా రేపు 2 వారాల స్వచ్ఛత పకవాడా 2026 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్బంగా ఎరువుల శాఖకు చెందిన అధికారులు సిబ్బందితో కలిసి ఆయన స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయిస్తారు. ఈ స్వచ్ఛతా పకవాడా వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నివారించడం, గుడ్డ సంచులు మళ్లీ ఉపయోగించగలిగే సీసాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తారు. భౌతిక డిజిటల్ పని ప్రదేశాల్లో పరిశుభ్రతను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం, పని నాణ్యతలో మార్పులు తీసుకురావడమే ఈ దేశవ్యాప్త ప్రచారం ముఖ్య ఉద్దేశమని ఎరువుల శాఖ తెలిపింది. న్యూఢిల్లీ నజఫ్గఢ్లోని గ్రామీణ ఆరోగ్య శిక్షణ కేంద్రం పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, విద్యా కార్యకలాపాలు, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి చేపట్టిన చర్యలను ఆయన సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని, అవసరమైన పరికరాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ఉచిత ఓపీడీ, ఎమర్జెన్సీ సేవలతో పాటు యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్, యాంటీ స్నేక్ వేనం కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఆర్హెచ్టీసీ నజఫ్గఢ్ను రోగుల వైద్య సేవలు, వైద్య విద్య, నర్సింగ్, అనుబంధ ఆరోగ్య శిక్షణకు సంబంధించి ఒక సమగ్ర కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. రానున్న కాలంలో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను కైవసం చేసుకుంటుందని, అలాగే గ్లోబల్ వాల్యూ చైన్లో కీలక పాత్ర పోషిస్తుందని న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమాపేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వేఫర్ ఫ్యాబ్రికేషన్ నుండి చిప్ ఉత్పత్తి వరకు ప్రతి దశలోనూ భారత్ను అంతర్జాతీయంగా ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు.
1: India is definitely the right place for making major investments in the coming decades. And that is clearly demonstrated by the number of units which have been approved in the Semicon 1.0. From 13 months from the date of groundbreaking, the commercial production started.
0: 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% అత్యుత్తమ జీడీపీ వృద్ది రేటును సాధించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. క్రూడాయిల్ ధరలు పెరిగినా అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో వృద్దిని నమోదు చేయడం దేశ ప్రజల సమిష్టి కృషికి, పట్టుదలకు నిదర్శనమన్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ ఈ ఆర్థిక ప్రగతికి దేశ ప్రజల కష్టపడే తత్వమే ప్రధాన కారణమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ మంచి ఫలితాలిస్తున్నాయన్నారు. దేశ ప్రజలందరికీ ఆర్థిక అవకాశాలను మరింత విస్తరించేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం ప్రాముఖ్యతను ఈ సమీక్ష స్పష్టం చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశానికి హెచ్ఏఎల్, మజ్గాం డాక్, బీఈఎల్, బీడీఎల్, గార్డెన్ రీచ్, బీఈఎంఎల్, మిథాని వంటి 7 ప్రధాన సంస్థల సీఎండీలు హాజరై 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం వాటా డివిడెండ్ చెక్కులను మంత్రికి అందజేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిపిఎస్యుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సంస్థల మొత్తం టర్నోవర్ 1.29 లక్షల కోట్లకు చేరింది. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 15.4% ఎక్కువ. అలాగే పన్ను తదుపరి లాభం 15.6% వృద్ధితో 23,000 కోట్ల రూపాయలు దాటింది. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26

0: 2026లో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 151.2% మేర పెరిగాయి. కేంద్ర పెట్రోలియం సహజ వాయుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈరోజు ఖతార్లో భారత నూతన రాయబారిగా నియమితులైన డాక్టర్ కె శ్రీకర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, భారత్ ఖతార్ దేశాల మధ్య పటిష్టమైన భాగస్వామ్యం కొనసాగుతోందని, అందులో ఇంధన రంగంలో సహకారం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ సందర్బంగా పెట్రోనెట్, ఎల్ఎన్జీ, ఖతార్ ఎనర్జీ మధ్య కుదిరిన 20 ఏళ్ల ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ఒప్పందం ద్వారా 2028 నుండి 2048 వరకు ప్రతి వాటా ప్రతి ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ భారత్కు సరఫరా అవుతుందని తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యంలో ఇదొక చారిత్రాత్మక విజయమని, భారతదేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతకు ఇదొక ప్రధాన ఆధారమని హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధి అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 MHz పై మీరు ప్రసారాలు వింటున్నారు. వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో భాగంగా రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు అనే అంశం గురించి డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారు, మత్స్య శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస, వీరి ప్రసంగం వింటారు.
3: రైతు సోదర సోదరీమణులకు నమస్కారం. ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు అనే అంశం గురించి ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారు అందించే వివరాలు విందాం.
4: రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు. భారతదేశంలో ముఖ్యంగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మందికి ఉపాధినిస్తూ విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న ప్రధాన వనరు ఆక్వారంగం. ప్రస్తుత తరుణంలో ఈ రొయ్యల సాగు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య తరచూ వ్యాధుల బారిన పడడం. ప్రస్తుతం మారుతున్న వాతావరణం, అధిక సాంద్రతలో సాగు చేపట్టడం, జీవభద్రతా చర్యలు చేపట్టడంలో అలసత్వం వహించడం వంటి వాటి వలన రైతులు సాగును నష్టపోయి పెట్టుబడులు కోల్పోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 2 లక్షల హెక్టార్లలో ఆక్వా సాగు అనేది చేపట్టడం జరుగుతుంది. అందులో 1.5 లక్షల హెక్టార్లు మంచినీటి చేపల పెంపకం, మిగిలిన 50,000 హెక్టార్లలో ఉన్న ఉప్పునీటి వనరులలో రొయ్యల సాగు చేపడుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చూస్తే రొయ్యల సాగు సుమారు 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో చేపడుతున్నారు. ఉప్పునీటి రొయ్యల పెంపకం, రొయ్యల ఎగుమతుల ద్వారా మన రాష్ట్రానికి, దేశానికి అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చిపెడుతుంది.

ముఖ్యంగా మన దగ్గర ఎక్కువగా పెంచే రకాలు వెనామి అంటే లిటోపీనియస్ వెనామి మరియు టైగర్ రొయ్య అంటే పీనియస్ మోనోడాన్ రకం. ఇంతకుముందు ఈ ఉప్పునీటి చెరువులలో టైగర్ రొయ్యల పెంపకం చేపట్టేవారు, కానీ వైరస్ లేని నాణ్యమైన రొయ్య పిల్లల లభ్యత ప్రధాన సమస్యగా ఉన్నందున అధిక దిగుబడి, వేగవంతమైన పెరుగుదల కారణంగా ప్రస్తుతం రైతులు ఎక్కువగా వెనామీ రొయ్యల పెంపకం చేపడుతున్నారు. టైగర్ రొయ్యలతో పోలిస్తే వెన్నామీ సాగులో చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా టైగర్ రొయ్యలతో పోలిస్తే వ్యాధుల ప్రభావం చాలా తక్కువ. అధిక సాంద్రతలో అంటే చదరపు మీటరుకు 60 నెంబర్ వరకు సాగు చేపట్టే వీలుంటుంది, కనుక అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. ఇంకా వివిధ రకాల సెలినిటీలలో అంటే 0 నుండి 35 PPT సెలినిటీ వరకు కూడా ఈ రొయ్యలను పెంచుకునే వీలుంటుంది. నీటి గుణాల్లో వచ్చే మార్పులు కూడా చాలా వరకు తట్టుకుంటాయి. వెన్నామీ రొయ్యలకు తక్కువ ప్రోటీన్ ఉన్న మేతలను వాడుకునే అవకాశం ఉంది. పంట కాలం కూడా చాలా తక్కువ, అంటే 90 నుండి 125 రోజులలో పంట వస్తుంది. తక్కువ సమయంలో అధిక దిగుబడులు, అధిక రాబడి పొందే వీలు ఉన్నప్పటికీ చెరువుల తయారీ విషయంలో అవగాహన పూర్తిగా లేకపోవడం, నాణ్యమైన రొయ్య పిల్లలు లభించకపోవడం, మేత ఆరోగ్య యాజమాన్యంలో అవగాహన లేకపోవడం, దీంతోపాటు ప్రస్తుత కాలంలో EHP, వైట్ గట్, విబ్రియో వంటి వ్యాధుల ప్రభావం వలన రైతులు ఎక్కువగా నష్టాల బారిన పడుతున్నారు. ఆరోగ్యకర చెరువు, ఆరోగ్యవంతమైన రొయ్య, అధిక దిగుబడి, అధిక లాభం అనే నినాదంతో వ్యాధి వచ్చిన తర్వాత నష్టపోయే కంటే వ్యాధులు రాకుండా ముందే అడ్డుకోవడం అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే సూత్రంతో ఆక్వారంగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. దీనిలో ముందుగా స్థల ఎంపిక విషయానికి వస్తే, స్థల ఎంపిక పెంపకం సాగు విజయాన్ని నిర్ణయిస్తుంది. అందులో మొదటిది నీటి లభ్యత. ప్రధానంగా నాణ్యమైన ఉప్పునీరు అంటే సెలైన్ వాటరు ఏడాది పొడవునా లభించే ప్రదేశమై ఉండాలి. నేల రకాని విషయానికొస్తే రొయ్యల పెంపకానికి నల్లరేగడి నేలలు, ఉండ్రుతో కూడిన ఇసుక నేలలు అంటే లోమ్ నేలలు వంటివి, నీటిని నిల్వ ఉంచే లక్షణాలు ఉన్న నేలలు అనుకూలమైనవి. దానా రొయ్యలను రవాణా చేయడానికి అనువుగా ఉన్న ప్రాంతాలను మాత్రమే రొయ్యల పెంపకానికి ఎంపిక చేసుకోవాలి. చెరువు నిర్మాణం విషయానికొస్తే చెరువులు సాధారణంగా 1 నుండి 1.5 హెక్టార్ల విస్తీర్ణములో 1.2 నుండి 1.8 మీటర్ల లోతు ఉండేలా నిర్మించాలి. ముఖ్యంగా నీటి మార్పిడికి, వడపోతకు అనువుగా గేట్లు, అవుట్లెట్లు సరిగ్గా అమర్చాలి. చెరువు అంచుల్లో కట్టలు గట్టిగా 1:1.5 నిష్పత్తిలో వాలుతో నిర్మించాలి. రొయ్యల పెంపకంలో నేల స్వభావం, మట్టి లక్షణాలు చాలా కీలకమైనవి. చెరువు నేల స్వభావం మీద మట్టికి నీటిని నిల్వ ఉంచే శక్తి, సరైన పోషకాల లభ్యత, నేల నీటి లక్షణాలలో ఏర్పడే మార్పులు ఆధారపడి ఉండి చెరువులో పెంచే రొయ్యల బ్రతుకుదల, పెరుగుదలపై ప్రభావం చూపిస్తాయి. సాగు సమయంలో నేలలోని పోషకాలు నీటిలోకి విడుదలవ్వటం జరుగుతుంది. వృధా అయిన మేతలు, ఇతర సేంద్రియ పదార్థాలు బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నం అవ్వడం, ప్లాంక్టాన్ అభివృద్ధికి, పంటకాలంలో నీటి గుణాలు సమతాస్థితిలో ఉంచడానికి నేల లక్షణాలు కీలక పాత్రను పోషిస్తాయి. అందువల్ల రైతు సోదరులు రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందు చెరువును సరిగ్గా తయారు చేసుకోవడం వలన పంటకాలంలో వచ్చే చాలా రకాల ఇబ్బందుల నుండి పంటలను రక్షించుకోవచ్చు. చెరువు తయారీలో మెలకువలు చూస్తే, రొయ్యల సాగుకు ముందు చెరువులు ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే, ముందుగా చెరువు నుండి మేతలతో పాటు వాడే చెక్ ట్రేలను, ఏరేటర్లను, ఇతర పనిముట్లు అన్నింటినీ తొలగించి వాటిపై కుళ్ళుతున్న పదార్థము, జీవులు కానీ, నత్తగుల్లలు కానీ ఇటువంటివి ఏమీ లేకుండా శుభ్రపరచుకోవాలి. గత పంట తాలూకా నీటిని పూర్తిగా బయటకు తోడేసి తరువాత చెరువుల్లో ఉన్న గవ్వలను, నత్తగుల్లను పూర్తిగా ఏరివేయాలి. సేంద్రియ వ్యర్థ పదార్థాలు ఎక్కువగా చేరడం వలన నేల అడుగు భాగం నల్లగా తయారవుతుంది. అందువల్ల ఈ నల్లని మట్టిని 1 నుండి 4 సెంటీమీటర్ల లోతు వరకు పూర్తిగా తీసేసి చెరువు నుండి దూరంగా వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గట్లపై వేయరాదు. తరువాత చెరువులను 20 నుండి 30 రోజుల వరకు నేల పగుళ్ళు వచ్చే విధంగా బాగా ఎండగట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలా రకాల వ్యాధులను వ్యాపింపచేసే వాహకాల గుడ్లను, చిన్న చిన్న చేప పిల్లలను చంపేయచ్చు. ఇంకా మిగిలి ఉన్న సేంద్రియ వ్యర్థ పదార్థాలు కూడా ఆక్సిడేషన్ జరిగే విషవాయువులు బయటికి విడుదల అయిపోతాయి. ఒకవేళ రైతులకు ఎండగట్టుకునే సదుపాయం లేనట్లయితే వీలైనంత వరకు నీటిని తీసేసి మిగిలిన నీటిలో 20 PPM మోతాదులో క్లోరినేషన్ చేసుకోవాలి.

తరువాత చనిపోయిన జీవాలను అన్నింటినీ ఏరివేయాలి. నీటి లోతు 15 నుండి 20 సెంటీమీటర్లు ఉన్నప్పుడు అవకాశం ఉన్న పరిస్థితుల్లో కేజ్ వీల్స్ ఉన్న ట్రాక్టర్లతో దున్నాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు హానికారక వాయువులు బయటికి విడుదలైపోతాయి. ఇలా చేసిన తరువాత స్లడ్జ్తో ఉన్న నీటిని బయటకు తోడేయాలి. ఈ విధంగా చెరువులను బాగా ఎండగట్టి దున్నిన తరువాత మట్టి నమూనాలను సేకరించి పరీక్ష చేసుకుని నేల గుణాలు అనుకూల స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. రొయ్యల సాగుకు మట్టి గుణాలు ఏ విధంగా ఉండాలంటే పీహెచ్ అంటే ఉదజని సూచి 6.5 నుండి 7.5 మధ్యలో, సేంద్రియ కర్బనం 1.5% నుండి 2%, నత్రజని 100 గ్రాముల మట్టిలో 50 మిల్లీగ్రాములు నుండి 75 మిల్లీగ్రాములు, భాస్వరం 100 గ్రాముల మట్టిలో 3 నుండి 6 మిల్లీగ్రాములు ఉండాలి. కార్బన్ నైట్రోజన్లో నిష్పత్తి 21:1 ఉండేలా చూసుకోవాలి. పరీక్ష చేసిన మట్టి నమూనాలు పీహెచ్ విలువ 7 కన్నా తక్కువ ఉన్నట్లయితే సున్నాన్ని వాడి సరిచేసుకోవాలి. నేల పీహెచ్ విలువ 6.5 నుండి 7 మధ్య ఉన్నట్లయితే వ్యవసాయ సున్నం 1 టన్ను లేదా క్విక్లైమ్ 300 నుండి 500 కేజీలు హెక్టార్కు చెప్పున వేసుకోవాలి. అదే పీహెచ్ విలువ 6 నుండి 6.5 మధ్య ఉంటే వ్యవసాయ సున్నం 1 నుండి 2 టన్నులు, క్విక్లైమ్ 500 కేజీల నుండి 1 టన్ను చెప్పున వాడుకోవాలి. అదే పీహెచ్ విలువ తక్కువగా ఉన్నట్లయితే అంటే 5.5 నుండి 6 మధ్య ఉంటే వ్యవసాయ సున్నం 2 నుండి 3 టన్నులు, క్విక్లైమ్ 1 నుండి 1.5 టన్నుల చెప్పున వాడుకోవాలి. మట్టి గుణాలను పరిశీలించినప్పుడు నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనం పరిమాణాలను మోతాదు తక్కువగా ఉన్నట్లయితే నిపుణుల సలహా మేరకు సేంద్రియ రసాయన ఎరువులను వాడుకోవాలి. సున్నం వాడిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువులు వాడరాదు. కనీసం వారం పాటు విరామం పాటించడం మంచిది. చెరువులో 1 అడుగు మేర నీరు పెట్టిన తరువాత ఎరువులను వాడినట్లయితే ప్లాంక్టన్ బాగా అభివృద్ధి చెందుతుంది. చెరువులోనికి లేదా రిజర్వాయర్ చెరువులోనికి నీరు పంపు చేసేటప్పుడు కలుషితం లేని వనరుల నుండి మాత్రమే నీరు పెట్టుకునే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. నీటిని పంపు చేసేటప్పుడు 3 దశలలో అంటే 20, 40, 60 నెంబరు మెస్ ఉన్న ఫిల్టర్ బ్యాగులతో వడగట్టి తోడుకోవడం వలన ఇతర జీవులు కానీ వాటి లార్వాలు కానీ చెరువులోనికి రాకుండా ఆపుకోవచ్చు. ఈ ఫిల్టర్ బ్యాగ్స్ చెరువులోనికి తోడే నీటి పరిమాణము బట్టి 4 నుండి 10 మీటర్ల పొడవుగా ఉండే ఫిల్టర్ బ్యాగులను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఫిల్టర్ బ్యాగ్స్లో మిగిలిపోయిన వేస్ట్ను చెరువులకు దూరంగా వేయాలి. వడగట్టి తోడుకున్న నీటిని 2-3 రోజుల పాటు అలా ఉంచడం వల్ల నీటిలో ఉన్న వ్యర్థ పదార్థాలు అడుగు భాగానికి చేరుకుని ఇంకా ఏమైనా గుడ్లు కానీ సిస్టులు వంటివి హ్యాచ్ అయ్యి బయటకు విడుదలవుతాయి. ఆ తర్వాత క్లోరినేషన్ ద్వారా అంటే 10 నుండి 20 PPM వరకు అంటే సుమారు ఎకరాకు 100 నుండి 250 కేజీలు వరకు బ్లీచింగ్ పౌడర్ వాడి శుద్ధి చేసుకోవాలి. నీటిలో క్లోరిన్ పోయేంత వరకు 4 నుండి 6 రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి. మిగిలి ఉన్న క్లోరిన్ తీసివేయడానికి ఎయిరేషన్ ఏర్పాటు చేసుకోవాలి. వెన్నామీ రొయ్యల పెంపకం చేపట్టే రైతులు తప్పనిసరిగా రిజర్వాయర్ చెరువులను ఏర్పాటు చేసుకోవాలి. రొయ్యల పెంపకంలో నీటి గుణాల విషయానికి వస్తే రొయ్యల పెంపకంలో 90% విజయం నీటి నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. నీటిలో మార్పు వస్తే రొయ్యల ఎదుగుదల తగ్గుతుంది, వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. 3 ప్రధాన పారామీటర్లు అంటే నీటి గుణాలు, అవి 1 ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండడం అనుకూలం. 2వది నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్, ఇది ఎప్పుడూ లీటర్కు 4 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉండాలి. తక్కువ ఆక్సిజన్ స్థాయి రొయ్యలకు ఒత్తిడి గురిచేస్తుంది. 3వది పీహెచ్ అంటే ఉదజని సూచి, ఇది ఎప్పుడూ 7.5 నుండి 8.5 మధ్యలో ఉండాలి. ఇంకా సెలినిటీ అంటే నీటి ఉపదనం 10 నుండి 25 PPT మధ్య, అమోనియా స్థాయిలు 0.01 PPM కంటే తక్కువగా ఉండేలా రోజువారీగా పరీక్షించాలి. నీటిలో అమ్మోనియా లేదా నైట్రైట్ పెరిగితే వెంటనే నీటి మార్పిడి చేసి లేదా ప్రోబయాటిక్ వాడడం వలన సరిచేసుకోవాలి. నీటి గుణాలను పరీక్షించుకుని నీటిలో క్లోరిన్ గాని ఇతర వ్యాధికారకాలు గాని లేవని నిర్ధారించుకుని రిజిస్టర్ కాబడిన హ్యాచరీల నుండి నాణ్యమైన రొయ్య పిల్లలను తీసుకుని స్టాక్ చేసుకోవాలి. రైతు సోదరులు రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందు చెరువును సరిగ్గా తయారు చేసుకోవడం వలన రొయ్యలపై ఒత్తిడి తగ్గి ఈ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా పెరగడానికి, ఇంకా పంట కాలంలో నీటి గుణాల్లో మార్పులు ఏర్పడకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. రైతులు రొయ్యల చెరువులు ప్రారంభించే ముందు నాణ్యమైన రొయ్య పిల్లల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. వెన్నామీ రొయ్యల పెంపకంలో ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లలను కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ వారిచే రిజిస్టర్ కాబడిన హ్యాచరీ

ఏళ్ల నుండి పీసీఆర్ పరీక్ష జరిపించుకుని ఎటువంటి వ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పెంపకానికి ఎంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సహజ వనరుల నుండి సేకరించిన రొయ్యపిల్లలను పెంపకానికి వాడరాదు. నాణ్యమైన వ్యాధిరహిత రొయ్యపిల్లలను ముఖ్యంగా 3 దశలలో గుర్తించుకోవాలి. అవి విజువల్ అసెస్మెంట్ పద్ధతి, 2 ఒత్తిడి పరీక్షలు, ఇంకా 3వది లాబొరేటరీ పరీక్షలు జరిపి రొయ్యల నాణ్యతను నిర్ధారించుకోవాలి. ముందుగా విజువల్ అసెస్మెంట్ పద్ధతిలో రొయ్యలను పరిశీలించినప్పుడు రంగు లేత గోధుమ రంగు లేక బూడిద రంగులో ఉండే పారదర్శకంగా ఉన్నటువంటి రొయ్య పిల్లలను మాత్రమే ఆరోగ్యవంతమైనవిగా ఎంచుకోవాలి. ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగు, గులాబీ రంగులో ఉన్న రొయ్య పిల్లలను తిరస్కరించాలి. పోస్ట్ లార్వా దశ 9 నుండి 15 మధ్యలో ఉన్న రొయ్య పిల్లలను పెంపకానికి ఎంచుకోవాలి. అంటే పిల్లలు 10 నుండి 15 మిల్లీమీటర్ల పొడవు కలిగి 4 నుండి 7 రోస్ట్రల్ స్పైన్ కలిగి ఉన్న రొయ్య పిల్లలను మాత్రమే ఆరోగ్యవంతమైనవిగా గుర్తించాలి. ఎంపిక చేసుకున్న రొయ్య పిల్లలు అన్నీ యూనిఫామ్ సైజులో ఉండాలి. కనీసం 95% పిల్లలు ఒకే సైజులో ఉన్న వాటిని మనం ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న రొయ్య పిల్లల కండరం ఆహారనాళం నిష్పత్తి 4:1గా ఉండి ఆహారనాళం ఖాళీ లేకుండా ఆహారంతో నిండి ఉండాలి. కండరాలు పారదర్శకంగా ఉండి అన్నీ ఒకే సైజులో, ఉపాంగాలు అంటే కాళ్ళు, మీసం, తోక పూర్తిగా ఏర్పడి ఉండి ఎటువంటి కొరుకుడు గాని నెక్రోసిస్ గాని లేకుండా ఉన్న రొయ్య పిల్లలను ఎంపిక చేసుకోవాలి. తరువాత సుమారు 500 రొయ్య పిల్లలను ఒక బేసిన్లో వేసి చేతితో తిప్పినప్పుడు రొయ్య పిల్లలు నీటి ప్రవాహానికి ఎదురెదగలిగే శక్తిని కలిగి ఉండాలి. బేసిన్ మధ్య భాగంలో కానీ రొయ్య పిల్లలు చేరినట్లయితే రొయ్య పిల్లలు బలహీనంగా ఉన్నాయని గుర్తించి నిరాకరించాలి. 2వ దశలో రొయ్య పిల్లలకు ఫార్మాలిన్ ఇంకా సెలినిటీ ఒత్తిడి పరీక్షలు చేసి ఈ పరీక్షలో 90 నుండి 95% బ్రతుకుదల కలిగి ఉన్న రొయ్య పిల్లలను పెంపకానికి ఎంచుకోవాలి. 3వ దశలో సుమారు 5,000 రొయ్య పిల్లలను దగ్గరలో ఉన్న లాబొరేటరీలో సాధారణంగా వచ్చే వ్యాధులు అయినటువంటి ఈహెచ్పి, డబ్ల్యూఎస్ఎస్వి, ఐహెచ్ఎచ్ఎన్వి, ఐఎంఎన్వి వంటి వ్యాధుల నిర్ధారణకు పీసీఆర్ పరీక్షలు చేయించుకుని ఎటువంటి వ్యాధులు లేవని నిర్ధారించుకుని మాత్రమే చెరువుల్లో విడుదల చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో రొయ్య చెరువులు ఒకే ప్రాంతంలో అధిక సాంద్రతలో చేపట్టడం వలన రొయ్యలకు అత్యధిక ఒత్తిడికి లోనై వివిధ రకాల వ్యాధుల బారిన పడడంతో పాటు వ్యాధులను వ్యాప్తి చేయడానికి కూడా కారణమవుతున్నాయి. అందువల్ల రైతు సోదరులు వ్యాధుల చికిత్స కంటే వ్యాధులు రాకుండా ముందస్తుగా నివారించుకోవడం మేలు అని గమనించాలి. రొయ్యల సాగు చెరువు నిర్మాణం నుండి

0: ఎక్కడి నుండి చేపట్టాలని చూస్తే ముందుగా నీటి వనరులు, చెరువు తయారీ, చెరువులో విడిచిపెట్టే విత్తనం, సాగు విధానాలు, వివిధ యాజమాన్య పద్ధతులు, చెరువు యొక్క నమూనా మరియు నిఘా వ్యవస్థలను దృష్టిలో ఉంచుకోవాలి. సమగ్రంగా ఈ జీవభద్రతా చర్యలను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి బాహ్య జీవభద్రత అంటే ఎక్స్టర్నల్ బయోసెక్యూరిటీ, ఇందులో బయట నుండి వ్యాధికారకాలు మన ఫార్మ్లోకి రాకుండా అడ్డుకోవడం. రెండవది అంతర్గత జీవభద్రతా చర్యలు అంటే ఇంటర్నల్ బయోసెక్యూరిటీ, ఒక ఫార్మ్లో ఉన్నటువంటి ఒక చెరువు నుండి ఇంకో చెరువుకి వ్యాధి సోకకుండా నియంత్రించడం. ఈ బయోసెక్యూరిటీ విధానాల్లో ముఖ్యమైన రక్షణ వలయాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. అందులో మొదటిది క్రాప్ ఫెన్సింగ్ అంటే పీతల వలలు అమర్చుకోవడం వలన సాధారణంగా పీతలు తెల్లమచ్చ వ్యాధి వైరస్కు ప్రధాన వాహకాలు. ఇవి ఒక చెరువు నుండి ఇంకో చెరువుకు పాకుతూ వెళ్ళి ఈ వ్యాధిని వ్యాపింపజేస్తాయి. అందువలన చెరువు గట్టు చుట్టూ కనీసం 2-3 అడుగుల ఎత్తు వరకు ప్లాస్టిక్ లేదా నైలాన్ షీట్లతో కంచెను ఏర్పాటు చేసుకోవాలి. దీని అడుగు భాగం మట్టిలో కనీసం 6 అంగుళాల వరకు లోపలికి పాతిపెట్టాలి. రెండవది బర్డ్ నెట్టింగ్ అంటే పక్షి వలలు. సాధారణంగా కొంగలు, కాకులు పక్క చెరువుల్లో లేదా బయట చనిపోయిన లేదా వ్యాధి సోకిన రొయ్యలను నోటితో పట్టుకుని వచ్చి మన చెరువు ఆవరణలో వేయవచ్చు. వాటి విసర్జదాల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాధికారకాలు వ్యాపించే అవకాశం ఉంది. అందువలన చెరువు పైభాగంలో నైలాన్ దారాలతో పక్షి వలలను ఏర్పాటు చేసుకోవాలి. మూడవ జీవభద్రతా చర్యల విషయానికి వస్తే వెహికల్ లేక హ్యూమన్ డిసెన్ఫెక్షన్ అంటే మన చెరువు ఆవరణంలోకి వచ్చే మనుషులు, కాళ్ళు, చేతులు మరియు మేత సంచుల ద్వారా కూడా వైరస్ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి సోకే అవకాశం ఉంది. అందువలన చెరువు ప్రవేశద్వారం వద్ద వాహనాల కోసం వెహికల్ డిప్, మనుషుల కోసం ఫుట్ డిప్ ఏర్పాటు చేసుకోవాలి. ఒక చెరువులో వాడిన పనిముట్లను వేరే చెరువులలో వాడకూడదు. వీటి ద్వారా కూడా వ్యాధుల వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందువల్ల చెరువుల వద్ద కావలసిన పనిముట్లను ప్రతి చెరువుకు వేరువేరుగా సమకూర్చుకోవాలి. ఆక్వా సాగులో పట్టుబడి అనంతరం చెరువు నీటిని తిన్నగా కాలువలలోకి లేక క్రీకులోకి వదిలేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎందువలనంటే ఈ చెరువు నీటిలో ఉండే వ్యర్థ పదార్థాలు కాలువలను కలుషితం చేసే అవకాశం ఉంటుంది. అందువలన ఈ నీటిని ముందుగా ట్రీట్మెంట్ చేసి వదలాలి. 5 హెక్టార్లకు మించి ఉన్నటువంటి చెరువులకు తప్పనిసరిగా ఈటీపీ అంటే ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ సిస్టమ్ కలిగి ఉండాలి. సాగు చేపట్టిన మొదటి దశలోనే వ్యాధి సంభవించినట్లయితే వెంటనే చెరువు నీటిని ముందుగా బ్లీచింగ్తో శుద్ధి చేయాలి. నీటిని కనీసం 10 నుండి 15 రోజుల వరకు అలా చెరువులోనే ఉంచిన తరువాత మాత్రమే బయటకు వదలాలి. అత్యవసర పరిస్థితుల్లో వ్యాధి సంభవం వలన పట్టుబడి చేయవలసి వస్తే వలల సాయంతోనే పట్టుబడి చేయాలి. కానీ నీటిని బయటకు తీసి విడిచిపెట్టరాదు. పట్టుబడి చేసిన 10 రోజుల తరువాత బ్లీచింగ్తో శుద్ధి చేసి తరువాత మాత్రమే నీటిని బయటకు విడిచిపెట్టాలి. మేత యాజమాన్యం విషయానికి వస్తే దానా ఖర్చు 50 నుండి 60% వరకు ఉంటుంది. కాబట్టి దానాను వృధా చేయకుండా వాడటం చాలా ముఖ్యం. నాణ్యత విషయానికి వస్తే రొయ్యల వయస్సు, బరువుకు అనుగుణంగా ప్రోటీన్ శాతం ఉన్న నాణ్యమైన పెల్లెట్ దానాలను మాత్రమే వాడాలి. రొయ్యలు చిన్నవిగా ఉన్నప్పుడు రోజుకు 4 నుండి 5 సార్లు, అవి పెరిగే కొద్దీ 3 నుండి 4 సార్లు దానా ఇవ్వాలి. ముఖ్యంగా రొయ్యలు ఎంత తింటున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫీడ్ ట్రేలను వాడకం ద్వారా చెరువులోని పలు ప్రాంతాల్లో ఫీడ్ ట్రేలను అమర్చి దానా పెట్టిన 1 గంట తర్వాత వాటిని పరిశీలించాలి. ట్రేలలో దానా మిగిలిపోతే తరువాతి డోసు మేతను తగ్గించాలి. ట్రేలు శుభ్రంగా ఉంటే తరువాతి డోసు మేతను పెంచాలి. సరైన దానా యాజమాన్యంతో ఎఫ్సీఆర్ అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియోను 1.2 నుండి 1.4 లోపు సాధించవచ్చు. దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది.
1: ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

0: రొయ్యల పెంపకంలో ఆరోగ్య యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం.
1: ఇంకా రొయ్యల పెంపకంలో ఆరోగ్య యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే, రొయ్యలు మనుషులలాగా లేదా ఇతర జీవాలలాగా నిర్దిష్టమైన రోగ నిరోధక వ్యవస్థ అంటే అడాప్టివ్ ఇమ్యూనిటీ కలిగి ఉండవు. వీటికి కేవలం ప్రాథమిక రోగ నిరోధక వ్యవస్థ మాత్రమే ఉంటుంది. అంటే వీటికి ఒకసారి వచ్చిన వ్యాధికి వ్యతిరేకంగా శరీరంలో తట్టుకునే శక్తి ఉండదు. అందువల్ల రొయ్యల సాగులో ఆరోగ్య యాజమాన్యం అనేది కేవలం రొయ్యలకు మందులు ఇవ్వడమే కాకుండా అవి ఉండే వాతావరణాన్ని ఆరోగ్యకరంగా ఉంచడం కూడా. రొయ్యల ఆరోగ్యం ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది హోస్టు, అంటే రొయ్య యొక్క జన్యుపరమైన నాణ్యత. రెండవది రొయ్య ఉండే వాతావరణం అంటే ఎన్విరాన్మెంట్. ఇందులో నీటి నాణ్యత లేకపోతే నేల స్వభావం అనేవి ముఖ్యమైనవి. మూడవది వ్యాధి కారకాలు అంటే ప్యాథోజెన్. వైరస్, బ్యాక్టీరియా మరియు పరాన్నజీవులు వంటివి సోకడం వల్ల కూడా వ్యాధుల సంభవం జరగవచ్చు.

ఈ మూడు అంశాలలో చెరువు వాతావరణం సమతుల్యత కోల్పోయి దెబ్బతిన్నప్పుడు రొయ్య ఒత్తిడికిలోనే అప్పటికే ఉన్నటువంటి బ్యాక్టీరియా లేదా వైరస్లు వాటిపైన దాడి చేసి వ్యాధిని కలిగిస్తాయి. రైతులు ఆరోగ్య యాజమాన్య విషయానికి వస్తే ముందుగా గుర్తుంచుకోవలసిన లక్షణాలు ఏంటంటే, రొయ్యలు చెరువు గట్ల వెంబడి రావడం, నీటిపై తేలియాడుతూ ఏదడం, మేతలను తీసుకోకపోవడం, లేకపోతే మేతలు తీసుకోవడం ఒక్కసారిగా తగ్గిపోవడం, లేకపోతే పూర్తిగా ఆగిపోవడం, రొయ్యలు సాధారణ రంగు నుండి పాలిపోవడం అంటే తెల్లగా లేదా ఎర్రగా మారడం, రొయ్యల మొప్పలు నల్లగా లేదా గోధుమ రంగులోకి మారడం వంటి లక్షణాలుంటే వ్యాధి కలిగిందని గుర్తుంచుకోవాలి. రొయ్యల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్య అంశాలు మరియు వాటి సూచనల విషయానికి వస్తే, నాణ్యమైన వ్యాధిరహిత రొయ్య పిల్లలు ఆరోగ్యకరమైన సీడ్తోనే మంచి సాగు అనేది ప్రారంభమవుతుంది. నీటి నాణ్యత విషయానికి వస్తే, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్, ఉదజని సూచి, ఉష్ణోగ్రత, క్షారత్వం, అమోనియా, నైట్రైట్ వంటి గుణాలు ఎల్లప్పుడూ సరైన స్థాయిలో ఉండాలి. మేత నిర్వహణ విషయానికి వస్తే, రొయ్యలకు అవసరానికి తగ్గ మేతలను మాత్రమే ఇవ్వాలి. అధికంగా మేతలు ఇవ్వడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటుంది. చెరువు అడుగు నిర్వహణ అంటే, చెరువు అడుగు భాగంలో మురుగు అనేది అంటే స్లడ్జ్ పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు సకాలంలో తొలగించాలి. జీవ నియంత్రణ పద్ధతులను పాటించడం, వ్యాధుల్ని కలిగించే కారకాలు చెరువులోనికి రాకుండా నివారించుకోవడం జీవ నియంత్రణ పద్ధతులు. ఇంకా నిరంతర పర్యవేక్షణ, రొయ్యల ప్రవర్తన, మేతలు తినే విధానము, వాటి రంగు, పెరుగుదల, మరణాలు వంటి వాటిపై నిరంతర పర్యవేక్షణ కలిగి ఉండాలి. ఉప్పు నీటి రొయ్యల సాగులో సమస్యలు దానంతటా అవే రావు, మన యాజమాన్య లోపాల వల్ల మాత్రమే వస్తాయి. ఈ ఆక్వారంగంలో ఏళ్ల

0: పడుతుంటారు. ఈ పొరపాట్లను శాస్త్రీయంగా అర్థం చేసుకుని ముందే నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అనవసరపు పెట్టుబడులు తగ్గించుకుని పంటను సురక్షితంగా కాపాడుకుని అధిక దిగుబడులు లాభాలు పొందవచ్చును.
1: రొయ్యలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చేసే సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఆరోగ్యంగా ఉన్న రొయ్యలను మాత్రమే రైతులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రవాణా పాత్రలు నీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రొయ్యలకు తగినంత ఆక్సిజన్ అందేలా చూసుకోవాలి. ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో మీరు ఇంతవరకు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు అనే అంశం గురించి ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్ర మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారు అందించిన వివరాలు విన్నారు.
2: వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో భాగంగా రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు అనే అంశం గురించి డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారు, కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస మత్స్య శాస్త్రవేత్త వీరి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
4: శ్రోతలకు నమస్కారం. నైపుణ్యమే నేటి యువతకు బలం, నైపుణ్యమే రేపటి భారతదేశానికి పునాది. చదువు మనకి జ్ఞానాన్ని అందిస్తే, నైపుణ్యం ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే సామర్థ్యాన్ని అందిస్తుంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల అవసరాలు, కొత్త తరహా ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాల నేపథ్యంలో కేవలం విద్యార్హత ఒకటే ఉంటే సరిపోదు. ఒక పని చేయగలిగే సామర్థ్యం, దాన్ని సమర్థంగా నిర్వహించగల నైపుణ్యం, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోగల సామర్థ్యం కూడా ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో యువశక్తిని దేశ అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యవంతమైన మానవ వనరుగా తీర్చిదిద్దడం ఎంతో కీలకం. ఈ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. జన్శిక్షణ్ సంస్థాన్ జేఎస్ఎస్ ద్వారా ముఖ్యంగా పాఠశాల విద్య మధ్యలోనే ఆపేసిన వారు, తక్కువ విద్యార్హత కలిగిన వారు, మహిళలు, గ్రామీణ ఇంకా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారికి స్థానిక అవసరాలకు అనుగుణమైన వృత్తి నైపుణ్యాలను అందిస్తున్నారు. అయితే ఒక పథకం విజయాన్ని కేవలం శిక్షణ పొందిన వారి సంఖ్యతో మాత్రమే కొలవలేం. ఆ శిక్షణ ఒకరి జీవితంలో ఎంతటి మార్పు తీసుకొచ్చింది, వారు ఉద్యోగం సంపాదించారా, వారి ఆదాయం పెరిగిందా, సొంతంగా వ్యాపారం ప్రారంభించారా, మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారా అనే ప్రశ్నలకు సమాధానమే అసలు విజయం. అందుకే ఈరోజు మనం వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా శిక్షణ పొందిన లబ్ధిదారుల అనుభవాలను తెలుసుకుందాం. శిక్షణ తర్వాత తమకు లభించిన అవకాశాలు, నేర్చుకున్న నైపుణ్యాలు తమ జీవితాలను ఎలా మార్చాయి, ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న వ్యాపారాలు, వారికి ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాల గురించి వారి మాటల్లోనే విందామా.
5: నా పేరు శ్రీవాణి, నేను తిరుపతిలో ఎంఆర్పీ సర్కిల్ లో ఉంటున్నాను. మా హస్బెండ్ జెంట్స్ సలూన్ నడిపేవాడు, నేను ఇంట్లోనే ఉండేదాన్ని. కానీ మా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మా హస్బెండ్ ఒక్కటి సంపాదనే సరిపోదు, నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను. కానీ ఇంట్లో నుంచి బయట పోయి నేర్చుకునే అంత టైం లేదు, ఎందుకంటే మా పిల్లలు చిన్నపిల్లలు. దాని ద్వారా దగ్గరలో రాస్ బిల్డింగ్ లో నేర్పుతారని నాకు తెలిసింది, అక్కడ నేమ్ ఇచ్చేసి వెళ్లాను. నేను నాకు స్కిల్ ఇండియా మిషన్ రేసెస్ ద్వారా నాకు నేర్పుతారని తెలిసింది. అక్కడి నుండి సార్ నాకు కాల్ చేసి రమ్మని చెప్పారు, వచ్చాను, నేను నేర్చుకున్నాను. నాకు బెనిఫిట్ ఏమంటే, ఇక్కడ హాఫ్ డే ఇచ్చేవారు నాకు. 2025 లో మార్చ్ ఏప్రిల్ లో ఫుల్ డే 45 డేస్ ఇచ్చారు నాకు. దానివల్ల నాకు చాలా ఉపయోగపడింది. నేను బయట వచ్చేదానికే భయపడేదాన్ని. ఇప్పుడు సొంతంగా పార్లర్ పెట్టుకుని మా హస్బెండ్ నేను జెంట్స్ లేడీస్ కలిపి పెట్టుకుని, మరి ఇంతకు ముందు భయపడేదాన్ని నేను నేర్చుకుంటానో లేదో, అందుకే నేర్చుకుంటామా అని చాలా డౌట్ వచ్చింది నాకు. వచ్చిన 15 డేస్ కే నాకు చాలా బాగా ధైర్యం వచ్చింది. ఒకటేమంటే మనం ఇంట్రెస్ట్ గా బాగా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. దానివల్ల ఇప్పుడు మా హస్బెండ్ నేను కలిపి పెద్ద పార్లర్ గా పెట్టుకుని రన్ చేసుకుంటాము. ఇద్దరిది కలిపి మంత్లీ 1 లాక్ కంపల్సరీ వస్తుంది మాకు. మేము చాలా బాగా పిల్లలకి ఎడ్యుకేషన్ కి మాకు ఇబ్బంది లేకుండా ఇద్దరు ఒకే చోట చేసుకుంటున్నాం. చాలా బాగుంది. మా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను వచ్చాను. ఇక్కడ సార్ వాళ్ళు మేడం వాళ్ళు రాస్ బిల్డింగ్ లో చాలా బాగా నేర్పించారు.

0: సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సార్ వాళ్ళు కలెక్టర్ గారు గాని మాకు సర్టిఫికెట్ ఇచ్చారు. దీని ద్వారా మాకు లోన్ గాని వచ్చాయి. లోన్ తీసుకుని దాని వల్ల మేము కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకుని బాగా రన్ చేసుకుంటాము. దీని వల్ల చాలా ఉపయోగపడింది. కేంద్ర ప్రభుత్వానికి మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.
1: నా పేరు తిరుపతి నదియా అండి. మాది తిరుపతే. మేముండేది వచ్చి సాయినగర్ లో. 6 ఇయర్స్ బ్యాక్ వచ్చి నేను స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తా ఉన్నానండి. సో నాకైతే బాబు ఉన్నాడు. బాబుకి ఇప్పుడు 6 ఇయర్స్. సో బాబు వచ్చిన తర్వాత ఏంటంటే జాబ్స్ కి వెయిట్ కి నాకు కుదరలేదు. ఎక్కడికి వెళ్ళినా గానీ టైమింగ్ సెట్ అవ్వలేదు. సో మార్నింగ్ 8 కంతా రావాలి, ఈవినింగ్ 6 దాకా ఉండాలి. సో దానివల్ల ఏంటంటే బాబు చాలా సఫర్ అయిపోయేవాడు. దట్టు మా హస్బెండ్ కూడా టీచరే అండి. సో తనకి 4 కంతా వదిలేస్తారు. సో అప్పుడు నాకు ఏ జాబు కుదరలేదు. సో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, దట్టు నాకు హ్యాండ్ మేడ్ అంటే చాలా ఇష్టము, అది నేను చేస్తే ఇంకా చాలా ఇష్టం. సో దాంతో ఆలోచిస్తే నాకు మగ్గం వర్క్ నేర్చుకోవాలి, చెయ్యాలి అని అనిపించింది. సో ఇదైతే మన సొంత బిజినెస్, సో మన టైమింగ్స్ మనం సెట్ చేసుకోవచ్చు అనిపించింది. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే చాలా షాపులు తిరిగాను, నిజంగానే తిరిగాను. బయట తిరిగినప్పుడు ఏమన్నారంటే కొంతమంది వచ్చి 15,000-20,000 మాకు మీరు పే చేస్తే 1 మంత్కి 2 మంత్కి నేర్పిస్తాము అని. కొందరు వచ్చి ఏంటంటే అసలు మేము నేర్పించము, ఇది లేడీస్ చేసే వర్క్ కాదు, మగ్గం వర్క్ అనేది హిందీ వాళ్ళు చేస్తారు, చాలా ఓపిక కావాలి అని చాలా చెప్పారు. మా వారైతే నేను తీసుకెళ్లమన్న ప్రతి దగ్గరికి తీసుకెళ్లారు నన్ను, కానీ ఎక్కడ నాకైతే ఎవరు సపోర్ట్ చేయలేదు. సో అప్పుడేంటంటే మా హస్బెండ్ కి ఆలోచన వచ్చింది, ఎందుకు మనం ఇన్ని షాప్స్ తిరగాలి, ఇంతమందిని ఎందుకు అడగాలి, రాస్ ఉంది కదా, సో రాస్ దగ్గరికి వెళ్దాము, నాకు తెలిసి అక్కడ చాలా చేస్తారు, ఇంతకు ముందు కూడా చేస్తున్నారు అని చెప్పారు. సో అప్పుడు రాస్కి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే JSS జనశిక్షణ సంతాన్, సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారని అప్పుడు తెలిసింది. సో అప్పుడు వచ్చి సార్ వాళ్ళతో మేడం వాళ్ళతో మాట్లాడితే వితౌట్ ఎనీ కాస్ట్ మీకు అసలు ఏ అమౌంట్ తీసుకోకుండా 3 మంత్స్ 90 వర్కింగ్ డేస్ ఉంటుంది, మీకు అన్ని నేర్పిస్తాము, అన్ని మేమే చెప్పిస్తాము, దట్టు మీకు సర్టిఫికేట్ కూడా మేము ఇస్తాము, మీరు బిజినెస్ చేసుకోవచ్చు, మీ బిజినెస్ కూడా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పారు. సో చాలా హ్యాపీ అనిపించింది. సో బుక్ లో రాయగానే లేట్ అవుతుందేమో ఇప్పుడే కదా అనుకున్నాం అనుకున్నాను, కానీ ఏం లేట్ అవ్వలేదు. నాకు కాల్ వచ్చిందండి రాస్ బిల్డింగ్ నుంచి, JSS స్కీమ్ నుంచి స్కిల్ ఇండియా డెవలప్మెంట్ గురించి చెయ్యొచ్చని. సో వెంటనే వచ్చి ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయాను. 3 మంత్స్ నాకేంటంటే టైమింగ్స్ బాగా సూట్ అయ్యాయి అనమాట, మార్నింగ్ 10 to 1. సో బాబుకి లంచ్ ప్రొవైడ్ చేయొచ్చు, స్కూల్ కి పంపించవచ్చు, హస్బెండ్ ని చూసుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో 10 to 1 ఇక్కడికి వచ్చాను. 3 మంత్స్ బాగా నేర్పించారండి. ఆఫ్టర్ అంటే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా స్టార్టింగ్ లో మిస్టేక్స్ డౌట్స్ ఏదున్నా మళ్ళీ కాల్ చేసినప్పుడు మాకు అవన్నీ కూడా రెక్టిఫై చేస్తా వచ్చారు. ముఖ్యంగా ఇది ఏంటంటే చాలా మంది టైలరింగ్ గాని మగ్గం వర్క్ గాని బ్యూటీషియన్ గాని అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ చదువుకోని అమ్మాయిలు చేసేది అని చాలా మంది థర్డ్స్ లో ఉంటుంది, కానీ కాదండి, ఇది ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు కూడా చెయ్యొచ్చు. చాలా మంది మా అక్క వాళ్ళు, మా నైబర్స్, కొలీగ్స్ చాలా మంది చెప్పేది ఏంటంటే పిల్లలు ఉన్నారు, హస్బెండ్ టైమింగ్ సెట్ అవ్వలేదు, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, సో మేము వర్క్ బయట చేయలేకపోతున్నాం అని కూడా చాలా మంది చదువుకొని ఏంటంటే ఇంట్లోనే ఉండిపోతున్నారు. సో ఇలాంటివి ఏంటంటే మనం చదువుకున్నా చదువుకోకపోయినా ఎంత ఎడ్యుకేటెడ్ అయినా మన సొంతంగా మన బిజినెస్, మన టైమింగ్స్ మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు, ఒకరి కింద వర్క్ చేసి టైమింగ్ సెట్ అవ్వక ఇది చేయకుండా. సో ఏంటంటే ఈ JSS స్కీమ్ నుంచి మనకు వితౌట్ ఎనీ కాస్ట్ అన్ని నేర్పిస్తారండి. మేమైతే మగ్గం వర్క్ నేర్చుకున్నాము, చాలా బాగా అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది, ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యాము. సో ఇక్కడ తర్వాత కూడా మేము అలానే కంటిన్యూ అయ్యి ఒక చిన్న బొటిక్ పెట్టామండి. నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉమా దుర్గా ముగ్గురం కలిసి చేసుకుంటున్నాము, 9-10 మంత్స్ నుంచి చేస్తున్నామండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది మా ఓన్ అనమాట, మేము నేర్చుకున్నాము, మాకు ఈ వర్క్ వచ్చు అనమాట. చూసే ప్రతి వాళ్ళు ఏంటంటే ఇప్పటిదాకా ఈ అమ్మాయి ఇది చేయగలుగుతుంది అని తెలీదు, వేసిస్తుంటే వావు నువ్వు వేసావా, నీకు ఇంత టాలెంట్ ఉందా అని అంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే, వర్క్ కూడా చాలా బాగుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ లేదండి. సో నేనైతే చాలా ఇష్టపడి చేస్తున్నాను. సో వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ JSS జనశిక్షణ సంతాన్ అండ్ ఆల్సో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ రాస్ బిల్డింగ్ ఆల్సో.
2: నా పేరు నాంబాకం ఎన్ మంజుల. నాది తిరుపతి ఆటో నగరు అంబేద్కర్ కాలనీ. 2018 లో నాకు మ్యారేజ్ అయ్యింది. అంతకుముందు నేను జాబ్ చేసేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత నన్ను జాబ్కు పంపించలేదు. తర్వాత చిన్న పిల్లలు మా ఇంట్లో, నాకైతే ఎక్కడ వెళ్ళడానికి కుదరలేదన్నమాట. తర్వాత మా ఫ్రెండ్ తరపున ఇక్కడ రాస్లో టైలరింగ్ కోర్సు నేర్పిస్తారు అని చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను.

0: జాయిన్ అయిన తర్వాత నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను, అంటే నాకు వచ్చిన దానికంటే కూడా ఇంకా బాగా ఎక్కువ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నాకు షాప్ పెట్టుకోగలను, నేను కుట్టగలను, నేను అందరికీ చెప్పగలను అనే ఆలోచన నా దాంట్లో తట్టింది. తర్వాత ఈ కోర్సు అయిపోయిన తర్వాత నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, అలాగే ఉద్యమం సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను రీసెంట్ గానే షాప్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను షాప్ రన్ చేసుకుంటున్నాను, మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను. మెయిన్ మా హస్బెండ్ సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది. ఏం చేస్తా అన్నా గానీ మా హస్బెండ్ వద్దు అన్నారు, కాబట్టి ఆయన తరపున నేను బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు బాగా పెట్టుకుని బాగా నేను స్వయంగా మంత్లీ 20,000 వరకు ఎర్న్ చేసుకుంటున్నాను. కాబట్టి ఈ రాస్ కి అలాగే ఈ స్కిల్ ఇండియా సంస్థకి నమస్కారము, కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్.
1: నా పేరు సలీమా, నేను మంగళం నుంచి వచ్చాను. నేను ఇంటి దగ్గరనే పిల్లలు చూసుకుంటూ ఉండేదాన్ని. సో మా హస్బెండే ఇంటిని మొత్తం చూసుకునేవాడు. ఏదన్నా అడిగితే ఖర్చులకి కొంచెం ఇబ్బంది పడేవాడు, తనకు వచ్చే సాలరీ సరిపోదన్నమాట. సో అప్పుడు అనిపించింది నేను కూడా ఏదన్నా కాస్త అతనికి సహాయంగా ఉండాలి అనుకున్నాను. సో రాసే సంఘంలో ఉండేదాన్ని. అప్పుడు తెలిసింది నాకు జేఎస్ సంస్థ స్కిల్ ఇండియా ద్వారా ఇట్లా బ్యూటీషియన్ కోర్స్ నేర్పిస్తున్నారు అనేది. సో అక్కడికి వచ్చిన తర్వాత రాసే సంఘం దగ్గరికి వచ్చిన తర్వాత రాసే బిల్డింగ్ దగ్గర నెంబర్ ఇచ్చిపోయాను. తర్వాత వచ్చి కాల్ చేశారు నాకు. సో రిటర్న్ వచ్చిన తర్వాత నేను జాయిన్ అయ్యాను. దాని ద్వారా బ్యూటీషియన్ కోర్స్ అనేది నేర్చుకున్నాను. సో నేర్చుకోవడమే కాదు, నలుగురితో మాట్లాడాలంటే కూడా కాస్త భయంగా ఒక స్టేజ్ ఫీలింగ్స్ అనేది ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో కొంచెం మింగిల్ అవడంతో కొంచెం బాగుండే. సో దాని ద్వారా కోర్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత వెంటనే రాశిలో స్టార్టింగ్ జాయిన్ అయినాం కాబట్టి నాకు లోన్ ఇచ్చినారు 20,000 దాంట్లో పెట్టుకుని ధైర్యం చేసేసి మా హస్బెండ్ అడిగిన తర్వాత ఓకే పెట్టుకో అనేసి అన్న తర్వాత నేను స్టార్ట్ చేశాను. ప్రజెంట్ నాకు ఒక 10,000 వస్తుంది. సో థ్యాంక్స్ చెప్తాను నేను స్కిల్ ఇండియా ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ గానీ రాష్ట్ర గవర్నమెంట్ గానీ ఇలాంటివి మరిన్ని తీసుకురావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా లాంటి ఆడవాళ్ళు ఇంటికాడు ఉంటారు. సో 1 రూపాయి అయినా కూడా హస్బెండ్ అడిగి తీసుకోవాలి అంటే ఇచ్చే అతను అయితే ఇవ్వగలుగుతారు, ఇవ్వలేని పరిస్థితి అయితే నెక్స్ట్ టైం చూద్దామంటారు. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా మన సొంతంగా ఏదో ఒకటి చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి అందరికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని నేను అంటున్నాను. సో ఇంట్లో ఉండడం ఖాళీ టైంలో మీకు కుదిరిన టైంలోనే మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. సో ఇట్లాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని నాలాగా 10,000 అనేది మీరు ఒక లక్షల్లో సంపాదించాలని అనుకుంటున్నాను.
2: అందరికీ నమస్కారం. నా పేరు కుట్టెప్ప గారి శ్రీ హిమలత, తిరుపతి చిగురువాడ కొత్తూరు గ్రామం నుంచి వచ్చాను. ఈ రాస్ జనశిక్షణ సంస్థ గురించి నాకు ఎప్పుడు తెలిసిందంటే మా పరిస్థితులను బట్టి మా తోడుకోడలను అడిగాను, ఈ విధంగా ఎక్కడైనా ఆపర్చునిటీ దొరుకుతుందా ఏదైనా నేర్చుకునేదానికి, మనం డబ్బులు ఇవ్వకుండా నేర్చుకునేదానికి, వేలు వేలు పెట్టి నేర్చుకునేంత స్తోమత మనకి లేదు, ఎక్కడైనా డబ్బులు ఇవ్వకుండా నేర్చుకునేది ఎడైనా ఉంటే చెప్పవా అనేసి అని చెప్పాను తనకి. తన పేరు రేవతి. తను తెలుసుకొని వాళ్ళ దగ్గర తెలుసుకొని నాకైతే చెప్పింది, మేము ఈ రాస్ సంస్థకు వచ్చి నేమ్ రిజిస్టర్లో నేమ్స్ రాసేసి వెళ్ళాము. తర్వాత మాకు కాల్ చేశారు, కాల్ చేసి మేమిద్దరం వచ్చి నేర్చుకున్నాము. కానీ నేను ఇప్పుడు అన్ని 6 నెలల కోర్సు అన్నమాట, టైలరింగు, బ్యూటిషియన్, ఆరి వర్క్, అట్లా 6 నెలల కోర్సులు నేర్చుకుని ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. ప్రతి ఒక్కటి నేర్చుకొని టైం పట్టినా సరే అవన్నీ సాధించుకున్నాను. సాధించుకొని ఇప్పుడు టైలరింగు, ఆరి వర్క్ అన్నీ ఒకే షాప్లో పెట్టుకొని రన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టార్టింగ్లో డబ్బులు సంపాదన లేకుండా నా సిచ్యువేషన్స్ నాకు తెలుసు. ఆ సిచ్యువేషన్స్ నుండి ఎట్లా బయటపడ్డానంటే ఈ రా సంస్థకి వచ్చి నేను ఇవన్నీ నేర్చుకున్నాను. 1 రూపాయి కూడా నేను ఖర్చు పెట్టకుండా, నేను వచ్చే ఛార్జీలు తప్పనిస్తే మిగతా ఏది నేను ఖర్చు పెట్టలేదు. పిఎం విశ్వకర్మ నుంచి మేము 100,000 రూపాయలు ఉపాధి పొందాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 15 డేస్ విశ్వకర్మ మళ్ళీ స్టార్ట్ చేశారు, దాంట్లో కూడా మేము లబ్ధి పొందాము. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.
3: నైపుణ్యాభివృద్ధి అనేది కేవలం శిక్షణ కార్యక్రమం కాదు, ఇది ఆత్మవిశ్వాసానికి పునాది, ఉపాధికి మార్గం, స్వయం సమృద్ధికి సాధనం, అభివృద్ధి చెందిన భారతదేశానికి బలమైన అడుగు. మన వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా తప్పకుండా యువత అందరూ చదువుతో పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ తమ వంతు కృషి చేయాలని ఆశిస్తూ నమస్కారం.
4: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ డి సాయి రఘు.

0: నాచరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: మీరింతవరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 MHz పై వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 MHz. రెయిన్బో సాగరిక, ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మెలోడీ మ్యాచ్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో లిజనర్స్, మరి మన మెలోడీ మ్యాచ్ కార్యక్రమంలో ఇవాల్టి అంశం ఆరోగ్యకరమైన జీవనశైలికి పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు మరియు సలహాలు, ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం. మరి ప్రతిరోజు సరి అయిన నిద్ర అనేది చాలా అవసరం. 7 గంటల నుండి 8 గంటల వరకు ప్రతిరోజు నిరంతరం నిద్ర శరీర పునరుజ్జీవనానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా అవసరం పడుతుంది. కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య సూత్రాలు, విశేషాలు తెలుసుకునే ముందు హాయ్ నాన్న సినిమా నుండి ఈ చక్కని బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

మెలోడీ మ్యాచ్ కార్యక్రమంలో సరి అయిన జీవన విధానం, ఆరోగ్య సూత్రాలు తెలుసుకుంటున్నాం కదండి. మరి ఉదయాన్నే పరగడుపున 1 నుంచి 2 గ్లాసులు గోరువెచ్చని నీరు త్రాగడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు రోజుకి కనీసం 3 నుండి 4 లీటర్లు నీరు త్రాగడం ద్వారా శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఆకాశమంతా సినిమా నుండి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

మెలోడీ మ్యాచ్ కార్యక్రమంలో ఆరోగ్య జీవన సూత్రాలు తెలుసుకుంటున్నాం కదండి. మరి సమతుల్య ఆహారం తీసుకోవాలి అంటే పాలిష్ చేయని ధాన్యాలు, మిలెట్స్, జొన్నలు, సజ్జలు, కొర్రలు లాంటివి అన్నమాట. అలాగే ఫ్రెష్ వెజిటబుల్స్, ఆకుకూరలు, తాజా ఆకుకూరలు, పండ్లు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీలైనంత ఎక్కువగా స్ప్రౌట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లీఫీ వెజిటబుల్స్ కానీ, రా వెజిటబుల్స్ కానీ తీసుకోవడం ద్వారా శరీరంలోకి కావలసిన తేమ అందుతుంది. మనం ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండేలా చూసుకోవచ్చు. మనకి చాలా రకాల కాయగూరలు, ఆకుకూరలు మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి. సో అవన్నీ కూడా వీలైనంత ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. కార్యక్రమంలో మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు బాహుబలి 2 మూవీ నుండి ఈ సాంగ్ మీకోసం.

మెలోడీ మ్యాచ్ కార్యక్రమంలో మెలోడీ సాంగ్స్ వింటూ ఆరోగ్యకరమైన జీవన సూత్రాలు తెలుసుకుంటున్నారు కదండి. మరి ప్రతిరోజు కనీసం 30 నుండి 40 నిమిషాల పాటు వేగంగా నడవడం, అంటే బ్రిస్క్ వాక్ అన్నమాట, యోగా చేయటం, ప్రాణాయామ, సరళమైన వ్యాయామాలు, ధ్యానం చేయటం ద్వారా కూడా మన గుండె ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయటం వల్ల, ఈ ఎక్సర్సైజెస్కి కొంచెం టైం కేటాయిస్తే మనకి చాలా ఆరోగ్యంతో పాటు ఎంతో హుషారుగా హ్యాపీగా రోజంతా కూడా గడుస్తుంది. కార్యక్రమంలో మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఓ బేబీ చిత్రం నుండి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

మెలోడీ మ్యాచ్ కార్యక్రమంలో సరైన జీవన ఆరోగ్యం సూత్రాలను తెలుసుకుంటున్నారు కదండి. మరి ఇంట్లో వండిన తాజా భోజనం చేసుకుంటే ఇంకా మంచిది. పీచు పదార్థాలను ఇష్టంగా తీసుకోవడం, బెల్లం తేనె కొంచెం మోతాదులో ఉండేలా చూసుకుంటే మంచిది. మరి సరి అయిన సమయంలో భోజనం, అంటే టైం టు టైం, నిద్ర ఎంత అవసరమో సమయానికి భోజనం కూడా అంతే అవసరం. శ్వాస వ్యాయామాలు, భోజనంకి అరగంట ముందు మంచినీళ్ళు త్రాగడం కూడా చాలా ఉత్తమం. ఇలా మనం పాటించాలి అనుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన జీవనశైలికి సంబంధించిన సూత్రాలు ఉంటాయి కదండి. కానీ ప్రతినిత్యం మనం ఆచరిస్తూ ఉన్నప్పుడు మాత్రమే అవి మనకి, మన శరీరానికి, మన శరీర తత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కార్యక్రమంలో ఇందిరా సినిమా నుండి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశ వస్త్ర రంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఎస్సీఓ శిఖరాగ్ర సమాపేశాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో బిష్కేక్ నగరంలో ఈరోజు సమాపేశమయ్యారు. సెమికాన్ 2.0 పథకంతో రానున్న పదేళ్ల కాలంలో 100,000 సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్ భారత నౌకాదళంలోకి ఈరోజు జలప్రవేశం చేసింది. దేశ వస్త్ర రంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్టపతి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. దేశం సాంస్కృతిక వారసత్వం, విలువలకు అనుసంధానమై ఉంటూనే విద్యార్థులు ప్రపంచ దృక్పథాన్ని అలవరుచుకోవాలని ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర క్రమంగా పెరుగుతోందని పేర్కొన్న రాష్టపతి, కార్యక్రమానికి హాజరైన దాదాపు 4,000 విద్యార్థుల్లో సుమారు 85% మంది మహిళలే అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న లక్ష్యానికి యువత తమవంతు సహకారం అందించాలని కోరారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారిగా కాకుండా ఇతరులకు ఉద్యోగ అవకాశాలను కల్పించే ఉద్యోగదాతలుగా ఎదగాలని రాష్ట్రపతి సూచిస్తూ,
1: ఫ్యాషన్ టెక్నాలజీ భీ ఐసా క్షేత్ర హే జిస్మే విశ్వ స్తర పర్ భారత్ కి భూమికా బఢానే కో అపార సంభావనా హై. ఆప్కో ఇస్ అవసర్ కా లాభ్ ఉఠానా చాహియే. ఇస్ ప్రయాస్ మే ఆప్ పూర్ణ రాఖే కి ఆప్కి సోచ్ వైశ్విక హో లేకిన్ ఆప్కి జడే ఆప్ని మిట్టి కి విశిష్టతా ఔర్ జీవన్ మూల్య సే జుడే. ఇస్ తరహ ఆప్ నా కేవల్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ బనేంగే బల్కి భారత్ కి సాంస్కృతిక విరాసత్ కే సంరక్షణ ఔర్ సంవర్ధన్ మే భీ అప్నా యోగదాన్ దే సకేంగే.
0: షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశాన్ని పురస్కరించుకుని కిర్గిస్థాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ రాజధాని బిష్కెక్ నగరంలో ఈరోజు పలువురు దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించి పశ్చిమాసియా సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. వాణిజ్య నౌకలు పౌరులకు ఎలాంటి హాని కలగకుండా స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడాలన్నారు. అనంతరం కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకుడు సదిర్ జపరోవ్తో సమావేశమై ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు సాంస్కృతిక సహకారం ద్వారా ప్రజా సంబంధాలను మెరుగుపరచడానికి ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. అంతకుముందు ఆర్మేనియా ప్రధానమంత్రి నికోల్ పాషిన్యాన్తోనూ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. రక్షణ, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక రంగాలలో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. ఇక రేపు జరగబోయే 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బిష్కేక్లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. జాతీయ ప్రయోజనాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం ఇరుదేశాల ఉమ్మడి విధానంగా ఉందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భవిష్యత్లోనూ ఇదే విధానం ఇరుదేశాలు

0: దేశాలకు మార్గదర్శక సూత్రంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. యుక్రెయిన్ అంశంపై భారత్, రష్యా దేశాలు నిరంతరం చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. శాంతి కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తోందని, ఇకపై కూడా అదే వైఖరిని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. యుద్దంలో గడిచే ప్రతిరోజు మానవాళిని మరింత వెనక్కి నెడుతుందని, అదే సమయంలో శాంతి దిశగా వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశలు, ఉత్సాహాన్ని నింపుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఐఎన్ఎస్ నిపుణ్ భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో నిస్తార్ తరగతికి చెందిన రెండవ డైవింగ్ సపోర్ట్ వెజల్ ఐఎన్ఎస్ నిపుణ్ జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకంగా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సముద్రంలో బహుళ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన నౌకాదళ ప్రత్యేక నీటి అడుగు సామర్థ్యాలకు ఐఎన్ఎస్ నిపుణ్ మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్లో ఆధునిక డైవింగ్ వ్యవస్థలు, నీటి అడుగు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు ఉన్నాయి. సముద్రంలో క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే డైవర్లకు నిరంతర సహాయాన్ని అందించే విధంగా ఈ నౌకను రూపొందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో చిప్ తయారీ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేసేందుకు 127,000 కోట్ల రూపాయల వ్యయంతో సెమికాన్ 2.0 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. ఈ పథకం ద్వారా రానున్న సంవత్సరాల్లో ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను సాధించే అవకాశముందని, అంతర్జాతీయ సెమీకండక్టర్ విలువ గొలుసులో భారత్ కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడించారు. 4 ఏళ్లలో 85,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్న లక్ష్యాన్ని భారత్ ఇప్పటికే సాధించిందని తెలిపారు. ఈ లక్ష్యం 10 ఏళ్ల కాలానికి నిర్దేశించిందని, ఇప్పుడు 100,000 మంది ఇంజనీర్లను తయారు చేయాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర మంత్రి వివరిస్తూ,
1: There is a significant level of confidence among the global semiconductor industry stakeholders that India is definitely the right place for making major investments in the coming decades. And that is clearly demonstrated by the number of units which have been approved in the Semicon 1.0. From 13 months from the date of groundbreaking, the commercial production started. So that pace is what has given a confidence to the global industry.
0: స్వచ్ఛతా పక్వాడా 2026ను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా రేపు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎరువుల శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన ఈరోజు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించనున్నారు. 2 వారాల పాటు కొనసాగనున్న ఈ ప్రచార కార్యక్రమం సెప్టెంబర్ 15వ తేదీ వరకు జరగనుంది. ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా తొలగించడం, వాటి స్థానంలో వస్త్ర సంచులు, పునర్వినియోగించగల సీసాలను ఉపయోగించడంపై ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. స్వచ్ఛతా పక్వాడాలో పరిశుభ్రతకు సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహించి స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహనను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టనున్నట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% జీడీపీ వృద్ధి సాధించడం ఒక అద్భుతమైన విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. చమురు ధరల పెరుగుదల, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ వృద్ధి సాధించడం దేశ ప్రజల సమష్టి శక్తి, పట్టుదలకు నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరుకు ప్రజల కృషే ప్రధాన కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థను చురుగ్గా నిర్వహిస్తున్న విధానం మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడికి మరిన్ని ఆర్థిక అవకాశాలను విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. రిటైల్ విక్రయాల్లో యాసిడ్ ను పూర్తిగా నిషేధించాలా లేదా మరింత కఠినమైన నిబంధనలతో నియంత్రించాలా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది.

0: 2013లో యాసిడ్ రిటైల్ విక్రయాలను నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాసిడ్ సులభంగా అందుబాటులో ఉండడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. యాసిడ్ దాడుల బాధితుల కోసం తగిన పునరావాస చర్యలను 6 వారాల్లోగా రూపొందించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ వస్త్రరంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఎస్సీఓ శిఖరాగ్ర సమాపేశాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో బిష్కెక్ నగరంలో ఈ రోజు సమాపేశమయ్యారు. సెమీకాన్ 2.0 పథకంతో రానున్న 10 ఏళ్ల కాలంలో 100,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్ భారత నౌకాదళంలోకి ఈ రోజు జలప్రవేశం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. పరదేశీ చిత్రం నుండి ఎంఎం కీరవాణి, సుజాత మోహన్ ఆలపించిన పాట

ఇండిపెండెంట్ రైట్స్ టు ప్రాపర్టీ ఆర్ డివోర్స్ దే నౌ హోల్డ్ ఈక్వల్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ జెండర్ న్యూట్రల్ సక్సెషన్ లాస్ అండ్ స్ట్రిక్ట్ వర్క్ ప్లేస్ ప్రొటెక్షన్స్. పొలిటికల్లీ వీ హ్యావ్ గాన్ ఫ్రమ్ 0 ఫీమేల్ రిప్రజెంటేషన్ ఇన్ ఫార్మల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ టు ఓవర్ 1.4 ఎలక్టెడ్ విమెన్ లీడర్స్ ఇన్ లోకల్ బాడీస్ అలాంగ్ సైడ్ గ్రోయింగ్ పార్లమెంటరీ రిప్రజెంటేషన్. ఎకనామికల్లీ విమెన్ హ్యావ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ అన్పెయిడ్ డొమెస్టిక్ లేబర్ అండ్ అన్ఆర్గనైజ్డ్ అగ్రికల్చర్ వర్క్ టు లీడింగ్ ఇన్ ఐటీ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ సూట్స్ స్టెమ్ ఫీల్డ్స్ అండ్ కాంబ్యాట్ రోల్స్ అక్రాస్ అవర్ డిఫెన్స్ ఫోర్సెస్. నౌ మై ఫ్రెండ్స్, వైల్ దీస్ నంబర్స్ షో అన్డినేబుల్ స్ట్రక్చరల్ ప్రోగ్రెస్, వీ మస్ట్ బి ఆనెస్ట్ విత్ అవర్ సెల్వ్స్. ద రియాలిటీ ఆఫ్ విమెన్స్ ఎంపవర్మెంట్ ఇన్ ఇండియా స్ప్లిట్స్ షార్ప్లీ అలాంగ్ జియోగ్రఫికల్ లైన్స్. ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై అన్ అర్బన్ ప్రొఫెషనల్ నావిగేటింగ్ కోఆపరేట్ హిరాకీస్ లుక్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ అ రూరల్ ఉమెన్ మేనేజింగ్ అగ్రికల్చరల్ లేబర్ అండ్ హౌస్ హోల్డ్ వాటర్ సెక్యూరిటీ. We cannot rely on blanket national policies. We need targeted interventions that respect these divergent realities. In rural India, empowerment is tied directly to survival, basic infrastructure, and foundational rights. Around 70-80% of agricultural laborers in India are women, yet they own less than 15% of the land. Without land titles in their names, rural women cannot access institutional bank loans, crop insurance, or government subsidies. Furthermore, while local governance reservations brought over 1 million women into leadership, many sarpanch roles are still controlled by male family members acting as proxies. Continuous institutional training is essential so elected women can handle budgets, understand administrative duties, and operate independently. On top of this, rural women face intense time poverty, spending hours walking just to collect firewood, fetch water, and manage livestock, which severely limits their ability to seek paid work or education. Expanding clean energy access such as the Ujjwala scheme and building decentralized primary health centers within walking distance are crucial steps towards giving these women their time back. On the flip side, urban India showcases hyper-visible success stories with women leading space missions, heading multinational banks, and founding unicorn tech startups. Yet, urban environments present their own systematic bottlenecks. The fear of sexual harassment in public spaces significantly limited economic freedom, forcing many women to turn down higher-paying jobs or promotions if it involves night travel or poorly lit public transit. This calls for smart urban planning, including well-lit last-mile transit, dedicated options for women, and monitored urban corridors. Additionally, while urban female enrollment in higher education is high, a massive drop-off occurs mild career due to marriage, pregnancy, and a lack of reliable, affordable childcare. The solutions require subsidized or workplace-mandated crèches, return-to-work programs, and structural paternity leave to distribute caregiving duties evenly. Finally, the urban life moves on online. Cyberbullying, morphing, stalking, and digital scams target women disproportionately, making fast-track cybercrime cells and strict digital privacy enforcement vital safety measures. Despite these geographical differences, there is one universal challenge that binds urban and rural women together: the crisis of unpaid care work. According to Time Use surveys, Indian women spend roughly 5-7 times more time on unpaid domestic and caregiving work more than men. Whether it is a rural woman carrying water pots or an urban woman balancing a corporate shift alongside household chores, this second shift acts as a direct tax on their time, health, and economic independence.

పని సగ మమ గరి సరి సని దమ గగ గమ పని సగ మమ గరి సరి సని దమ.

0: కార్యక్రమంలో చివరిగా రుద్రవీణ చిత్రం నుండి మనో ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.
1: రండి రండి రండి.

0: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు. ఇష్టులైన వాళ్ళు వస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు. ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు.
1: తమరైన సూర్య ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమబోటి వారికి. ఇక్కడ
0: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య గడప దాటి ఇటువంటి

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: రావోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య. ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
1: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ.
0: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
1: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా. కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
2: ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన, సూర్యంగారిని చెప్పానే ఆయనే ఈయన.
1: ఆహా,

0: ఒక తగ్గటమన్నది. అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూనిరాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: పోస్ట్.
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు.
2: సినిమా పాటలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

శ్రీ కెవి కృష్ణ గారి వీణావాద్యం వింటారు. శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ గారు మృదంగం. కార్యక్రమంలో ముందుగా వినండి కాంబోజి రాగంలో ఆది అటతాళవర్ణం స్వాతి తిరునాల్ రచన.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ కెవి కృష్ణ గారి వీణావాదనం వింటున్నారు. ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. ఇప్పుడు ఏమనినే ముఖారి రాగం ఆదితాళం సుబ్బరాయ శాస్త్రివారి రచన.

చివరిగా కృష్ణ అని వేగనే బారో, యమునా కళ్యాణి రాగం, మిశ్రచాపు తాళం, కనకదాసు వారి రచనా.

0: ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కెవి కృష్ణ గారి వీణావాదన విన్నారు. శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

శ్రీ ఎస్డివి అజీజ్ గారి చారిత్రక రేడియో నాటకాల సంపుటి కుంకుమవనంపై పుస్తక సమీక్ష ప్రసారమవుతుంది. సమీక్షకులు శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్. అనంతరం భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి నామతీర్థాల లక్ష్మీప్రసన్న మరియు కుమారి నామతీర్థాల కృష్ణప్రియ గారుల గాత్రయుగళం ప్రసారమవుతుంది. శ్రీ హెచ్ రామచరణ్ వైలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. అనంతరం పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలుంటాయి. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ జోగినాయుడు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వెంపట కమలదీప్తి గారి గానం ప్రసారమవుతుంది. శ్రీ మంతా శ్రీరమ్య వైలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమంలో 8 ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అతిథి కె సంతోష్ నేత, ఐపీఓస్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్, పరిచయకర్త రావల సాయి గిరీష్. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాశాఖ అధికారిణి మరియు ప్రథమ చికిత్స శిక్షకులు శ్రీమతి విడి భవానీ గారితో పరిచయ కార్యక్రమం ఆఖరి భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి. ఇక సాయంత్రం 5:00 యువవాణి యోజన కార్యక్రమం, 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీతం శీర్షికన కుమారి జేవి పూర్ణిమ గారు గానం చేసిన కొన్ని లలిత గీతాలు ప్రసారమవుతాయి. శ్రీ కె హరి కీబోర్డ్, శ్రీ జే రామ్మూర్తి తబలా. అనంతరం ఫిట్నెస్ మంత్ర, వికాసం మొదలైన అంశాలు ఉంటాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, అంశం ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ఉన్న అవకాశాలు. ఈ అంశాన్ని గురించి విశాఖపట్నం మత్స్య ప్రధాన శాస్త్రవేత్త సీఎంఎఫ్ఆర్ఐ డాక్టర్ ఎస్ఎస్ రాజుగారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి, 8:30 జాతీయ వార్తలు తెలుగులో, రాత్రి 10:00 హరికథ. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. వాల్తలు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదైంది. పౌరు విమానాశ్రయం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక దప్ప వర్షంగానే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నీలిమిలా సమయం 11:13 దాటి 28 సెకండ్లు అయింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 363.6 మీటర్లు అనగా 967 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాల నిమిత్తంతో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 మీడియం వేవ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.